ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 13వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 4వ తేదీ శుక్రవారం శుభోదయం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:05:30. అర్చన భక్తి గీతాల కార్యక్రమానికి స్వాగతం. సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.

ఈరోజు ప్రతి ఇల్లు కృష్ణమయంతో పరవశించిపోతుంది. కన్నయ్య తన చిన్ని చిన్ని పాదాలతో బుడిబుడి అడుగులు వేస్తున్నట్లు వేసే రంగవల్లులు, చిన్నారులను చిన్ని కృష్ణుడిలా అలంకరించి చేసే వేడుకలు భక్తులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ పవిత్ర కృష్ణాష్టమి పండుగ రోజున శ్రోతలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీ మహావిష్ణువు తన అవతార వైశిష్ట్యాన్ని పరిపూర్ణంగా తెలిపిన అవతారం శ్రీకృష్ణ అవతారం. తన భక్తులను రక్షించటానికి ఎన్నో అద్భుత లీలలను ప్రదర్శించి జగత్తు మొత్తానికి ప్రేమతత్వాన్ని పంచిన వేణుగాన లోలలు ఆయన. అందుకే దశావతారాలన్నింటిలో శ్రీకృష్ణ అవతారానికి ఒక ప్రత్యేకమైన విశిష్టమైన స్థానం ఉంది. స్వామివారు ఎన్నో దివ్యక్షేత్రాలలో అర్చావతార మూర్తిగా వెలిశారు. అలాంటి దివ్యధామాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం హంసలదేవి. ఇవాల్టి అర్చన కార్యక్రమంలోని క్షేత్రదర్శినిలో

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్లో సమయం 6:18. అర్చన కార్యక్రమంలోని క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా కోడూరు మండలంలో నెలకొని ఉన్న హంసలదేవి శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయ విశేషాలను, విశిష్టతను గురించి. కృష్ణుడు వెలిసిన ఎన్నో దివ్యక్షేత్రాలలో సాగర తీరాన కొలువై ఉన్న హంసలదేవి అత్యంత ప్రసిద్ధమైనది. అసలు ఈ ఊరికి హంసలదేవి అనే పేరు ఎలా వచ్చిందంటే, స్థల పురాణం ప్రకారం భక్తులు పాపాలను కడిగే గంగమ్మ మలినమైపోవటంతో ఆమె శ్రీ మహావిష్ణువు వేడుకుంది. అప్పుడు స్వామివారు గంగాదేవిని కాకి రూపంలో సకల పుణ్యతీర్థాలలో స్నానమాచరించమని చెప్తారట. ఏ క్షేత్రంలో అయితే కాకి తన రూపాన్ని మార్చుకుంటుందో ఆ ప్రదేశం మహిమాన్విత దివ్యక్షేత్రంగా అలరారుతుంది అని స్వామివారు చెప్పారట. సకల పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ వెళ్తున్న కాకి కృష్ణానది సాగర సంగమం చేసే ఈ ప్రదేశంలో మునిగి లేవగానే హంసగా మారిపోయింది. అందుకే ఈ ప్రాంతం హంసలదేవిగా పిలువబడుతోంది. ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఈ భక్తి గీతం తర్వాత.

ఈ పవిత్ర కృష్ణానదిలో స్నానం చేసి ఆలయంలో ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి వారిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఉదయాన్నే వీచే చల్లటి సముద్ర గాలి, కృష్ణమ్మ అలల సవ్వడి భక్తులకు ప్రశాంతతను, ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి. మునులు, దేవతలు కూడా కనిపించకుండా ఇక్కడికి వచ్చి స్వామివారిని ఆరాధిస్తుంటారని స్థానికుల నమ్మకం. ఇక ఆలయ గర్భగుడిలోకి వెళ్ళగానే సాక్షాత్తు వైకుంఠమే ఎదురుగా ఉన్నట్లు అనిపిస్తుంది. రుక్మిణి సత్యభామ సమేతంగా కొలువుదీరిన స్వామివారి రూపం కనువిందు చేస్తుంది. స్వామివారు ఒక కాలిపై మరో కాలు ఉంచి పెదవులపై పిల్లనగ్రోవి ధరించి నిల్చుని ఉన్న ఏకశిలామూర్తి రూపంలో దర్శనమిస్తారు. అయితే ఇక్కడొక అద్భుత విశేషముంది. ప్రధాన మూల విరాట్కు కుడివైపున మరొక ప్రాచీన విగ్రహం ఉంటుంది. దాని తలభాగం రాతితో ఉంటే కింది భాగమంతా దారువుతో ఉంటుంది. ఆ దారుభాగానికి అర్చకులు చందనం పూసి పూజిస్తారు. స్వామివారికి ఎడమవైపున గోమాత భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఈ భక్తి గీతం తర్వాత.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్లో సమయం 6:32. ఈనాటి అర్చన కార్యక్రమంలోని క్షేత్రదర్శినిలో హంసల దేవి శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయ విశేషాలను మాట్లాడుకుంటున్నాం కదా. ఆలయంలో అర్చకులు దారుకు చందనం పూస్తారని చెప్పాను కదా, ఆ దారు విగ్రహం వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవిగా ఉండేది. అక్కడ ఒక పుట్టలో స్వామివారు కొలువై ఉన్నారట. ఆ దారిన వెళ్లే ఆవులు రోజు ఆ పుట్ట వద్దకు వెళ్ళి స్వామిపై పాలు కురిపించేవి. ఇంటికి వెళ్ళాక ఆవులు పాలు ఇవ్వకపోవడంతో ఆశ్చర్యపోయిన గోపాలురందరూ ఒకరోజు కాపలా కాసి పుట్టలో పాలు కార్చడం గమనించారు. ఏదో విషసర్పం ఉందనుకునే భయంతో పుట్టపై ఆకులు వేసి నిప్పంటించారు. ఆ సెగ స్వామివారికి తాకింది. వెంటనే ఒక గోపాలుడికి ఆపద కలిగింది. భయపడిన గోపాలురు వెంటనే మంటలు ఆర్పారు. కానీ అప్పటికీ విగ్రహం కింది భాగం దెబ్బతినటంతో ఆ భాగాన్ని కలపతో తీర్చిదిద్ది ప్రతిష్ఠించారట. అప్పటి స్వామివారి లీలకు సజీవ సాక్ష్యమే ఇప్పటికీ ఆలయంలో ఉన్న ఆధార రూపం. ఇంకా మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఈ భక్తి గీతం తర్వాత.

హంసలదేవి ఆలయానికి ఉన్న అద్భుతం ఏమిటంటే, ఒక కథనం ప్రకారం ఈ మందిరాన్ని దేవతలు ఒకే ఒక్క రాత్రిలో నిర్మించారని చెప్తారు. దేవతలు రాజగోపురం నిర్మించే సమయానికి తెల్లవారుతుండటంతో దాన్ని అలా వదిలేసి వెళ్లారని, మిగిలిన సగభాగా రాజగోపురాన్ని తరువాతి కాలంలో పూర్తి చేశారని చెప్తారు. ఇక్కడ ఉన్న ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇది తీర ప్రాంతపు చౌడు ఇసుక నేల. సాధారణంగా ఒక బండరాయిని ఇక్కడ పెడితే కొద్ది రోజుల్లోనే కూరుకుపోతుంది. కానీ వేల టన్నులు ఉన్న ఈ రాతి ఆలయం 1200 ఏళ్ళు గడిచినా ఒక్క అంగుళం కూడా కుంగకుండా చిక్కు చెదరకుండా నిలబడి ఉండటం ఆ వేణుగోపాలుడి లీలలకు నిదర్శనం.

మరో కథనం ప్రకారం బ్రహ్మాండ పురాణంలో ఈ క్షేత్రానికి సంబంధించిన కవస మహర్షి కథ ఎంతో ప్రసిద్ధి చెందింది. పూర్వకాలంలో మునులు ఇక్కడ ఒక గొప్ప యాగం చేపట్టారు. గోదావరి తీరం నుంచి వచ్చిన కవస మహర్షిని కొందరు ఋషులు అవమానించి యాగశాల నుండి బయటకు పంపించడంతో బాధపడ్డ కవస మహర్షి వేణుగోపాలస్వామిని ప్రార్థించగా భక్తుడి కష్టం చూసిన కృష్ణమ్మ ఒప్పొంగింది. పులిగడ్డ వద్ద రెండు పాయలుగా చీలి ఒక పాయ నేరుగా హంసలదేవికి వచ్చి వేణుగోపాలుడి పాదాలను తాకింది. ఆపై కవస మహర్షికి ప్రదక్షిణ చేసి యజ్ఞవాటికను ముంచెత్తింది. అప్పుడు ఋషులు తమ తప్పును తెలుసుకుని క్షమాపణ వేడుకోగా కృష్ణమ్మ శాంతించింది. భక్తుడి కోసం నదినే రప్పించారు ఆ వేణుగోపాలస్వామి వారు. ఈ క్షేత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఈ భక్తి గీతం తర్వాత.

హంసలదేవి ఆలయంలో అత్యంత పవిత్రంగా నిత్య పూజలు జరుగుతాయి. ప్రాంగణంలోనే జనార్దన స్వామి, లక్ష్మీ అమ్మవారి ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆలయంతో పాటు సముద్ర తీరంలో ఉన్న మండపంలోని శ్రీకృష్ణుడి పాదాలను, ప్రాచీన శిల్పాలను, శివలింగం, విఘ్నేశ్వరుడు, నందీశ్వరుడు, ఆంజనేయ స్వామి వారి విగ్రహాలను తప్పక చూడవలసిన ప్రదేశాలు. ఇక్కడ వివాహం చేసుకున్న వారి దాంపత్యం కలకాలం సుఖ సంతోషాలతో నిండి ఉంటుందని నమ్మకం. అలాగే సంతానం లేని దంపతులు స్వామివారి సన్నిధిలో నిద్ర చేస్తే తప్పక సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా దేశం నలుమూలల నుండి భక్తులు వేలాదిగా తరలివస్తారు.

హంసలదేవి కృష్ణా జిల్లా కోడూరుకు 15 కిలోమీటర్ల దూరంలో, మోపిదేవికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి విజయవాడకు చేరుకుంటే అక్కడి నుండి అవనిగడ్డ మీదుగా హంసలదేవికి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్ లేదా హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి లేదా విజయవాడకు నేరుగా రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇక అక్కడి నుండి అవనిగడ్డకు చేరుకునే లోకల్ వెహికల్స్ ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయం 6:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. సముద్ర తీరంలో ఉన్న కృష్ణ భగవానుడి మీరు కూడా తప్పక దర్శిస్తారని ఆశిస్తూ, స్వామివారి అనుగ్రహం మన అందరిపై ఉండాలని కోరుకుంటూ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది ఇవాల్టి క్షేత్రదర్శిని.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించిన

0: ఇచ్చే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఈరోజు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం, మానసిక వ్యాధులు, అపోహలు ఈ అంశం గురించి తెలియజేయడానికి డాక్టర్ అశోక్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:05. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఈ తెల్లవారుజామున 2:55 విజయవంతంగా ప్రయోగించారు. అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక EOS-05 ఉపగ్రహాన్ని సబ్ జియో సింక్రనైజ్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. ఈ ఇమేజింగ్ ఉపగ్రహం వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో దేశానికి సహాయపడుతుంది. భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను సేవలందించడంలో ఉపకరిస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలియజేశారు.
2: I am very happy to announce that GSLV F-17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the geo-imaging satellite, in the intended and required orbit. And today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ డేటా ఫర్ అవర్ కంట్రీ.
1: ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో

నిన్న జరిగిన 66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎస్ఐఏఎం వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి, ఆటోమొబైల్ ఎగుమతులను విస్తరించాలని, ప్రపంచ మార్కెట్లకు సేవ చేయడానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో విస్తరిస్తున్న వాణిజ్య భాగస్వామ్యాలు, పెరుగుతున్న దేశీయ మార్కెట్, తయారీ రంగంలో ప్రపంచ మార్పుల నుండి ఎదురవుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పరిశ్రమలను కోరారు. రాబోయే సంవత్సరాల్లో దేశాభివృద్దిలో ఆటోమోటివ్ రంగం అత్యంత కీలకంగా నిలుస్తుందని గోయల్ పేర్కొన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో ఈరోజు నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమాపేశం నిర్వహిస్తుంది. బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యకులు, సీనియర్ న్యాయవాదులు ఈ ఫోరంలో పాల్గొంటారు. సమన్యాయం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత వినియోగం, సుస్థిర అభివృద్ది వంటి సమకాలీన అంశాలపై న్యాయ వ్యవస్థల మధ్య సమగ్ర చర్చలు, అభిప్రాయాల మార్పిడికి ఈ ఫోరం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రారంభం రోజున భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయాధిపతులతో సమావేశమవుతారు. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం. మత్తు పదార్థాల బారిన పడిన బాధితులను ఆదుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రతిజ్ఞ ఒక వేదికగా నిలుస్తుంది. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సందీప్ రేవాజీ రాథోడ్ ఈ ప్రణాళికపై చర్చించడానికి నిన్న న్యూఢిల్లీలో 2 ఉన్నతస్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించారు. గ్రీన్ షిప్పింగ్ వైపు ప్రపంచం మారుతున్న తరుణంలో భారత్ ముందు వరుసలో ఉంటుందని కేంద్ర షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ అన్నారు. గురుగ్రామ్లోని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ గ్వాల్ పహరీ క్యాంపస్ను మంత్రి సందర్శించి అనేక హరిత నౌకాయాన కార్యక్రమాలను సమీక్షించారు. ప్రతిపాదిత గ్రీన్ షిప్పింగ్ కారిడార్లు, ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం పోర్టుల సన్నద్దతను ఆయన పరిశీలించారు. భవిష్యత్తులో అవసరమయ్యే ఇంధనాల కోసం దేశంలోని పోర్టులు సిద్దం కావాలని, ఆ లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడంలో టెరీ వంటి సంస్థలు కీలక భాగస్వాములుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలను దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణునికి ఇష్టమైన మిఠాయిలు, ఇతర వంటకాలను తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. గోకులం, బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు, ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మధుర, బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఈరోజు మధురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి తరలివస్తున్న భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం, బోధనలు భారతదేశ సాంస్కృతిక, తాత్విక వారసత్వానికి కొత్త జీవాన్నిస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే పరిష్కరించబడుతుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. కీవ్లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబాహతో సమావేశం అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో 140 కోట్ల మంది భారతీయులకు ఇంధనాన్ని భద్రపరచడంలో ఎదురవుతున్న సవాళ్లను వివరించారు. ఉక్రెయిన్లో సంఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగించింది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ
భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. అలాగే హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్,

కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, విదర్భ, ఛత్తీస్గఢ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. షెంజెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో ఈరోజు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ హాంకాంగ్కు చెందిన లీ చుక్తో తలపడతారు. భారతదేశపు టాప్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్లో తన్వీ శర్మ రౌండ్ ఆఫ్ 16లో జపాన్కు చెందిన టొమోకా మియాజాకి చేతిలో 3 గేమ్ల పోరులో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన అభివృద్ది ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటి చెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షా పత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:15. ఆరోగ్య జీవనం, మానసిక వ్యాధులు, అపోహలు, ఈ అంశం గురించి డాక్టర్ అశోక్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన మానసిక వ్యాధులు, ప్రజల్లో అపోహలు, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ మానసిక వైద్య నిపుణులు కె అశోక్ రెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి అశోక్ రెడ్డి.
1: నమస్కారం అండి.
0: ముఖ్యంగా మానసిక వ్యాధి అనగానే పిచ్చోడు సమాజంలో ఎందుకు పనికిరాడన్న భావన ఉంటుంది. అయితే శరీరానికి సంబంధించిన రకరకాల వ్యాధులు ఉన్నట్టుగానే మానసికంగా కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లో వ్యాధిగ్రస్తులు అయ్యే అవకాశం ఉందంటారా? ఉంటే అది చికిత్సకి వీలు అయ్యే అవకాశం ఉందంటారా?
1: మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. అవయవం ఉన్నప్పుడు అది చెడిపోయే ఛాన్సెస్ తప్పక ఉంటాయి. అదేవిధంగా మన మెదడులో మనసు అనేది ఉంటుంది. సో మనసు ఉన్నప్పుడు మనసు కూడా చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి మనిషికి కూడా మానసిక వ్యాధి రావచ్చు.

0: రాకూడదని లేదు. ఎప్పుడో ఒకసారి చిన్న మోతాదులో కానీ పెద్ద మోతాదులో కానీ రావచ్చు. ఈ మనసు అనేది మన శక్తి లాంటిది, ఎనర్జీ లాంటిది, కంటికి కనిపించదు. మ్యాటర్ అండ్ ఎనర్జీ అని వాడతాం ఫిజిక్స్లో. మ్యాటర్ ఏమో మనం చూడగలుగుతాము, కొలగలుగుతాము, ఫీల్ చేయగలుగుతాం. అది మనం ఆరోగ్య దీంట్లో చూస్తే బ్రెయిన్ అన్నమాట. మనం చూడగలుగుతాము, కొలగలుగుతాము, దాని లోపలనే మనసు ఉంటుంది. అది శక్తి లాంటిది, అది కంటికి కనిపించదు, దాని ప్రభావం మాత్రం మనం అర్థం చేసుకోగలుగుతాము. మనసు అనేది కొద్ది రకాల పనులు చేస్తుంది. భావనలు, ఆలోచనలు, ప్రవర్తనలు ఇలాంటివన్నీ కూడా మనసు చేసే పనులు. ఈ ఏ దాంట్లో కూడా లోపాలు వచ్చినా కూడా మానసిక వ్యాధి కింద మనం అనుకోవచ్చు అన్నమాట. అయితే మానసిక వ్యాధుల్లో కూడా మనం రెండు కోణాలు చూడవలసిన అవసరం ఉంటుంది. మానసిక సమస్యలు, మానసిక వ్యాధులు. మానసిక సమస్యలు అనేటివి చిన్నపాటివి, తక్కువ మోతాదులో ఉంటాయి. వాతావరణ ప్రభావం వలన, ఇబ్బందుల వలన జరుగుతూ ఉంటాయి. ఎక్కువ ప్రభావం ఉండదు మనిషి మీద. వీటిది మనం సూచనల ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా సొల్యూషన్ ఇవ్వచ్చు. మానసిక వ్యాధులు అనేటివి మెదడు లోపల రసాయనిక మార్పులు ఏర్పడతాయి. ఇప్పుడు మెదడులో ఇది కంప్యూటర్ లాంటిది. మెదడు ఎన్ని భాగాలు ఉన్నాయో భాగాల మధ్యన ఇంటరాక్షన్స్ నడుస్తూ ఉంటాయి కంటిన్యూస్గా. ఆ ఇంటరాక్షన్స్ వల్లనే మనకు ఆలోచనలు కానీ, భావనలు కానీ, ప్రవర్తన కానీ అవుతుంటాయి. ఇవి న్యూరోకెమిస్ట్రీ అంటాం మనము. ఆ కెమికల్ ఇంటరాక్షన్స్ ద్వారానే ఈ కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. వాటి లోపల లోపాలు వచ్చినప్పుడు ఆలోచనల భేదం వస్తుంది, ప్రవర్తనల భేదం వస్తుంది. దానివల్లనే మనకు మానసిక వ్యాధి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే మానసిక వ్యాధులు కొంచెం తీవ్రంగా సమస్యలకు పోల్చుకుంటే తీవ్రతరంగా ఉంటాయి. మనిషి లోపల లోపాలు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఎప్పటిలాగా పని చేయలేరు. పని లోపల కూడా లోపం కనిపిస్తుంది. మానసిక సమస్యల్లో పని లోపల అంత లోపం కనిపించదు. మానసిక వ్యాధిగ్రస్తుల్లో పని కూడా చేయలేకపోతారు ముందటిలాగా. మనము ఈవెన్ బ్రెయిన్ స్టడీ చేస్తే కూడా మనకు లోపాలు కనిపిస్తాయి దీంట్లో. అదే మానసిక సమస్యల లోపాలు కనిపించవు అన్నమాట. అందుకే మానసిక వ్యాధులు ఉన్నప్పుడు దానికి వైద్య చికిత్స చేయడం జరుగుతుంది. మానసిక సమస్యలు ఏమో సలహాలతోటి సొల్యూషన్ చూపించడం జరుగుతుంది అన్నమాట. అయితే మానసిక వ్యాధులతో పాటు మానసిక సమస్యలు రావచ్చు. మానసిక వ్యాధి వలన మానసిక సమస్యలు కూడా వస్తుంటాయి. అప్పుడు రెండు రకాల వైద్యం జరుగుతుంది. అక్కడ మానసిక వైద్యం చేయబడుతుంది, కౌన్సిలింగ్ కూడా చేయబడుతుంది వాళ్ళకు.
1: డాక్టర్ గారు, సామాన్యంగా మనోవ్యాధికి మందు లేదు అని వింటుంటాం, అది ఎంతవరకు కరెక్ట్? అలాగే ఇలా మానసిక వ్యాధి బారిన పడి తనను ప్రవర్తనలో తేడా రాగానే వీడికి ఏదో చేతబడి జరిగిందనో, ఆత్మలు ఆవహించాయనో, చెడు దృష్టి వలన ఇలా జరుగుతుందనో, ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు, అది ఎంతవరకు నిజం?
0: ఒక 100 సంవత్సరాల కింద చూసుకుంటే నిజంగా మానసిక వ్యాధులకు మందులు లేవు. అప్పుడు అప్పుడు మనం ఫిలాసఫీ బేస్డ్ థింకింగ్ అనమాట అది. అయితే సైంటిఫిక్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత ఈ మానసిక వ్యాధులు అనేటివి మెదడు లోపల రసాయన క్రియల లోపాల వల్లనే వస్తుంది. అవి సరిచేస్తే మానసిక వ్యాధి నయం చేయవచ్చు అనేది సైంటిఫిక్గా రీసెర్చ్ ద్వారా, అనుభవం ద్వారా ఏర్పడింది. దాని ద్వారా వైద్యం అనేది సైకియాట్రీ స్పెషలైజేషన్ డెవలప్ అయింది. గత 100 సంవత్సరాల్లో ఇది చాలా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు ఈ మానసిక వైద్యంలో 5 రకాల మందులు మాత్రమే ఉండేది మొదట్లో. ఇప్పుడు 150 రకాల మందులు వచ్చినాయి మానసిక వైద్యంలో కూడా. చాలా రిఫైన్డ్ మెడిసిన్స్ వచ్చినాయి, చాలా అందుబాటులో ఉన్నాయి, కన్వీనియంట్గా యూజ్ చేసే మెడిసిన్స్ వచ్చాయి ఇప్పుడు. సో చాలా మంచి వైద్యం వచ్చింది, మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి, పూర్తిగా నయమవుతూ ఉన్నారు పేషెంట్లు. అయితే మీరు ఇంకో ప్రశ్న అడిగారు, ఈ మానసిక వ్యాధులకు ఆత్మలు కానీ, చేతబడులు కానీ ఇవేమన్నా కారణమా అని. అవి ఎలాంటి కారణం కాదనమాట. మంత్రాలతో ఏ వ్యాధులు తగ్గవు, వైద్యం చేస్తేనే తగ్గుతాయి అన్నమాట.
1: డాక్టర్ గారు, మామూలుగా బలహీనమైన పరిస్థితుల్లో ఎవరు ఏది చెప్పినా నమ్మడం లాంటిది జరుగుతుంటుంది. దాన్ని ఆసరాగా తీసుకుని ఈ చేతబడేనేమో, ఇంకేదనో, ఆత్మనో చెప్పేసి వాళ్ళ చేత డబ్బులు వసూలు చేయించుకొని వాళ్ళ మానసిక పరిస్థితి మరింత జటిలం చేసే ప్రమాదం ఉందంట.
0: తప్పకండి, ఎందుకంటే మానసికంగా బలహీన మనిషికి చెప్తేనే వింటాడు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న మనిషికి పోయి చేతబడి చేసింటే నమ్మడు కూడా. ఆ బలహీన పరిస్థితిని వాడుకొని వాళ్ళ జీవనాధారం చేసుకునే వాళ్ళే ఈ చేతబడులు చేసేట వాళ్ళు. వాళ్ళు పుట్టగడుపుకుంటున్నారు. నిజంగా అవి పనిచేస్తే వాళ్ళు కోట్లు సంపాదించవచ్చు. అవి పనిచేయవు కాబట్టి ఫలితం ఉండదు కాబట్టి. అది కూడా కొంతమంది మానసిక బలహీనులు సమాజంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది.
1: ఒక్కసారి మానసిక వ్యాధికి డాక్టర్ దగ్గర మందులు తీసుకుంటే జీవితాంతం వాడాల్సిన అగత్యం ఏర్పడుతుంది, కాబట్టి దానికి సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిది అంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్?
0: ఇప్పుడు మానసిక వ్యాధి అనేది ఒకటి కాదండి, 150 రకాల మానసిక వ్యాధులు ఉన్నాయి. సింపుల్గా జ్ఞాపకశక్తి పోవడం కూడా మానసిక వ్యాధే, గుర్తుపట్టలేకపోవడం కూడా ఒక మానసిక వ్యాధే. ఈ చిన్న చిన్న దిగులు, చాలా రోజులు దిగులుగా ఉండి పని చేయలేకపోవడము, దుఃఖంగా ఉండడం అదొక మానసిక వ్యాధి. ఆందోళన ఎక్కువ ఉండడం ఒక మానసిక వ్యాధి. కొంతమంది చేసిన పని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు, చేతులు పదిసార్లు కడుగుతూ

0: తాళం వేస్తే 10 సార్లు చెక్ చేస్తూ ఉంటాం. ఇది ఒక రకమైన మానసిక వ్యాధి. ఇలా 150 రకాల మానసిక వ్యాధులు ఉన్నాయి. చిన్న వ్యాధులు ఉన్నాయి, తీవ్రమైన వ్యాధులు ఉన్నాయి. ఆ తీవ్రమైన వ్యాధులు కొన్ని ఉన్నాయి, స్కిజోఫ్రేనియా అని, బైపోలార్ డిజార్డర్ అని, అవి తీవ్రమైన మానసిక వ్యాధులు. సామాన్య మానసిక వ్యాధులు ఏమో ఆందోళన, దిగులు, ఓసీడీ, ఇవన్నీ సాధారణ మానసిక వ్యాధులు అంటాము. సో అన్నిటిని ఒక కుప్పలాక పెట్టి మనము డిస్కస్ చేయలేమన్నమాట. కొన్నిటికి ఉట్టి కౌన్సిలింగ్ ఇచ్చిన ఏం చేయొచ్చు, కొన్నిటికి కొద్ది రోజులు మాత్రమే మందులు ఇస్తాము, నెల, 2 నెలలు, 3 నెలలు సరిపోతుంది కొన్నిటికి, కొన్నిటికి మాత్రమే చాలా రోజులు ఉంటుంది. అయితే ఏ వ్యాధికి కూడా దీర్ఘకాలం, లైఫ్ లాంగ్ కాదండి.
1: అశోక్ రెడ్డి గారు, మానసిక వ్యాధులకి మందులు తీసుకుంటే ఎప్పుడు పడుకుండా ఉంటారు, వాళ్ళు యాక్చువల్గా నిద్ర మాత్రలు ఇస్తారు శాంతంగా ఉండడానికి, ఇది ఎంతవరకు నిజం అంటారు?
0: ఇప్పుడు ఒకప్పుడు ఈ సైకియాట్రీ అనేది మొట్టమొదటి మొదలైనప్పుడు కొన్ని రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉండేటివి. నిజంగా ఆ మందులు కొంచెం నిద్ర ఎక్కువ కలిగించేటివి. కానీ క్రమేణా ఇప్పుడు 5 మందులు కాదు, 150 రకాల మందులు ఉన్నాయి. ఒక మనిషికి 2 గంటలు నిద్ర ఇవ్వాలంటే వేరే ట్యాబ్లెట్ ఉంది, 4 గంటలు నిద్ర కావాలంటే ఇంకో ట్యాబ్లెట్ ఉంది, 6 గంటలు నిద్ర కావాలంటే ఇంకో ట్యాబ్లెట్ ఉంది. ఇట్లా చాలా రకాల మందులు ఉన్నాయి. ఇంకొకటి, వైద్యం చేసేటప్పుడు ఉద్దేశం నిద్రపుచ్చడం కాదు. ఒకటి వ్యాధి తగ్గించడం, రోగ లక్షణాలు కంట్రోల్ చేయడం, డిస్ట్రెస్ తగ్గించడం, తర్వాత మళ్ళీ పని చేసుకుంటట్టు చేయడం, డిస్ఫంక్షన్ కూడా తగ్గించాలి. ఎలా పని చేయలేకపోతున్నాడు మళ్ళీ ఇప్పటిలాగా పనిచేసేటట్టు చూడాలి. ఈ 4 లక్షణాలు పెట్టుకునే వైద్యం చేయడం జరుగుతుంది. కాబట్టి నిద్రపోయినంత మాత్రం వ్యాధి పోదు, అన్ని నిద్ర మాత్రలు కావు. మందులు చాలా రకాలు ఉన్నాయి. నిద్ర తగ్గించేటివి ఉన్నాయి, నిద్ర పెంచేటివి ఉన్నాయి, ఆలోచన కంట్రోల్ చేసేటివి ఉన్నాయి, ప్రవర్తన కంట్రోల్ చేసేటివి ఉన్నాయి, మూడ్ కంట్రోల్ చేసేటివి ఉన్నాయి. ఆ మనిషికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో దాని తగ్గ వేరే వేరే మందులు ఉన్నాయి, 150 రకాల మందులు ఉన్నాయి. పేషెంట్ ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క విధంగా వాడతాము. ఒకటే వ్యాధి కూడా వేరే వేరే పేషెంట్ లోపల వేరే విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అప్పుడు మందులు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. డయాగ్నోస్ ఒకటే ఉండొచ్చు, మందుల మోతాదు మారొచ్చు, తీవ్రతలను బట్టి మారుతుంది, ఆ ప్రజెంటేషన్ బట్టి కూడా మారుతూ ఉంది.
1: డాక్టర్ గారు, కొన్ని తాత్కాలికమైన సమస్యలుగా మారే కొన్ని సందర్భాలు ఉంటాయి. చాలా ఆత్మీయంగా అజ్ఞానంగా చూసుకునే దగ్గర వాళ్ళు చనిపోవడం కానీ, లేదంటే యాక్సిడెంట్లో షాక్ గురి కావడం కానీ, ఉన్న పరంగా వ్యాపారంలో నష్టం రావడం కానీ, ఏదో అనుకోని తీవ్రమైన బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు కూడా మనిషి ఒక రకమైన డిప్రెషన్లోకో లేదంటే యాంగ్జైటీలోకో గురి అయ్యి సమస్యగా మారుతుంది. అలాంటప్పుడు చికిత్స ఎలా తీసుకోవాల్సి ఉంటుంది?
0: ఇప్పుడు మామూలుగా మనం ఏది పొడగొట్టుకున్నా, పొడగొట్టుకోవడం అంటే మనిషి కావచ్చు, పరువు కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏదన్నా పొడగొట్టుకున్నా కూడా లోపించినప్పుడు మనకు డిప్రెషన్కు లోన్ అవుతాము. డిప్రెషన్ అనేది మామూలు ఎమోషన్ కూడా, అది డిప్రెషన్ ఎప్పటికీ వ్యాధిని కాదు. ఏదైనా పొడగొట్టినప్పుడు మనం నిదానించడము, కొంచెం దిగులు లోనవ్వడం అనేది నార్మల్ ఎమోషన్, అది అది లేకపోవడం కూడా అబ్నార్మలే. అయితే ఈ దిగులు అనేది ఎక్కువ రోజులు ఉండి ఆ మనిషి పని చేయలేకపోతున్నాడు, వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు మాత్రమే అది వ్యాధి కింద వస్తుంటుంది. అయితే ఈ దిగులు అనేది కనీసం 2 వారాలు దాటినప్పుడు, తర్వాత దానివల్ల మనిషి ఏ పని చేసుకోలేకపోతున్నాడు, అవస్థ పడుతున్నాడు, ఇతరులకు కూడా అవస్థ అవుతుంది అన్నప్పుడు అది డిప్రెషన్ అనే వ్యాధి కింద ఇచ్చేసి దానికి అప్పుడు వైద్యం చేయడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, ఇంకొక మాట, ఈ మానసిక రోగాలన్నీ కూడా పౌర్ణమికి అమావాస్యకి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి, సముద్రంలో ఆటుపోట్లతో సంబంధంగా అని అంటుంటారు, ఇది ఎంతవరకు నిజం?
0: సో ఇది ఫిలాసఫీ బేస్డ్ రీజనింగ్ అన్నమాట. ఇది అంటే ఈ సమయంలో ఇది వచ్చింది కాబట్టి రెండింటి మధ్యన సంబంధం ఉంది అనే ఆలోచనతోటి ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది వచ్చిందనమాట. ఆ బేసిస్ మీద ఇంతకుముందు లునాటిక్ అనే పదం కూడా వాడారు మానసిక రోగులకు. లునాటిక్స్ అనేది
1: లూనార్
0: సంబంధం ఉంది కాబట్టి,
1: అవును.
0: కానీ ఇంకొకటి ఏంటంటే, మనకు అమావాస్యకు పూర్ణకు మధ్యన 14 రోజులు మాత్రమే టైం ఉంటుంది. మనం నిజంగా మనసులో పెట్టుకొని ఇది అమావాస్యకు వస్తుందని చెప్పేసి 4 రోజులు ముందు వచ్చిన అమావాస్య లెక్క వేసేస్తాము, 4 రోజులు లేట్ అయితే పూర్ణమి లెక్క వేసేస్తాము. ఆ విధంగా మనం ఈ ఫీలింగ్ అనేది స్ట్రాంగ్ ఎవిడెన్స్ బేస్ అయింది. కానీ సైంటిఫిక్గా చదివినప్పుడు అలాంటి సంబంధాలు లేవు. కాకపోతే కొన్ని రకముల మానసిక వ్యాధులు, డిప్రెషన్ కానీ, బైపోలార్ డిజార్డర్ కానీ ఎపిసోడిక్గా ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ వాటి బేసిస్ మీదనే ఈ ఆలోచన అనేది మొదలైంది. కానీ సైంటిఫిక్గా దానికి బేసిస్ లేదు.
1: డాక్టర్ గారు, చాలా విషయాల్లో ఈ మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళకి ఒక నానుడి ఉంది, ఒక అలవాటు కూడా ఉంది, పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందని, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే?
0: సో ఇప్పుడు మానసిక వ్యాధుల కారణాలు, వాటి జెనెటిక్ కారణాలు ఉంటాయి, మెదడు లోపాలు ఉంటాయి, సాంఘికపరమైన సమస్యలతో వస్తూ ఉంటాయి. మరి ఇన్ని కారణాలు ఉన్న దానికి పెళ్లి సొల్యూషన్ ఎట్లా అవుతుంది? కాదు. ఎందుకంటే పెళ్లి చేయనందుకు వ్యాధి వస్తే అప్పుడు పెళ్లి చేస్తే దానికి నయమవుతుంది. మానసిక వ్యాధికి సంబంధం లేదు. పెళ్లి చేసినంత మాత్రాన వ్యాధి పోదు, సమస్యలు పెరుగుతాయి. ఇంకా
1: జటిలమయ్యే
0: రెండు
1: అవకాశం.
0: కుటుంబాల మధ్యన గొడవలు పెరుగుతూ ఉంటాయి. అందుకే మానసిక వ్యాధిగ్రస్తులు ఉన్నప్పుడు పెళ్లి చేయడం మంచిది కాదు. అది పూర్తిగా నయమయ్యి వాళ్ళు కనీసం ఒక 2 సంవత్సరాలు ఏ లక్షణాలు లే అన్నప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తే చాలా మంచిదండి. ఇంకొక విషయం అండి, ఇక్కడ వైద్యం చేసేటప్పుడు కూడా పెళ్లి కన్నా ముందు వైద్యం మానేస్తారు. ఎందుకంటే చెప్తే ఎదుటి వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకుంటామంటే అడుగుతారు, ఇవి దేనికి వేసుకుంటున్నాం అని అప్పుడు చెప్పవలసి వస్తుంది అని చెప్పి ఏం చేస్తారు, పెళ్ళి అయిన తర్వాత మందులు మానేస్తారు. పెళ్ళి అప్పుడు ఎదుటి వాళ్ళకి చెప్పరు, ఇట్లా మానసిక వ్యాధి ఉంది మందులు వాడుతున్నామని చెప్పరు. అయితే ఏమవుతుంది, వాళ్ళు మానేసిన తర్వాత ఒక 2 నెలల లోపల మళ్ళీ వ్యాధి బయటకు వస్తుంది.
1: తిరగబడే అవకాశం ఉంది,
0: తప్పక తిరగబడుతుంది. వెంబడే తిరగబడదు, 1 నెల 2 నెలలు కావచ్చు. అప్పుడు ఏమవుతుంది, 2 కుటుంబాల మధ్యన గొడవలు, అది డైవర్స్ వరకు పోతుంది. పోయిన తర్వాత వాళ్ళకు 2వ మ్యారేజ్ చేయాలంటే ఇంకా కష్టం అవుతుంది. ఎక్కడ పోయి సంబంధం చూద్దామన్నా కూడా ఫస్ట్ మ్యారేజ్ ఏమైంది, ఫస్ట్ మ్యారేజ్ ఏమైంది, ఈ బాధ వాళ్ళకి ఇంకెక్కువ అవుతుంది. అందుకే మందులు మానేయకూడదు, ఎదుటి వాళ్ళకి చెప్పాలి, చిన్న ఆందోళన ఉంది, మందులు వాడుతున్నాము, ఈ 1 టాబ్లెట్తో 2 టాబ్లెట్ నయం ఉంది, మేము పెళ్లి చేసుకుంటున్నాం, ఆ విధంగా చెప్పి పెళ్లి చేయడం మంచిది.
1: సోషల్ స్టిగ్మా ఈ మానసిక వ్యాధుల పట్ల చాలా తప్పు భావనతో చూస్తారనే భావన ప్రజల్లో ఉంది, వ్యాధిగ్రస్తుల్లో కూడా ఉంది. ఇలాంటి పరిస్థితిని అధిగమించడానికి ఏం చేస్తే బాగుంటుందంటారు, ఏ రకమైన అవేర్నెస్ తీసుకురావాల్సి వస్తుందంటారు?
0: అయితే ఒకప్పుడు మానసిక వ్యాధులకు ఎప్పుడైతే వైద్యం లేదో ఈ చెడు ఆలోచన అనేటివి సంఘంలో ఉన్నాయి. ఎప్పుడైతే వైద్యం మెరుగుపడ్డదో, ఎప్పుడైతే మందులు తీసుకుంటున్నారు మంచిగా అయిపోతున్నారు, ఒక ఊర్లో ఒక పేషెంట్ వైద్యం తీసుకున్నాడు మంచిగా అయిపోయినాడు, వాళ్ళు ఇంకోరు చెప్తారు నేను పలానా డాక్టర్ దగ్గర పోయాను మంచిగా వెళ్తాను. ఈ విధంగా యాక్చువల్గా ఇప్పుడు యూటిలైజేషన్ చాలా పెరిగింది, మానసిక వైద్యం వాడుకోవడం అనేది చాలా పెరిగింది. ఈ స్టిగ్మా కూడా చాలా మంది తగ్గిపోయింది, పూర్తిగా పోలేదు కానీ ముందున్నంత లేదు, చాలా తగ్గిపోయింది. ఇప్పుడు చాలామంది గూగుల్ సెర్చ్ చేసుకొని సైకియాట్రిస్ట్ దగ్గర వస్తున్నారు, ఆందోళన ఉంది, దిగులు ఉంది, సైకియాట్రిస్ట్ ఎక్కడ ఉన్నాడు, సెర్చ్ చేసుకొని వస్తున్నారు. ఆ ఫియర్ స్టిగ్మా అనేది చాలామంది తగ్గిపోయింది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ అశోక్ రెడ్డి గారు, ధన్యవాదాలండి.
0: నమస్కారం అండి.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం, మానసిక వ్యాధులు, అపోహలు ఈ అంశం గురించి డాక్టర్ అశోక్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్లో సమయం 7:33 జనరంజని కార్యక్రమానికి స్వాగతం. జనరంజని కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే 0402324 0852 నెంబర్కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును వాట్సాప్ చేయండి. జనరంజనిలో ముందుగా రాబోతున్న పాట గోకులంలో సీత చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యానికి కోటి సంగీతాన్ని అందించారు. ఈ పాటను మాకోసం వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభేద ఆయేష కోరుతున్నారు. అలాగే బోయినపల్లి మండలం విలాస సాగర్ నుండి గంగాధర్ శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ, నరేష్, లావణ్య, మహస్విన్, శ్రీనివాస్, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనక, లక్ష్మి, శ్రీజ, సాయికుమార్, సుష్మా, విఘ్నేశ్వర్ కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ పాట

0: గాంధీ శిల్ప్ బజార్. ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, గొల్లపూడి జగదీష్, రేవతి రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవి, అలాగే బుధాన్ పోచంపల్లి నుండి యలగందల మార్కండయ్య, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను, మీ అందరి కోసం ఈ పాట వినిపించాం.
1: గాంధీ శిల్ప్ బజార్, క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ, హైదరాబాద్, ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో, తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన, ఇంకా అమ్మకాలు. రండి, 150 పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

జనరంజనిలో ఇప్పుడు వినబోతున్న పాట ఇల్లాలు చిత్రం కోసం ఎస్పీ శైలజ గారు పి సుశీలమ్మ పాడిన పాట. వేటూరి సాహిత్యానికి చక్రవర్తి సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు పెద్దంబర్పేట నుండి గుండు అంబదాస్, లావణ్య, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్వి, శంకరమ్మ, అలాగే కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, అలాగే ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుండి ధనరాజ్, సునీత, మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అని కోరుతున్న శ్రోతలు వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, రామయ్య, చైత్రికశ్రీ వారి కుటుంబ సభ్యులు, మీ అందరి కోసం ఈ పాట.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: జనరంజని కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 7:46. జనరంజనిలో ఇప్పుడు వినిపించబోతున్న పాట నిరీక్షణ చిత్రం కోసం ఎస్ జానకమ్మ పాడిన పాట. ఆత్రేయ గారి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భువనగిరి ఆర్బీనగర్ నుండి గుజ్జా బాలకృష్ణ, వినిత, ఆనీష్, సాత్విక వారి కుటుంబ సభ్యులు, అలాగే మూర్తి మంగమ్మ విల్సన్ గార్డెన్ బెంగళూరు నుండి రిక్వెస్ట్ పంపించారు ఒక మంచి పాట కోసం. అలాగే మిరియాల తిరుమలయ్య, ఆండాలు ఆదిత్య, శృతి వారి కుటుంబ సభ్యులు, ఇంకా సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్ ఎద్దు మైలారం నుండి ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: నేను ఇక్కడే ఉన్నా.
1: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
0: బుర్రని చార్జ్ చేయి.
2: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
0: చూసావా?
1: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
2: ఇప్పుడు ఎలా మరి?
1: ఉందిగా ఫ్రీ వైఫై.
0: బుర్రని వాడు కాస్త.
2: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
1: అంటే మోసాలకి చెప్పే బై బై.
2: ఆర్బీఐ అంటుంది
0: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
3: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తిరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 7:51 అవుతుంది. ఇప్పుడు వినబోతున్న పాట గీతాంజలి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వారి బృందం పాడిన పాట. వేటూరి సుందరరామూర్తి సాహిత్యానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరా సరస్వతి, ఈశ్వర్, భానుమూర్తి, రామశంకర్ నగర్ నుండి అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ కిరణ్ జ్యోతి సుబ్రహ్మణ్యం ఓల్డ్ మలక్పేట నుండి రిక్వెస్ట్ పంపించారు. అలాగే పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, భన్విత, రుద్విన్, రామాంజమ్మ, నీలేంద్ర, హరిని ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. నార్కట్పల్లి మండలం నమోని గ్రామం నుండి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ కూడా ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మంచి కుటుంబం చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు ఆర్ గణేష్, లిఖిత, యతీష్, అజయ్, లీలా, పూజ, విస్మయ, పూర్విక్, విమర్శ్, రాజాజీ.

నగర్ బెంగళూరు నుండి, అలాగే యాదాద్రి వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం నుండి ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ తేజస్వి, తనుజశ్రీ, హరిదీక్షిత్, మహాలక్ష్మి, నాగాంచ్, అలాగే మాధురి, మహాలక్ష్మి, మానస, మాధవి, బందరావిరాల గ్రామం నుండి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములు గౌడ్, రాములమ్మ, అలాగే శుభోదయం జనరంజని, మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ రవికుమార్ వడ్లమాని అల్మాస్గూడ నుండి ఒక రిక్వెస్ట్ పంపించారు. తప్పకుండా అండి. అలాగే విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్ కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 8:16 జనరంజని కార్యక్రమానికి పునఃస్వాగతం. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అసలు ఇవాళ బయటికి వెళ్తే చాలు, ఎక్కడ చూసినా పిల్లల బుజిబుజి కేరింతలు, చేతిలో పిల్ల నగ్రోవులు, నెమలి పింఛాలు, భలే ఉంది కదా ఆ వైబ్. సరే, అసలు మనం ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే ఈ కృష్ణాష్టమి వెనుక ఉన్న చరిత్ర ఏంటో తెలుసుకుందాం. ద్వాపరయుగంలో మధురని కంసుడు అనే రాజు పాలిస్తుండేవాడు, ప్రజల్ని హింస పెట్టేవాడు. సరిగ్గా అప్పుడే ఆకాశవాణి అతన్ని ఈ విధంగా హెచ్చరించింది. కంస, నీ చెల్లెలు దేవకికి పుట్టే 8వ బిడ్డే నీ మృత్యుకి కారణమవుతాడు అని. అంతే, ఆ భయంతో కంసుడు దేవకిని, ఆమె భర్త వసుదేవుణ్ణి తీసుకువెళ్లి కారాగారంలో ఉంచుతాడు. వాళ్లకు పుట్టిన 7 బిడ్డలను ఏమాత్రం కనికరం లేకుండా చంపేశాడు. ఇక 8వ బిడ్డ పుట్టే సమయం వచ్చింది. అది శ్రావణమాసం అష్టమి అర్ధరాత్రి. బయటేమో కుంభవృష్టి వాన, భయంకరమైన ఉరుములు మెరుపులు. సరిగ్గా ఆ చిమ్మ చీకట్లో మన చిన్ని కృష్ణుడు పుట్టాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. జైలు తాళాలు వాటంతటా అవే తెరుచుకున్నాయి. కాపలా వాళ్ళంతా మత్తుగా నిద్రపోయారు. తండ్రి వసుదేవుడు మహావిష్ణువు ఆదేశానుసారం ఏమాత్రం ఆలస్యం చేయకుండా బుల్లికృష్ణుని ఒక గంపలో పెట్టుకుని 7 పడుగల ఆదిశేషుడు గొడుగులా కాస్తుండగా ఉగ్రరూపం దాల్చిన యమునా నదిని దాటి గోకులంలోని యశోదమ్మ ఊళ్ళోకి చేర్చాడు. చూసారా, కష్టాలు ఎంత పెద్దవైనా, అధర్మం ఎంత బలంగా కనిపించినా సరైన టైంకి వెలుగు వచ్చి తీరుతుందని చెప్పడానికి కృష్ణుడి జననం. మరి ఈరోజు మన ఊళ్ళల్లో ఇళ్లల్లో జరిగే అసలైన సందడేంటో ఈ పాట తర్వాత చెప్తాను. మీరైతే ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తిరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం.

0: ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు ప్రేమ్ కుమార్, శ్రీలత, ప్రణీత్, భవ్యశ్రీ, మన్వితుల, కీ వరుణ్, రాహుల్, తేజశ్రీ, శ్యామ్, మనోజ్ కుమార్, భానుశ్రీ, కనిష్క, ప్రవీణ, దుర్గానగర్, జియాగూడ నుండి రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం ఈ పాట వినిపించాం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని

0: సేవిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: కల్పన చిత్రం నుండి పి సుశీల, జి ఆనంద్ గారు పాడిన పాట. వేటూరి సుందరరామూర్తి గారి సాహిత్యానికి చక్రవర్తి సంగీతాన్నందించారు. ఈ పాటను మా కోసం వినిపించమని కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్, అలాగే ఎద్దుమైలారం నుండి సహస్ర, సమత, స్వప్న, దేవునూరి వీరయ్య, యాదమ్మ, జయకృష్ణ, నాగరాజు వారి కుటుంబ సభ్యులు, స్వరూప, హనుమంత్, మధు, చంటి, పండు, రూప, మహేశ్వరి వారి కుటుంబ సభ్యులు, అలాగే నిజామాబాద్ నుండి ఒక మంచి పాటను క్విష్ పంపించారు, మా కోసం వినిపించండి అంటూ స్వరాగిని, రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, సిరివేద, ఇమ్మడి నాగరాజు, లత, నిహాల్, నిగమశ్రీ, విశ్వనాథ్, శ్రీకాంత్, కుష్వక్రెడ్డి, చార్విక్, సూర్య, శేఖర్, శాంతి, శిఖర, కిట్టు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 195

0: 0050550050 కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తిరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 8:28. ఉదయం నుంచి మన ఇళ్ల ముందు బియ్యపిండితో వేసే చిన్న చిన్ని కృష్ణుడి పాదాలు ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. ఇంట్లో బుజ్జి పిల్లలకి నెమలి పింఛం పెట్టి కృష్ణుడిలా రెడీ చేస్తుంటే ఆ ముచ్చటే వేరు. పైగా కన్నయ్యకి ఇష్టమైన వెన్న, బెల్లం అటుకులు, తీయటి పాయసం, నైవేద్యం స్వామివారికి పెట్టి మనం లాగించేయటమేక. సాయంత్రం అయితే చాలు, మన వీధుల్లో పిల్లలంతా కలిసి గోవింద అంటూ హరే కృష్ణ అంటూ ఆకాశమంత ఎత్తున కట్టిన ఉట్టిని కొట్టే హంగామా చూస్తుంటే ఎంత బాగుంటుందో. నిజంగా ప్రజలందరూ వేడుకలు చేసుకునే రోజు ఇది. ఇక పేరెంట్స్ ఏమో పిల్లల్ని రెడీ చేసే హడావిల్లో బిజీ అయిపోతారు. ఇప్పుడైతే ఒక మంచి పాట వినేద్దాం. దేవి పితృడు చిత్రం కోసం నిత్యశ్రీ పాడిన పాట. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ లక్ష్మీ రమణ ఓల్డ్ అల్వాల్ నుండి, అలాగే కృష్ణా జిల్లా పెడ్నా నుండి అప్పల్ రాజు కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

కృష్ణాష్టమి అంటే కేవలం పూజ పిండి వంటలు మాత్రమే కాదు, మన లైఫ్కి కూడా ఒక సూపర్ లెసన్ వంటిది. కృష్ణుడు పుట్టిందేమో కారాగారంలో, పెరిగిందేమో ఎన్నో ఆపదల మధ్య, అయినా సరే ఆయన ముఖం మీద ఎప్పుడూ ఆ చిరునవ్వు చెరిగిపోలేదు. భగవద్గీతలో ఆయన చెప్పింది ఒక్కటే, ఫలితం గురించి చింతించకు, నీ పని నువ్వు 100% మనస్ఫూర్తిగా చేయి, మిగతాది నేను చూసుకుంటా అని. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా స్మైల్ ఇస్తూ ఫేస్ చేయడమే కృష్ణుడి లైఫ్ స్టైల్. ఈ పండుగ మీ అందరి జీవితాల్లో సరికొత్త జోష్ని, బోలెడంత ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ హ్యాపీ కృష్ణాష్టమి. నెక్స్ట్ మీకోసం ఒక సాంగ్ వినిపిస్తున్నాను. ఛాలెంజ్ మూవీ కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, వేటూరి సుందరరామూర్తి గారి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, అలాగే పుట్టపాకు నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, అర్బన్ కాలనీ భువనగిరి నుండి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్ వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. కేఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెక్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: కేఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి జనరంజని కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 8:42:58. అసలు ఇవాళ ఉదయం లేవగానే పక్షుల కిలకిల రావాలి విన్నారా, లేక ఎప్పటిలాగే ట్రాఫిక్ సౌండ్లు కార్ల హారన్లతో మీ రోజు మొదలైందా? కాంక్రీట్ జంగిల్లో పడి అసలైన పచ్చటి ప్రకృతిని, మూగజీవులను మనం మర్చిపోతున్నాం కదా. అందుకే ఇవాళ సెప్టెంబర్ 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అందరం కలిసి నేషనల్ వైల్డ్ లైఫ్ డేని జరుపుకుంటున్నాం. అసలు ఈరోజు ఎందుకు మొదలైందో తెలుసా? అడవిని, మూగజీవులను ప్రాణంగా ప్రేమించి ది క్రొకడైల్ హంటర్గా పేరుగాంచిన స్టీవ్ ఇర్విన్ గారి

ప్రతీకార్థంగా జంతు ప్రేమికురాలు కొలిన్ ఫైజ్ 2005లో ఈ రోజును స్టార్ట్ చేశారు. చాలా మంది అడవిలో ఏనుగులు పులులు ఉంటే నాకేంటి, పోతే నాకేంటి అనుకుంటారు. కానీ అడవిలో ఆ జంతువులు ఉంటేనే అడవి బ్రతుకుతుంది. అడవులు బాగుంటేనే సమయానికి వర్షాలు పడతాయి, మనకు స్వచ్ఛమైన గాలి, తాగడానికి మంచినీళ్ళు కూడా దొరుకుతాయి. అంటే ఆ మూగ జీవులు బతికితేనే రేపు మనం కూడా బతుకుతాం. మరి ఈ భూమి మనది మాత్రమేనా? ఆ మూగజీవుల పరిస్థితి ఏంటి, మనం ఏం చేయాలి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. ఇప్పుడైతే వినేద్దాం మిస్సమ్మ చిత్రం కోసం రాజా సుశీలమ్మ గారు పాడిన పాట. పింగళి నాగేంద్రరావు సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు గారు సంగీతం అందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి మౌనిక, బాలు, వినయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే బిఎన్ రెడ్డి చైతన్య నగర్ నుండి జగన్నాథ్ ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవిష్విత్ బాబు, రాగ్ విభాస్, విభు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి జనరంజని కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిగీతాలు వింటున్నారు. స్టూడియో క్లాక్లో సమయం 8:48.
2: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

వైల్డ్ లైఫ్ మన లైఫ్కి ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలైన ప్రాబ్లం ఏంటంటే మనుషుల స్వార్థం కోసం చెట్లని నరికివేయటం, కాలుష్యాన్ని పెంచటం, అక్రమంగా వేటాడటం వల్ల ఎన్నో అరుదైన జంతువులు పక్షులు శాశ్వతంగా కనపడకుండా పోతున్నాయి. వాటికి నోరు లేదు. మా ఇళ్లను ధ్వంసం చేయకండి అని మనతో మొరపెట్టుకోలేవు కదా. అందుకే ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. దీనికోసం మనం పెద్దగా అడవులకు వెళ్ళి ఉద్యమాలు చేయక్కర్లేదు. చాలా సింపుల్ పనులు చేస్తే చాలు. మన బాల్కనీలోనో మిద్దపైనో ఒక చిన్న గిన్నెలో పక్షుల కోసం మంచినీళ్లు కొన్ని గింజలు పెట్టండి. వీలైనన్ని చెట్లని నాటండి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. జంతువుల చర్మం దంతాలతో చేసే వస్తువులను అస్సలు కొనకండి. గుర్తుంచుకోండి, ఈ భూమి కేవలం మనుషులకే సొంతం కాదు, ఆ మూగజీవులకు కూడా ఇందులో సమాన హక్కు ఉంది. సో లెట్స్ లవ్ అండ్ లైఫ్, ప్రొటెక్ట్ అవర్ వైల్డ్ లైఫ్. ఇప్పుడైతే ఒక మంచి పాట వినిద్దాం. దేవతా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట, వేటూరి గారి సాహిత్యానికి చక్రవర్తి సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధురవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిత్విక్ వారి కుటుంబ సభ్యులు, అలాగే గజ్వేల్ నుండి శైల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్ ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. అలాగే నందన్, విధిమ, గ్రీష్మ, రామ్, వినోద్ కుమార్, రాజ్ కమల్, స్నిగ్ధ, శ్రీహరి, జ్యోతి, కూచన, నిజామాబాద్, వినాయక్ నగర్ నుండి కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

బుద్ధిమంతుడు చిత్రం కోసం ఘంటసాల గారు పాడిన పాట, దాశరథి గారి సాహిత్యానికి కేవి మహాదేవన్ గారు సంగీతం అందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి కోరుతున్న శ్రోతలు మాధవి, ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక, బుధాన్ పోచంపల్లి నుండి రిక్వెస్ట్ పంపించారు. అలాగే కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బురి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ రామకృష్ణారెడ్డి, ఆర్యన్, శిల్ప, హరీష్, మునిరత్నమ్మ కర్ణాటక నుండి రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది, అలాగే మా వివిధ భారతి వింటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట.

0: ఇదే పాటను వినిపించాం భువనగిరి మండలం రాయగిరి గ్రామం నుండి మాదస సత్యనారాయణ కవిత గారి కోసం కూడా. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 9 గంటలు. ఇప్పుడు ముంబై వివిధ భారతి నుంచి ప్రసారాలు వింటారు. తిరిగి 10 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: भारती और आप हैं अपने दोस्त राजेश के साथ प्रोग्राम चित्रलोक में. लीजिए सुनिए अरिजीत सिंह की आवाज में ओ रोमियो. इस फिल्म का गाना गुलजार के हैं बोल और विशाल भारद्वाज की है तर्ज़.

0: 17
1: 16
2: हीना की हीरोइन जेबा बख्तियार हूँ।

0: शोध, आलेख और स्वर यूनुस खान, प्रस्तुति रमेश गोखले।
1: आज के फनकार।

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫారసు మేరకు కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగించి గద్వాల విజయలక్ష్మిని ఆ పదవిలో నియమించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేరెళ్ల శారదను నియమించారు. అలాగే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా గుండు సుధారాణిని నియమించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ మధ్యాహ్నం మద్దూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మాణంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను సీఎం తనిఖీ చేస్తారు. దౌల్తాబాద్ మండలం గోక్ ఫసల్వాడలో నిర్మాణంలో ఉన్న బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను, నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల పనులను పరిశీలిస్తారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ది పనులపై సమీక్ష నిర్వహిస్తారు. సమీక్ష అనంతరం రోడ్డు మార్గాన కొడంగల్ నివాసానికి చేరుకుని అక్కడే బస చేస్తారు. తమ పార్టీలో నెలకొన్న అంతర్గత పోరులో అధిష్టానం వద్ద ఉనికిని కాపాడుకునేందుకే బీజేపీ రాష్ట నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. నిజంగా రాష్ట ప్రయోజనాలపై ఆ పార్టీ నేతలకు చిత్తశుద్ది ఉంటే ప్రధాని నరేంద్ర మోదీని నిలదీయాలని గురువారం ఒక ప్రకటనలో మంత్రి డిమాండ్ చేశారు. రాష్టంలో ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులైనా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 1000 రోజుల పాలనా వైఫల్యాలను ఎండగడుతూ మెదక్ జిల్లా కౌడిపల్లిలో చేపట్టిన ధర్నాకు హాజరై ఆయన మాట్లాడుతూ 100 రోజుల్లో నెరవేరుస్తామని ఇచ్చిన బాండ్ పేపర్ల హామీలు ఏమయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉక్రెయిన్ సంక్షోభం చర్చలు దౌత్యం ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. కీవ్లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహాతో సమావేశం అనంతరం మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో 140 కోట్ల మంది భారతీయులకు ఇంధనాన్ని భద్రపరచడంలో ఎదురవుతున్న సవాళ్లను గురించి వివరించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన అభివృద్ది ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటి చెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. రాబోయే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట, విదర్భ, ఛత్తీస్గఢ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్న్యూస్_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతీ కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:40 ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే 0402324 నంబర్కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును వాట్సాప్ చేయండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

ఎవర్ గ్రీన్ హిట్స్లో ముందుగా వినబోతున్న పాట, రౌడీ బాయ్స్ చిత్రం కోసం మంగ్లీ పాడిన పాట, సుద్దాల అశోక్ తేజ గారి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, మహాలక్ష్మి, మాధవి, అలాగే రంగారెడ్డి జిల్లా బండరావిరాల గ్రామం నుండి వరలక్ష్మి, మహాలక్ష్మి, జయలక్ష్మి, విజయలక్ష్మి, బంగారులక్ష్మి, కేసర్ ఔటర్ రింగ్ రోడ్ నుండి బి సదానంద్ గౌడ్, సత్యమ్మ, సదాప్రియ, సౌందర్య కొడుతున్నారు. మీ అందరి కోసమే చేస్తుంది ఈ పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట సంతోషం చిత్రం కోసం కేకే ఉషా పాడిన పాట. కులశేఖర్ సాహిత్యానికి ఆర్పి పట్నాయక్ సంగీతాన్నందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ సుజాత, గణేష్, లిఖిత, యతీష్, అజయ్, లీలా, పూజ, విస్మయ, పూర్విక్, విమర్శ్ రాజాజీ నగర్ నుండి రిక్వెస్ట్ పంపించారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుండి అజీజ్ బాయ్, నయీముద్దీన్, మటీన్, షేక్ చంద్, ఫరూక్, సయీద్, ఖలీల్, ముబీన్ బాయ్, మహమ్మద్ యసిన్, ముసా కరీం, షేక్ సలీం కోరుతున్నారు. మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ నాగమణి, రుత్విక్ చారి, శ్రీ వైష్ణవ్ చారి కల్వకుర్తి నుండి, అలాగే శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మాచారి, ఉపేంద్రాచారి తిప్పర్తి నుండి కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్లో సమయం 10:16. ఇప్పుడు వినబోయే పాట గోపాల గోపాల చిత్రం కోసం హరిచరణ్ ధనంజయ పాడిన పాట అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి అనుప్రభిన్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు ఆర్మూరు చేనేత కాలనీ రంగచారి నగర్ నుండి జిందం నరహరి, లక్ష్మీ, భానుతేజ, మృదుల, ఉదయకిరణ్, ఉదయరేఖ, అంగూర్ భాను, రియాన్స్, హన్మహిత్ వారి కుటుంబ సభ్యులు, అలాగే నాగర్ కర్నూల్ జిల్లా నుండి కళ్యాణ్చారి వెంకటేష్, నందిపేట నుండి కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట నువ్వే నువ్వే చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, నిత్య సంతోషిని పాడిన పాట. సిరివెన్నెల గారి సాహిత్యానికి కోటి సంగీతాన్ని అందించారు. ఈ పాటను కోరిన శ్రోతలు చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, అలాగే రాజేష్ ఖన్నా, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ పెద్దంబర్పేట నుండి గుండు అంబదాస్, లావణ్య, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్వి, శంకరమ్మ కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

పాండురంగుడు చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి నల్లా సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ వారి కుటుంబ సభ్యులు, అలాగే బుదాన్పోచంపల్లి నుండి యలగందుల మార్కండయ్య, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను, అలాగే ఫిర్జాదిగూడ నుండి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్, నిఖిల్ ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ నార్కట్పల్లి మండలం నెమోని గ్రామం నుండి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10:52:53. ముకుంద చిత్రం కోసం మిక్కీ జేమేయర్, సాయి శివాని పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యానికి మిక్కీ జేమేయర్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తిక్, రానా ప్రతాప్, యామిని, లాస్యశ్రీ, సుధారామయ్య, చైత్రికశ్రీ వారి కుటుంబ సభ్యులు, అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయోన్, సియోన, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మరి స్టూడియో క్లబ్ లో సమయం 10:39. మాకోసం ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్, అలాగే మూర్తి శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, ఓదెల అనిల్, శ్రీలత, శాన్విత్, ప్రకృతి, ఓల్డ్ బజార్ కరీంనగర్ నుండి, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప, భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంత్, బండి శివాజీ, జోగా నర్సయ్య, గుజ్జేటి ఆనంద్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఘర్షణ చిత్రం కోసం జీన్ శ్రీనివాస్ పాడిన పాట.

ఇంద్ర మూవీ నుండి పాటను కోరుతున్న శ్రోతలు స్వర్ణలత శ్రీనివాస్, పార్సిగుట్ట సికింద్రాబాద్ నుండి, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమా, అలాగే మహమ్మద్ ఖలీల్, మహమ్మద్ రఫీ, తిరుమల్లేష్, వెంకటనారాయణ కొమ్మాల గ్రామం నుండి కోరుతున్నారు ఒక మంచి పాట కోసం. అలాగే ఉమ్మడ నుండి దివాకర్, విమల, ఇష్ణ కోరుతున్నారు మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ జానకంపేట నుండి శ్యామ్లాల్, జగన్మోహన్ కోరుతున్నారు. దాసరి రవి రాయగిరి నుండి ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుండి మీ అందరి కోసం వచ్చేస్తుంది. ఇంద్ర చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట భువనచంద్ర సాహిత్యానికి, మణిశర్మ సంగీతం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట నువ్వొస్తానంటే నేనొద్దంటున్న చిత్రం కోసం కార్తీక్ సుమంగళి పాడిన పాట. సిరివెన్నెల గారి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను కోరిన శ్రోతలు పీర్జాతిగూడ నుండి శ్రీనివాస్, చింతా శ్రీనివాస్, షాపల్లి నుండి అన్నవరం నుండి రవికృష్ణ, పుట్టపాక నుండి భవాని వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్ వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎన్ఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8. గాంధీ శిల్ప్ బజార్, క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ, హైదరాబాద్, ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారు

0: అయిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళ ప్రదర్శన, ఇంకా అమ్మకాలు. రండి, 150 పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరింతవరకు ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం విన్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ఈరోజు తెల్లవారుజామున శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జిఎస్ఎల్వీ రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించారు. అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన సుమారు 18 నిమిషాల తర్వాత అత్యాధునిక భూ పరిశీలన వ్యోమ నౌక ఈఓఎస్ 05ను విజయవంతంగా సబ్ జియో సింక్రనైజ్ కక్షలోకి ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. ఈ ఇమేజింగ్ ఉపగ్రహం రియల్ టైం చిత్రాలను అందిస్తూ వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో దేశానికి సహాయపడుతుంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడితేనే రైతులకు మేలు జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడుతూ ముల్కనూరు సహకార సంఘం దీనికి మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. చిన్న సన్నకారు రైతులకు పంటకు మంచి ధర రావాలంటే సంఘటితం కావడమే మార్గమని చెప్పారు. సమ్మక్క సారక్క బ్యారేజీ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ బ్యారేజీకి సంబంధించి ఎన్ఓసీ తీసుకునేందుకు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని కలవనున్నట్టు తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షాపత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలను దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణునికి ఇష్టమైన మిఠాయిలు, ఇతర వంటకాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ వార్నింగ్ జారీ చేసింది. అలాగే హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 11:03 దాటి 52 సెకండ్లు. ఇప్పుడు వినండి
1: ఆకాశవాణి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణం వందే జగద్గురుం ప్రత్యేక కార్యక్రమం. రచన వ్యాఖ్యానం శ్రీమతి టి శ్రవంతి. సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ. నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. వినండి కృష్ణం వందే జగద్గురు.
2: ముందుగా మా శ్రోతలందరికీ శ్రీకృష్ణ జన్మ

అష్టమి శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి ఇల్లు కూడా పండుగ శోభతో కళకళలాడుతుంటుంది. ఇంటి ముందు రంగవళ్ళులు, గుమ్మాలకు మామిడి తోరణాలు, అబ్బాయిలు కృష్ణుడిలా అలంకరించుకొని, అమ్మాయిలు రాధలా ముస్తాబై కనువిందు చేస్తుంటారు. ఎక్కడ చూసినా భక్తి పాటలు, భజనలు, కృష్ణనామ స్మరణ వినిపిస్తూనే ఉంటాయి. శ్రీకృష్ణుని ఆలయాలు అందంగా అలంకరించబడి కృష్ణుని విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు చేసి పిండి వంటలు, ఫలహారాలు, ఇంకా కృష్ణునికి ఇష్టమైన వాటన్నింటినీ నైవేద్యంగా పెట్టి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుంటారు. ఇక ఉట్టి కొట్టేటప్పుడు ఉండే కోలాహలం ఆహా, ప్రతి ఒక్కరూ చూడాల్సిందే. ఇంత ఉత్సాహంగా కన్నుల పండుగగా జరుపుకునే పండగే కృష్ణాష్టమి.

ఈ రోజునే కృష్ణ జయంతి అని, గోకులాష్టమి అని, శ్రీకృష్ణ జన్మాష్టమి అని అంటారు. మరి కృష్ణాష్టమి అంటే ఇంతేనా, ఇంకా ఏమైనా తెలుసుకోవాలా? అవును, తెలిసింది గోరంత, తెలుసుకోవాల్సింది కొండంత.

ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని లీలలు, కృష్ణతత్వం, శ్రీకృష్ణుని గురించిన ఎన్నో విషయాలతో పాటు నిజంగా శ్రీకృష్ణ పరమాత్మ మనందరి నుండి కూడా ఏం కోరుకుంటాడో తెలుసుకుందామా? మనందరం కూడా చిన్నప్పటి నుండి ఎన్నో కృష్ణుని లీలలను కథలు కథలుగా విన్నాం. అవన్నీ కథలు మాత్రమేనా, లేదా అంతర్లీనంగా అవి నేటి ఆధునిక సమాజానికి కావలసిన అవసరమైన అద్భుతమైన జీవిత పాఠాల? చేతిలో వేణువు, మరో చేతిలో సుదర్శనం, పెదవులపై చిరు దరహాసం, మాటల్లో మధురిమ, అడుగుల్లో వ్యూహం, హృదయంలో ధర్మం, ఇంతటి విభిన్నమైన వ్యక్తిత్వం గల వ్యక్తి, ఒక మాటలో చెప్పాలంటే ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ.

బాల్యంలో చిలిపితనం చూపించిన కృష్ణుడే యవ్వనంలో స్నేహానికి అర్థం చెప్పాడు. అర్జునుడికి రథసారథి అయిన కృష్ణయ్యనే మహాభారతానికి వ్యూహకర్త అయ్యాడు. ప్రేమకు ప్రతిరూపంగా కనిపించిన

0: ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నొందును, ఆయా సమయములయందు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను.
1: మనందరం చిన్నప్పటి నుంచి ఎన్నో కృష్ణుని లీలల్ని కథలు కథలుగా విన్నాం. శ్రీకృష్ణుని పుట్టుక నుండి అవతార సమాప్తి వరకు ఎన్నో లీలలు. ప్రతి సందర్భం వెనక ఒక సామాజిక సందేశం, మానసిక విశ్లేషణ దాగున్నాయి. మాఖన్ చోర్ కృష్ణ కన్నయ్యా అన్నారు, ఇళ్లలో దూరి ఉట్టిపై ఉన్న వెన్నను దొంగిలించి తన స్నేహితులందరికీ ఆ వెన్నను పంచే అల్లరి లీల, ఆ లీల వెనక కూడా ఒక అంతరార్థం దాగుంది. భగవంతుడెప్పుడు ధన సంపదల్ని ఆశించడు, వెన్న స్వచ్ఛమైన మనసుకి ప్రతీక, కల్మషం లేని హృదయాన్ని కోరుకుంటాడు. అలాగే తాను మాత్రమే తినకుండా స్నేహితులందరికీ పంచడం నేటి షేరింగ్ అండ్ కేరింగ్ విధానానికి ప్రతిరూపం.

ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుండే నేటి సమాజంలో ఈ విధానం ఎంతో అవసరం కదండి. యమునానదిలో కాళీయుని గర్వాన్ని అణచివేశాడు బాలగోపాలుడు. కాళీయుడంటే మన మనసులోని అహంకారం, ఈర్ష్య, కోపం వంటి దుర్గుణాలను అణచివేసి ప్రశాంతంగా జీవించడమనేది దీని అంతరార్థం. ఎన్ని లీలలండి.

తన పుట్టుకతో పాటే మాయను ఈ లోకానికి రప్పించి ఆమె ద్వారా కంసుడికి జరగబోయేది చెప్పించినా, అవతరించిన వెంటనే అందరినీ మైకంలో పడేసి కారాగారం నుండి బయటపడినా, ఉధృతంగా ఉరకలేస్తున్న యమునమ్మ ఒద్దికగా ఒదిగిపోయి స్వామి నందగోకులం చేరడానికి దారిచ్చిన, తనకు ఆడపిల్ల పుట్టిన విషయంగాని, బిడ్డను తీసుకెళ్లి మగపిల్లాడిని తన పక్కన పడుకోబెట్టిన విషయంగాని యశోదమ్మకు తెలియకపోయినా, ఇవన్నీ కూడా పరమాత్ముని పరమాద్భుత

బాల్యంలోనే పూతనను సంహరించడం, మద్య చెట్ల రూపంలో ఉన్న నలకూబర మణిగ్రీవులకు శాప విమోచనం చేయడం, కాళీయ మర్థనం, వస్త్రాపహరణం, ఇవన్నీ కూడా కన్నయ్య బాల్యలీలలైతే, రాయబారం, నిండు సభలో విశ్వరూప దర్శనం, రాజకీయ చతురత, నిండు సభలో మానావమానాలు, సమదృష్టితో తీసుకున్న సంయమనం, ధర్మరక్షణ, ఇవన్నీ కూడా కృష్ణుని దైవలీలలు.

కృష్ణుడి వేణుగానం వినిపిస్తే వృందావనం మొత్తం కదిలిపోతుంది. గోపికలందరూ తమను తాము మరచిపోయి తమలోని నేనును వదిలి తమను నడిపించే ఆ పరమాత్మ వైపు ప్రయాణించే అనుబంధానికి ఓ అందమైన పరమార్థం. అక్కడ కృష్ణుడు ఒకడే, కాని గోపికలు ఎందరో. కాని ప్రతి గోపికకు కృష్ణుడు నా దగ్గరే ఉన్నాడన్న అనుభూతి. అందుకే రాసలీలల్ని ఆత్మ తన మూలమైన పరమాత్మను చేరుకోవాలనే ఆధ్యాత్మిక ఆకాంక్షగా చూడడం, దాని తాత్విక భావాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మార్గంగా చెప్తారు.

గోపాలుడంటే గోవుల్ని పాలించేవాడని అర్థం. ఇక్కడ గోవులంటే జీవులు. జీవుల సంరక్షకుడే గోపాలుడు. కృతయుగంలో ఋషులు, త్రేతాయుగంలో వానరులే ద్వాపరయుగంలో గోపికలయ్యారు. కృతయుగంలో ఋషులకు దర్శన భాగ్యం, త్రేతాయుగంలో వానరులకు సంభాషణ భాగ్యం దక్కితే ద్వాపరయుగంలో దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలు దక్కిన ధన్యజీవులే గోపికలు.

శ్రీకృష్ణుడు భక్తజన హితుడుగా, స్నేహితుడిగా, ప్రియబాంధవుడిగా, గోపీ కృష్ణుడిగా, రాధా మనోహరుడిగా, రుక్మిణీ వల్లభుడిగా, సత్య విధేయుడిగా, ప్రియ సోదరుడిగా, జనరంజక పాలకుడిగా, గోవర్ధన గిరిధారిగా, ఇలా ఎన్నో విధాలుగా తన లీలలను చూపించిన భక్త జనులను అమితంగా ఆకర్షించేది మాత్రం ఆ స్వామి బాలకృష్ణుని రూపమే. అందుకే కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణ జనన సూచకంగా ఉయ్యాలలు కట్టి బాలకృష్ణుడిని ఆడించడం, బాల్యంలో వ్రేపల్లెలో బాలకృష్ణునికి గుర్తుగా ఉట్టికొట్టడం లాంటి సంబరాలని చేస్తారు. ముఖ్యంగా ఇంటి ముంగలి నుండి లోపలి వరకు చిన్ని చిన్ని పాదాలు వేసి కృష్ణయ్య తమ ఇంటికి రావాలని, వస్తాడని భావించి పూజలు చేస్తారు.

అసలు శ్రీకృష్ణ భగవానుడే ధర్మపక్షాన ధర్మమూర్తులైన పాండవుల పక్షాన ఉన్నప్పుడు అసలు పాండవులకు కష్టాలే లేకుండా చేయలేడా? ధర్మరాజుని జూదమే ఆడకుండా చేసుంటే ఇక ఓటమే లేదు, అరణ్యవాసమూ లేదు, యుద్ధమూ లేదు. మరి భగవంతుడైన శ్రీకృష్ణుడు అలా ఎందుకు చేయలేదు? చిన్నప్పటినుంచే ఎంతో మంది రాక్షసుల్ని అధర్మపరుల్ని యుద్ధం ఘర్షణ జరిగిన తరువాతే సంహరించాడు. మరి భగవంతుడైతే తనకున్న శక్తితో తనకున్న యుక్తితో క్షణంలో సంహరించేయచ్చు కదా? ఇలాంటి సందేహాలు మనందరికీ వస్తూ ఉంటాయి. ఇలాంటి ఎన్నో సందేహాలకు శ్రీకృష్ణుడు కృష్ణుని ప్రియమిత్రుడైన ఉద్ధవుడు, వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణల ద్వారా సమాధానం దొరుకుతుంది. అదే ఉద్ధవ గీత. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి కర్తవ్యాన్ని బోధిస్తే, ఉద్ధవ గీతలో ఆయన జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, మనసుని ఎలా నియంత్రించుకోవాలి, వైరాగ్యాన్ని ఎలా పెంచుకోవాలి, భక్తి జ్ఞాన మార్గంలో ఎలా ముందుకు సాగాలన్న విషయాల్ని వివరించారు.

మనందరం ఎప్పుడు మనకు నచ్చినవి మన దగ్గరే ఉండాలని కోరుకుంటాం. మనుషులు మనలాగే ఉండాలని, పరిస్థితులు మనకు అనుకూలంగానే ఉండాలని కోరుకుంటాం. కాని జీవితం మన కోరికల ప్రకారం నడవదు కదా. అందుకే కృష్ణుడి బోధనలు మనకు గుర్తు చేస్తాయి, ప్రపంచాన్ని నీ ఇష్టానికి మార్చడం కంటే ప్రపంచాన్ని స్వీకరించే నీ మనసుని మార్చుకోవడం గొప్ప విజయమని. ఖచ్చితంగా భగవద్గీత కేవలం ఆధ్యాత్మిక గ్రంథం కాదు, వ్యక్తిత్వ వికాసానికి ఒక పరిపూర్ణమైన మార్గదర్శి. జీవితంలో మనం గెలవాల్సింది ప్రపంచాన్న కాదు, నిన్ను నువ్వు. ఒకవైపు భీకర యుద్ధం, మరోవైపు అర్జునుడి చేతిలో గాంధీవం ఉన్నా మనసులో మాత్రం భయం, అయోమయం, సందేహం. అర్జునుడు తన సామర్థ్యాన్ని మర్చిపోయినప్పుడు కృష్ణుడు అతని శక్తిని గుర్తు చేస్తాడు.

0: కర్మలను ఆచరించుటయందు నీకు అధికారము కలదు, కాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు.
1: ఈ రోజుల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుల్లో వినిపించే ఎన్నో విషయాలకు మూల భావనలు వేల సంవత్సరాల క్రితమే గీతలో కనిపిస్తాయి. ప్రతి మనిషి జీవితంలోనూ ఒక కురుక్షేత్రముంది. ఆ యుద్ధంలో గెలిపించే ఆయుధం మనలోని జ్ఞానమే. అందుకే భగవద్గీత వ్యక్తిత్వ వికాసాన్ని నేర్పించే అద్భుతమైన జీవన గ్రంథమైంది.

భగవానుడు పుట్టింది మొదలు అడుగడుగునా గండాలే. అన్నింటినీ ఎదురొడ్డి నిలిచి ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సంయమనం కోల్పోకుండా ఎలా నిలబడాలో చూపించాడు మానవాళికి. దశావతారాలలో పరిపూర్ణ అవతారాలుగా రెండు అవతారాలను చెప్తారు. అవి రామావతారం ఒకటైతే రెండవది కృష్ణావతారం. రామయ్య మానవుడిగా జన్మించి మనిషి ఎలా నడుచుకోవాలో తాను ధర్మ మార్గాన నడిచి చూపిస్తే, కృష్ణయ్య దానిని అందరికీ అర్థమయ్యేలా తన కాలానికే కాకుండా తరువాతి యుగానికి కూడా ఆచరణ యోగ్యంగా గీతోపదేశం చేసి మానవాళికి దిశానిర్దేశం చేశాడు. మనిషిగా పుట్టి తన దైవత్వాన్ని అందరికీ అర్థమయ్యేలా మానవత్వంలో దైవత్వాన్ని చూపించాడు.

కురుక్షేత్ర యుద్ధంలో అర్జునునికి చేసిన బోధనల ద్వారా జగత్తుకు మార్గదర్శకునిగా జగద్గురువుగా నిలిచాడు శ్రీకృష్ణ పరమాత్మ. యుద్ధము ఒక యజ్ఞమే అన్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి మోహాన్ని తొలగించే నేపథ్యంలో బోధించిన భగవద్గీత ఆనాటి అర్జునునికే కాదు, ఈనాటి సమస్త మానవాళికి ఆదర్శ గ్రంథంగా నిలిచిపోయింది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఆ పలుకులు యుగాలు మారిన ఈనాటికి అసలు సిసలైన వ్యక్తిత్వ వికాస గ్రంథంగా నిలబడింది.

అసలు కృష్ణయ్య ఆవిర్భవించిన సమయమే విషమం. కంసుని చెల్లెలు దేవకికి పుట్టబోయే 8వ బిడ్డ తనని సంహరిస్తాడని కారాగారం చుట్టూ కఠినమైన కాపలా పెట్టించాడు కంసుడు. ఈసారి పుట్టబోయే బిడ్డ సాధారణ బిడ్డ కాదు, ధర్మాన్ని రక్షించడానికి స్వయంగా భగవంతుడే భూమిపైకి రాబోతున్నాడు. సమయం రానే వచ్చింది. మధురా నగరం నిశ్శబ్దంగా ఉంది. నిశిరాత్రి, గాఢాంధకారం, ఉరుములు మెరుపులతో ఆకాశం చిల్లులు పడినట్లు వర్షం. ఇలాంటి సమయంలో శ్రావణ బహుళ అష్టమి నాడు ఒక చిన్న కారాగారంలో ఆవిర్భవించాడు జగాలనేలే జగన్నాథుడు శ్రీకృష్ణ భగవాన్.

కృష్ణావతారం ప్రధాన లక్ష్యం సాధురక్షణ, దుష్ట శిక్షణ, భక్తరక్షణ అనే మూడు ప్రతినలను అవతార లక్ష్యంగా చేసుకున్నారు భగవంతుడు. తాను ఆచరించిన తర్వాతే బోధలు చేశాడు. శ్రీకృష్ణుడు చేసిన ప్రతి కార్యం వెనక బలీయమైన కారణం కనిపిస్తుంది. తార్కికతతో కూడిన తాత్వికత ఉంటుంది. గీతార్థ సారమిచ్చి గీతలెన్నో మార్చిన పరిపూర్ణ ప్రేమైకమూర్తి శ్రీకృష్ణుడు.

భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని ఆచరిస్తే గోదానం చేసినంత ఫలితం ఉంటుందని, కలియుగంలో కల్మశాన్ని హరించి పుణ్యాన్ని ప్రసాదించే పర్వదినం కృష్ణాష్టమి అని పురాణ కథనాలు చెప్తున్నాయి. ఆ గోపాలుని వైభవాన్ని తెలియచేసే భాగవతం, భగవద్గీతలను ఈరోజు ఎంతో కొంత పఠించాలి అని కూడా తెలియచేస్తున్నాయి పురాణాలు. ఆత్మవిశ్వాసం ఎంత గొప్పదో తన చేష్టలతో నిరూపించాడు పరమాత్ముడు. జరాసంధుడితో 17 సార్లు తలపడవలసి వచ్చినా వెనకడుగు వేయలేదు. శత్రువుని

ముట్టించేందుకు ఒకడుగు వెనక్కి వేయడం బలహీనత కాదని, విజయానికి పునాదని యుద్ధనీతిని బోధించాడు. నేటి తరానికి సత్యాన్వేషి, యువతరానికి ఓ మార్గదర్శి.

కృష్ణుడి బోధనలను మన జీవితంలో ఎలా అనుసరించాలి, ఎలా ఆచరించాలి అనే విషయాన్ని గుర్తు చేసే సందర్భం కూడా జన్మాష్టమి. మరి ఈరోజు మనం స్వామికి చేసే పూజలు మనకు సంతృప్తిని కలగజేస్తున్నాయి. మరి స్వామికి సంతృప్తిని కలిగించే అంశాలు మనలో ఉన్నాయా? మనం ఎలా ఉంటే పరమాత్మునికి ఇష్టం? పరమాత్ముడు ఎప్పుడు సంతోషిస్తాడంటే హంగులు ఆర్భాటాలతో కాదు, మనసుతో పూజించినప్పుడు, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినప్పుడు, సాటి మనిషి ముఖంలో చిరునవ్వులు పూయించినప్పుడు, మనిషిగా నిజాయితీగా ధర్మంగా బాధ్యతగా ఉన్నప్పుడు, పెద్దలను గౌరవించినప్పుడు, పిల్లల్ని ప్రేమించినప్పుడు, కులమత భేదాలు లేకుండా అందరినీ సమభావంతో చూసినప్పుడు స్వామి సంతోషిస్తాడు. ఈ కృష్ణాష్టమి మనందరి జీవితాల్లో సంతోషాలను తీసుకురావాలని కోరుకుంటూ ఆ గోవిందుడిని భక్తి శ్రద్ధలతో కోరుకుందాం.

ఇంతవరకు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణం వందే జగద్గురు ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన వ్యాఖ్యానం శ్రీమతి టి స్రవంతి, సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ, నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి సమయం 12 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే విశాల్ శర్మ. బ్రిక్స్ ముఖ్య న్యాయాధీశ

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గృహమంత్రి అమిత్ షా, రక్షామంత్రి రాజ్నాథ్ సింగ్ ఔర్ లోక్సభ అధ్యక్ష ఓం బిర్లా నే ఇస్ అవసర్ పర్ దేశవాసియో కో శుభకామనాయే దీ హై. ఇస్కే సాథ్ హీ యే సమాచార్ బులెటిన్ సమాప్త్ హువా.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్ లో సమయం 12:05 దాటి 13 సెకండ్లు.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
0: గాంధీ శిల్ప్ బజార్, క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ హైదరాబాద్, ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో, తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళ ప్రదర్శన, ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
3: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
5: అటల్ పెన్షన్ యోజన, సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
6: యోజన ఉన్న నౌజవానో కే లియే హై, తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే, ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
5: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
7: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే శ్రవంతి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి

స్వాగతం అశ్రోతలకు. మన చేతిలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ దగ్గర నుండి ఆకాశంలో దూసుకువెళ్లిపోయే ఉపగ్రహం వరకు కూడా మన చుట్టూ కనిపించే ప్రతి ఆధునిక అద్భుతమైన ఇన్నోవేషన్ వెనుక ఒక శక్తి ఉంది. ఏంటా శక్తి అనుకుంటున్నారా? అదే ఫిజిక్స్, భౌతిక శాస్త్రం. అమ్మో, ది టఫెస్ట్ సబ్జెక్ట్ బాబోయ్ ఫిజిక్స్ అని అనుకుంటాం కదా. ఆ ఫార్ములాస్ కానీ ఆ ప్రయోగాలు కానీ అస్సలు గుర్తుండవు అని అనుకుంటాం, కానీ అర్థం చేసుకుంటే ఇది కూడా ఒక అద్భుతం. మోడర్న్ సొసైటీ మూడు విషయాల చుట్టూ తిరుగుతుందండి. ఎనర్జీ, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్, ఈ మూడు కూడా ఫిజిక్స్తో సంబంధం ఉన్నవే. ఫిజిక్స్ వల్ల ఎన్నో ఇన్నోవేషన్స్ జరిగాయి, స్టిల్ జరుగుతూనే ఉన్నాయి. గతం, వర్తమానం, భవిష్యత్తును నిర్మించే శక్తి ఈ భౌతిక శాస్త్రానిదే. ఇది సబ్జెక్ట్ మాత్రమే కాదు, ఆధునిక సమాజాన్ని అర్థం చేసుకునే లాంగ్వేజ్. ఈరోజు ఫిజిక్స్ గురించి ఏంటబ్బా ఈ క్లాస్ పీకేస్తోంది అనుకుంటున్నారా? ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఒక భౌతిక శాస్త్రవేత్త గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎవరు ఆ సైంటిస్ట్, ఇంతకీ ఏం చేశారాయన అనే విషయాల్ని వివరంగా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: పృథ్వీ హరీష్ పాడిన పాట విన్నారు. గీతరచన భరద్వాజ్ గాలి, సంగీతం వివేక్ సాగర్, చిత్రం 35 చిన్న కథ కాదు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త గురించి తెలుసుకుంటున్నాం ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. వారే దీపక్ ధర్. చిన్న చిన్న ప్రశ్నలతో మొదలైన ఆసక్తి, చిన్న పట్టణం నుండి ప్రారంభమైన ప్రయాణం, ఈరోజు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసే స్థాయికి ఎదిగిన ప్రతిభ. ప్రొఫెసర్ దీపక్ ధర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. బోల్ట్జ్మాన్ మెడల్ అనేది స్టాటిస్టికల్ మెకానిక్స్ రంగంలో అత్యున్నత పురస్కారాలలో ఒకటి. 19వ శతాబ్దానికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త లుడ్విగ్ బోల్ట్జ్మాన్ గౌరవార్థం ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్టాటిస్టికల్ మెకానిక్స్ రంగంలో విశేషమైన కృషి చేసిన వారికి, ఇంకా ప్రతిభావంతమైనటువంటి ఆవిష్కరణలు చేసిన శాస్త్రవేత్తలకు లేదా గణిత శాస్త్రజ్ఞులకు ఈ మెడల్ని ప్రదానం చేస్తారు. ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ప్రదానం చేసే ఈ ప్రెస్టీజియస్ మెడల్ మన భారతవాసికి రావడం మనందరికీ ఎంతో గర్వకారణం. ఆయనే దీపక్ ధర్. వీరి గురించిన మరిన్ని విషయాలు ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

బ్రహ్మోత్సవం చిత్రం కోసం పద్మశ్రీదేవి పాడిన పాట అది. మిక్కీ జీ మేయర్ సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతీ కేంద్రం చైతన్య స్ఫూర్తి.

ఈ కార్యక్రమంలో ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, సంఖ్యాక భౌతిక శాస్త్రం స్టాటిస్టికల్ మెకానిక్స్ లో తన మార్గదర్శక కృషికి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న దీపక్ ధర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. స్టాటిస్టికల్ మెకానిక్స్ రంగంలో ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ప్రధానం చేసేటటువంటి ప్రతిష్టాత్మక బోల్ట్జ్మాన్ మెడల్ అనేది భౌతిక శాస్త్రంలోని ఒక ముఖ్యమైన విషయం. ఇది సూక్ష్మ స్థాయిలో ఉండే అణువులు, పరమాణువుల ప్రవర్తనను, స్థూల స్థాయిలో కనిపించే ఉష్ణోగ్రత, పీడనం, శక్తి వంటి వాటిని తెలియజేస్తుంది. అయితే మన భారతీయ శాస్త్రవేత్త దీపక్ ధర్ గారికి ఈ మెడల్ రావడం అనేది మన అందరం కూడా గర్వించదగ్గ విషయం. అంతేకాదు 2026వ సంవత్సరానికి గాను డిరాక్ మెడల్ని కూడా దీపక్ ధర్ గారికి వచ్చింది. అయితే వీరు అక్టోబర్ 30, 1951 ప్రతాప్గఢ్ ఉత్తరప్రదేశ్లో జన్మించారు. అలహాబాద్ యూనివర్సిటీలో ఐఐటి కాన్పూర్లో పట్టభద్రులై కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాల్టెక్ నుండి పీహెచ్డీ పట్టా పొందారు. వీరికి 1991లో శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డుతో పాటు 2022లో బోల్ట్జ్మాన్ పతకం అందుకుని అంతర్జాతీయ గుర్తింపు అందుకున్నటువంటి మొట్టమొదటి భారతీయుడు దీపక్ ధర్ గారు. అయితే ట్వాస్ ప్రైజ్ ద వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ద్వారా ఫిజిక్స్ విభాగంలో ఈ అంతర్జాతీయ పురస్కారం అందుకున్నటువంటి వీరికి పద్మభూషణ్ అవార్డు కూడా దక్కింది. వీరి గురించిన మరిన్ని విషయాలు, వీరు యువతకు ఇచ్చే సందేశం ఏంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

0: గోదావరి చిత్రం కోసం గాయత్రి పాడిన పాట అది. వేటూరి సాహిత్యానికి కెఎం రాధాకృష్ణన్ సంగీతం అందించారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్యస్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:26 దాటి 40 సెకండ్లు. ఇవాల్టి చైతన్యస్ఫూర్తి కార్యక్రమంలో భారతదేశపు ప్రముఖ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, థియరిటికల్ ఫిజిసిస్ట్ ప్రొఫెసర్ దీపక్ ధర్ గురించి తెలుసుకుంటున్నాం. వీరు స్టాటిస్టికల్ ఫిజిక్స్, క్రిటికల్ ఫినామినా అండ్ సెల్ఫ్ ఆర్గనైజ్డ్ క్రైటాలిటీ వంటి అంశాలపై విశేషమైనటువంటి కృషి చేశారు, అనుభవాన్ని సాధించారు. దీనికిగాను వీరికి 2022 ప్రతిష్టాత్మకమైనటువంటి బోల్ట్స్మెన్ మెడల్ కూడా వచ్చింది. అయితే ఈ బోల్ట్స్మెన్ మెడల్ రావడానికి వీరు చేసినటువంటి కృషి ఏంటి అంటే, భూకంపాలు, వర్షపాతం వంటి సహజ ప్రకృతి విపత్తులను శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి శాండ్ పైల్ మోడల్ ఎలా ఉపయోగపడుతుందో వీరు వివరించారు. కాబట్టి వీరికి ఆ ప్రైజ్ రావడం జరిగింది. భౌతిక శాస్త్ర సూత్రాలను, స్టాక్ మార్కెట్ విశ్లేషణను, జీవశాస్త్రం, ఇంకా విశ్వం యొక్క గమనాన్ని అర్థం చేసుకోవడానికి నిజంగా ఫిజిక్స్ ఎలా అన్వయించవచ్చో దాని ప్రాముఖ్యతను వీరు చెప్తారు. వీరు విద్యార్థులకు ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే, కేవలం వారికి ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చేస్తేనే సబ్జెక్ట్ వస్తుంది, ఇలా చదివితేనే ఉద్యోగం, గౌరవం వస్తాయని మనం చెప్తూ ఉంటాం పిల్లలకి. కానీ పిల్లలకు వాటితో పాటుగా పుస్తకాలకు మాత్రమే పరిమితం చేయకుండా ప్రాక్టికల్ థింగ్స్ని పరిచయం చేయాలి. ఒక విషయాన్ని, సబ్జెక్ట్ని వారికి అర్థమయ్యేలా వివరించగలిగితే, అది కూడా ప్రాక్టికల్ బేసిస్గా చూస్తే, వారు అది నేర్చుకున్నప్పుడు మరింత ఎక్కువగా విద్యార్థులు గుర్తుంచుకుంటారు అంటారు దీపక్ గారు. వీరి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడం కూడా చాలా సంతోషించాల్సిన విషయం. 2026 కూడా వీరికి అవార్డు రావడం మనందరం కూడా గర్వించదగ్గ విషయం. ఇదండి ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్లోకి

0: ప్రవేశించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సదస్సుకు బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల నుండి ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయ ప్రతినిధులు హాజరయ్యారు. ఈరోజు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల నుంచి వచ్చిన న్యాయ ప్రతినిధుల బృందాల అధిపతులతో ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహిస్తారు. పరస్పర న్యాయపరమైన అంశాలపై ప్రత్యక్ష సంభాషణలు జరపడానికి, పాల్గొనే దేశాల న్యాయ వ్యవస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సమాపేశాలు దోహదపడతాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేదికలో న్యాయం అందించే విధానం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత, సుస్థిర అభివృద్దికి సంబంధించిన సమకాలీన అంశాలపై చర్చించుకోవడానికి, అభిప్రాయాలు పంచుకోవడానికి ఇదొక మంచి వేదికగా ఉపయోగపడుతుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ నాయకత్వం వహిస్తారు. ఈ కమిటీలో లోక్సభ నుండి భర్తృహరి మహతాబ్, తేజస్వి సూర్య, నిశికాంత్ దుబే, ఏ రాజా, సుప్రియా సూలే ఉన్నారు. రాజ్యసభ నుండి హర్షవర్ధన్ శ్రింగ్లా, సంజయ్ కుమార్ ఝా, ప్రఫుల్ పటేల్, మేనకా గురుస్వామి ఉన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేయడానికి పార్లమెంటు ఉభయ సభలు 12 అక్టోబర్ ఆమోదం తెలిపాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి GSLV-F17 రాకెట్ ద్వారా EOS-05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించింది. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2367 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని దాని నిర్దేశిత సబ్ జియోసింక్రనైజ్ ట్రాన్స్ఫర్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. EOS-05 అనేది ఒక అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక. జియోసింక్రనైజ్ కక్షలో ప్రవేశపెట్టిన భారతదేశపు మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహం. ఈ ఉపగ్రహం అందించే డేటా వ్యవసాయం, సహజ వనరుల పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో అనువర్తనాలకు తోడ్పడుతుంది. ఇది విపత్తుల సమయంలో సకాలంలో సమాచారాన్ని అందిస్తుంది. అత్యవసర పరిస్థితులను ప్లాన్ చేయడానికి, స్పందించడానికి అధికారులకు దోహదపడుతుంది. భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను ఈ మిషన్ మరింత బలపరుస్తుందని, భూ పరిశీలన సేవలు అందించడంలో మెరుగుదల తీసుకొస్తుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు.
1: We have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయవంతమైన ప్రయోగం భారతదేశ అంతరిక్ష రంగానికి ప్రత్యేకత తీసుకొచ్చి పెట్టిందని, నైపుణ్యం, ఆవిష్కరణలు పెరుగుతున్న సామర్థ్యాలకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. ఇది ఇస్రో సాధించిన అద్భుత విజయం, దేశానికి ఒక గర్వకారణమైన క్షణమని అన్నారు. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. ఇది విజిబుల్, మల్టీస్పెక్ట్రల్, హైపవర్ స్పెక్ట్రల్ బ్యాండ్లలో అధునాతన ఇమేజింగ్ ను అందజేస్తుందని తెలిపారు. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. ఈ ఉపగ్రహం భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలపరుస్తుందని, దేశ అంతరిక్ష కార్యక్రమ పెరుగుతున్న ఆధునికతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. గోకులం, బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు, ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మథుర, బృందావనంలో

0: ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఈరోజు మధురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి తరలివస్తున్న భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం, బోధనలు భారతదేశ సాంస్కృతిక తాత్విక వారసత్వానికి కొత్త జీవాన్నిస్తాయని రాష్టపతి పేర్కొన్నారు. సత్యం, ధర్మం, కర్తవ్యం, సత్ప్రవర్తన మార్గంలో నడవడానికి శ్రీకృష్ణుని జీవితం, ఆయన సందేశాలు మానవాళికి స్ఫూర్తినిస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. శ్రీకృష్ణుని దివ్య సందేశాల్లో నిస్వార్థ కర్మకు సంబంధించి స్ఫూర్తి నిక్షిప్తమై ఉందని, ఇది నిరంతరం మానవాళికి మార్గదర్శనం చేస్తూనే ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎస్ఐఏఎం వార్షిక సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి ఆటోమొబైల్ ఎగుమతులను విస్తరించాలని, ప్రపంచ మార్కెట్లకు సేవలు చేయడానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. షెంజెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో ఈరోజు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ హాంకాంగ్కు చెందిన లీ చుక్తో తలపడతారు. భారతదేశపు టాప్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్లో తన్వీర్ శర్మ రౌండ్ ఆఫ్ 16లో జపాన్కు చెందిన టొమోకా మియజాకి చేతిలో 3 గేమ్ల పోరులో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అసోం, మేఘాలయ, బీహార్, రాజస్థాన్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, సిక్కింలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఉరుములు మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తెలంగాణలో కూడా ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటారు.

0: గుడ్ లక్ సఖీ చిత్రం నుండి మంగ్లి దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట విన్నారు. శ్రీమణి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఇంటి బంగారం చిత్రం కోసం చిన్మయి శ్రీపాద పాడిన పాట అది. రెహమాన్ సాహిత్యానికి సంతోష్ నారాయణన్ సంగీతం.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: గురుజీ, అస్త్రాల ప్రపంచంతో నా జీవితం ఎందుకు ముడిపడింది?
2: ఎందుకంటే నువ్వు కూడా ఒక అస్త్రానివి.

బ్రహ్మాస్త్ర చిత్రం కోసం శ్రీరామచంద్ర, జోనితా గాంధీ పాడిన పాట విన్నారు. చంద్రబోస్ సాహిత్యానికి ప్రీతం చక్రవర్తి సంగీతం అందించారు.

0: తెలుసు కదా చిత్రం కోసం సిద్ధిరాం పాడిన పాట అది. కృష్ణకాంత్ రచనకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:10 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రేపు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఎన్ఓసీ జారీ చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల ముందిచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పర్యటనలో ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అంతర్గత కుమ్ములాటల్లో కుట్టుమిట్టాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రజలు భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రేపు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ మధ్యాహ్నం మద్దూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను ముఖ్యమంత్రి

0: చేస్తారు. అనంతరం దౌలతాబాద్ మండలం గోకఫసల్వాడలో బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, దౌలతాబాద్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం పనులను పరిశీలిస్తారు. హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన అనంతరం నియోజకవర్గం అభివృద్ది పనులపై సమీక్ష నిర్వహించి రోడ్డు మార్గాన కొడంగల్ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఎన్ఓసీ జారీ చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని కోరారు. న్యూఢిల్లీలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో మంత్రి సమావేశమైన సందర్భంగా ఈ అభ్యర్థన చేశారు. ఛత్తీస్గఢ్లో ముంపున గురయ్యే భూములు, ఇళ్లకు స్ఫూర్తి పరిహారం చెల్లిస్తామని, అవసరమైతే నిధులను ముందుగానే జమ చేసేందుకు సిద్దమని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా 440,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు రామప్ప పాకాల కాలువ ద్వారా మరో 30,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. పరస్పర సహకారంతో పెండింగ్ అంశాలు పరిష్కరించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడితేనే రైతులకు మేలు జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడుతూ ములకనూరు సహకార సంఘం దీనికి మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. చిన్న సన్నకారు రైతులకు పంటకు మంచి ధర రావాలంటే సంఘటితం కావడమే మార్గమని చెప్పారు. రసాయనిక వ్యవసాయానికి బదులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని, ఎరువులను తగిన మోతాదులోనే వాడాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫార్సు మేరకు కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగించి గద్వాల విజయలక్ష్మిని ఆ పదవిలో నియమించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేరళ్ల శారదను నియమించారు. అలాగే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్గా గుండు సుధారాణిని నియమించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఈ ఉదయం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఎన్నికల ముందిచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని హరీష్ రావు ఆరోపించారు.
1: రాష్ట్రంలో ప్రతి అమ్మకు తాతకు కాంగ్రెస్ పార్టీ 66,000 రూపాయలు బాకీ పడ్డది. ఎలక్షన్ల ముందు నీ మేనిఫెస్టోలో చెప్పింది 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాను, 100 రోజుల్లో అమ్మా తాతలకు 4,000 పెన్షన్ ఇస్తాను, 1,000 రోజులైనా ఇంతవరకు అమ్మా తాతలకు 4,000 పెన్షన్ రాలేదు. ఏమైంది నీ 100 రోజుల మాట?
0: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అంతర్గత కుమ్ములాటలో పుట్టమిట్టాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడం కాంగ్రెస్ అంతర్గత విషయమైనా, ఆమె కుమార్తె ద్వారానే ప్రభుత్వంలోని అవినీతి బయటపడిందని గుర్తు చేశారు. ఇది 30% కమిషన్ల ప్రభుత్వమని కాంగ్రెస్ మంత్రులే ఒప్పుకుంటున్నారని విమర్శించారు. సురేఖ బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు కేవలం ఊహాగానాలేనని రామచంద్రరావు కొట్టిపారేశారు. హైదరాబాద్లోని ధర్నాచౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో 22A నిషేధిత భూముల నిబంధనలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు ఎల్లుండి మహాదీక్ష చేపడతారు. ఈ దీక్షా శిబిరం ఏర్పాట్లను బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ఎల్లటి మహేశ్వరరెడ్డి, పార్లమెంటు సభ్యులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ పరిశీలించారు. ప్రజలకు వివాదాలు లేని భూ రికార్డులను అందించడంతో పాటు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే ప్రజాప్రభుత్వం లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో నిన్న రాత్రి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రెవెన్యూ, హౌసింగ్ సర్వేస్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలపై సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
2: ఈ రాష్ట్ర ప్రభుత్వం బాసర్ టు భద్రాచలం గోదావరి పుష్కరాల టైం నాటికి ఈ కారిడార్ ప్రాంతంలో ఉండే అన్ని దేవాలయాల్ని అభివృద్ధి చేయాలని, దాంట్లో భాగంగా రాములోరి దేవాలయాన్ని కనీవిని ఎరగని రీతిలో భక్తులు కోరుకున్న దానికంటే ఎక్కువగా ఆ రాముల వారి ఆశీర్వాదంతో దీవెనలతో దీన్ని డెవలప్మెంట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పనులు వడివడిగా సంతృప్తిగా జరుగుతున్నాయి.
0: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో కూలీల కొరతను అధిగమించి పనులు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కొత్త యంత్రాలను అందుబాటులోకి తెస్తోంది. షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో యంత్రాల పనితీరును పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర, మార్కెటింగ్ డైరెక్టర్ రాహుల్ రాజ్, హాకా ఎండీ చంద్రశేఖర్ పరిశీలించారు. ధాన్యం శుభ్రం చేసే ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్, సంచుల్లో నింపే మిషన్, బస్తాలెత్తే స్టాకర్ యంత్రాల పనితీరును వారు ప్రత్యక్షంగా పరిశీలించారు. దేశంలోనే తొలిసారిగా కొర్రమీను విశిష్ట పరిశోధనా కేంద్రాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసిందని కరీంనగర్ జిల్లా మత్స్యశాఖ అధికారి విజయభారతి ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు.
3: తెలంగాణలో కొరమైన చేపల ఉత్పత్తిని ప్రోత్సహించాలనే ఉద్దేశం

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ మరల్ అనేటువంటి దాన్ని కరీంనగర్ జిల్లాకు కేటాయించడం జరిగిందండి. జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల కలిపి ఒక మరల్ క్లస్టర్ గా అది నిర్దేశించారు.

మిఠాయిలు, ఇతర వంటకాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకృష్ణ పరమాత్ముడి బోధనలు నేటికి ఆచరణీయమని గవర్నర్ పేర్కొన్నారు. భగవద్గీత బోధనలు మానవ జీవితానికి మార్గదర్శకమని ముఖ్యమంత్రి అన్నారు. శ్రీకృష్ణుడి కృపా కటాక్షాలు రాష్ట ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. యాదవ సంఘం భవనం ఆవరణలో యాదవ సంఘం రాష్ట అధ్యకుడు, బీజేపీ రాష్ట కార్యదర్శి అరిగెల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించగా, వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకృష్ణాష్టమి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలతో పాటు యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. చిన్నారులు, విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో ఆకట్టుకుంటున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లాలోని 100 మంది ఉపాధ్యాయులను సత్కరించనున్నారు. రేపు కలెక్టరేట్ ఆడిటోరియంలో సన్మాన సభ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి రోహిణి తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు రేపు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారి శ్రీరామ్ మొండయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈవేళ రేపు ఎల్లుండి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. వాతావరణ కేంద్రం ఈ విషయం తెలియజేసింది. మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాల ప్రకారం కనీస ఛార్జీలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు ఈ ఉదయం మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రిని కలిసి తమ సమస్యలను వివరించిన సందర్భంగా ఈ హామీ ఇచ్చారు. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి అగ్రిగేటర్లపై నియంత్రణకు మార్గదర్శకాలు అమలు చేయాలని, హైయర్ వెహికల్ ఛార్జీలు పెంచాలని యూనియన్ ప్రతినిధులు కోరారు. జపాన్లో అర్హులైన యువతకు ఉపాధి కల్పించేందుకు డ్రైవర్ ఉద్యోగావకాశాలున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం కల 25 ఏళ్లలోపు యువత ఈ శిక్షణకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు మండేపల్లిలోని అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణ సంస్థలో ఉత్తేజిత శిక్షణతో పాటు జపాన్ భాషలో కూడా తర్ఫీదిస్తారు. నల్గొండ జిల్లాలో వీబీజీ రామ్జీ కింద పనిదినాలు పెంచాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సెర్ప్కు సంబంధించి పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ స్టిచ్చింగ్ను త్వరగా పూర్తి చేసి అందించాలని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట బస్టాండ్లో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజు పాలనపై ఉదయం నుంచి నిరసన చేపట్టారు. వంట వార్పు కార్యక్రమం చేపట్టి సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రోడ్డుపై బైఠాయించి భోజనం చేశారు. గణేష్ నిమజ్జనోత్సవాలకు సర్వం సన్నద్దమవుతోందని, కాప్ల చెరువు మినహా నగరంలోని మిగతా అన్ని చెరువుల్లో నిమజ్జనాలకు అభ్యంతరం లేదని హైడ్రా ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లాలో గణేష్ ఉత్సవాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. విశేషాలు మరొకసారి. ఈవేళ రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఎన్ఓసీ జారీ చేయాలని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే శ్రవంతి. స్టూడియోస్ లో సమయం ఇప్పుడు 1:20 దాటి 35 సెకండ్లు. అంటే షో టైం మొదలు పెట్టండి మేడం అన్నట్టే కదా. వెల్కమ్ టు షో టైం. నేను అడిగే ప్రశ్నకు మీకు సరైన సమాధానం తెలిస్తే 0402324085 నెంబర్కి వాట్సాప్ ద్వారా ఆన్సర్ అండ్ మీ పేరు మీ ఊరు. ఎక్కువ పేర్లు రాస్తే చదవడం ఇబ్బంది కాబట్టి సరిగ్గా సమాధానం తెలిసిన వారి పేరు మాత్రమే రాయండి. ఒక మంచి కృష్ణుడి పాట విందాం, ఆ తర్వాత షో టైం మొదలు పెట్టేద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

జగద్గురు ఆదిశంకర చిత్రం కోసం ఉన్నికృష్ణన్ పాడిన పాట విన్నాం. శ్రోతలకు మరోసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. షో టైంలో ముందుగా నేను అడగబోయే ప్రశ్న ఏమిటి అంటే, కృష్ణుడు ఎన్ని రోజుల్లో అర్జునుడికి భగవద్గీతను బోధించాడు? పద్దెనిమిది అధ్యాయాలు, 700 శ్లోకాలతో కూడిన సుదీర్ఘమైన పరమార్థాన్ని అర్థమయ్యేలా చెప్పడానికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీతను ఎన్ని రోజులలో బోధించాడు? ఆన్సర్ పంపించండి 0402324085 నెంబర్కి.

ఎస్, ఈజీగా ప్రశ్న అడిగితే జవాబులు మాత్రం అలా వచ్చేస్తూనే ఉంటాయి. నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం పంపించినటువంటి శ్రోతల పేర్లు ఉమ్మడి దివాకర్ విమల, నాగ్నాథ్ గుప్తా, నిజామాబాద్ కొండ రాజేశం రాజేష్, రాజన్న సిరిసిల్ల జిల్లా అప్పలరాజు పెడానా, సీతాదేవిక, ఎస్ రావు నగర్ గంగారెడ్డి, ఆదిలాబాద్ గజ్వేల్ నుండి షేర్ల వెంకటేష్ గారు, శిరీష కిస్మత్ పూర్ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, ఇంకా కేవీ రావు ఖైరతాబాద్, దినేష్ ఆదిలాబాద్ నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, పుట్టపాక మిరియాల తిరుపతయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు, హంపాపురం చిరంజీవి, ముసాపేట్ మహబూబ్ నగర్ నరేష్, ధృతి నయని విహాన్, వీరు మర్రిపల్లి దుగ్గుండి మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, యలగందుల మార్కండేయ, పంతాడి శ్రీనివాసరావు, ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, భవానీ వెంకట్ పుట్టపాక నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మనకుర్తి నుంచి, ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తుల గుప్త, సత్యనారాయణ ఏనుగల్లు నుండి, ఇంకా కాకతీయ పాషా వరంగల్ నుంచి, వేముల నర్సింగరావు నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, కల్వకుర్తి నాగర్కర్

కర్నూలు జిల్లా నుండి రైట్ ఆన్సర్ పంపించిన వారి పేరు నేదునూరి కళ్యాణ్చారి. బ్రూస్లీ సురారం కాలనీ నుండి రైట్ ఆన్సర్ పంపించారు. మీ పేరు రాయడం మర్చిపోయారు. బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్, అందరి పేర్లు మేబీ చదవకపోవచ్చు ఎందుకంటే మెసేజెస్ అన్నీ ఒకదాని మీద వచ్చేస్తూనే ఉన్నాయి. ధృతి, నయని, విహాన్ చదివేశాను మీ పేరు, మళ్లీ పంపించొద్దు. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశం, హేమలత రైట్ ఆన్సర్ పంపించారు. పాలింపోలయ్య ఆళ్లగడ్డ నుంచి ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వారు శివకుమార్ పోతుగంటి నుంచి, ఇంకా రమణి సుబ్బారావు సికింద్రాబాద్ నుంచి, మెదక్ జిల్లా ఎల్లుర్తి నుంచి షేకులు రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్, మరి రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఒక గంటలో లేదా ఒక రోజులో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 18 అధ్యాయాలు 700 శ్లోకాలతో కూడినటువంటి సుదీర్ఘమైన పరమార్థాన్ని అర్థమయ్యేలా చెప్పడానికి కృష్ణ పరమాత్మ కాల ప్రవాహాన్నే స్తంభింపజేశాడట. ఈ విషయం మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. యుద్ధం 18 రోజుల పాటు సాగింది, కానీ అర్జునుడికి మాత్రం కాల ప్రవాహాన్ని అలా స్తంభింపచేసి భగవద్గీతను ఉపదేశించాడని చెప్తున్నాయి. మరి సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమేనా? ఒక్కోసారి ఒక సినిమా మనకి ఎంతలా నచ్చేస్తుంది అంటే ఆ సినిమాని మళ్ళీ మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు, అంత ఇష్టం. ఎందుకండి మీకా సినిమా? ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి కృష్ణుని సినిమాలు బోల్డ్ అన్ని ఉన్నాయి మన తెలుగు సినిమాలో. ఎవర్ గ్రీన్ సినిమాగా మీకు అనిపించే కృష్ణుడి సినిమా ఏది? కృష్ణుడి చిత్రాల్లో మీకు బాగా నచ్చినటువంటి చిత్రం ఏది? మెసేజ్ చేయండి. ఒక మంచి పాట తర్వాత మాట్లాడుకుందాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

నాలో ఉన్న ప్రేమ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యానికి కోటి సంగీతం అందించారు. ఎస్ మరి కృష్ణుని సినిమాలంటే ఎందుకో అలా బాగా నచ్చేస్తాయి. ఆయన చెప్పేది అలా వింటూ ఉంటాం. ఆయన చూస్తే ఎంత మనోహరమైన రూపం, ఆ కళ్ళు, ఆ మందహాసం చూస్తూ ఉండిపోతాం కదండి. అలాంటి సినిమాలు మీకు నచ్చిన సినిమా ఏదని అడిగాను. దానికి మియాపూర్ భానుగారికైతే మాయాబజార్ బాగా ఇష్టమట. నాగనాథ్ గుప్తా గారికి శ్రీకృష్ణ పాండవ్యం ఇష్టమైతే సిహెచ్ విజయ్ కుమార్ గారికి శ్రీకృష్ణ తులాభారం ఇష్టమట. శ్రీకృష్ణ సత్య మొహమ్మద్ జైనత్ గారికి ఇష్టమైతే కన్నయ్య కిట్టయ్య దస్తగిరి సంధ్య గారికి ఇష్టమట. శ్రీకృష్ణ విజయం మాధవి ఆంజనేయులు గారికి ఇష్టమైతే పెడాన నుండి అప్పలరాజు గారు ఏమంటున్నారో తెలుసా, శ్రీకృష్ణ తులాభారం చాలా బాగుంటుంది అంటున్నారు. కార్తికేయ సినిమా గొర్లకాందొడ్డి శ్రోత ఎల్లప్ప గారికి ఇష్టమైతే చింతా శ్రీనివాస్ గారికి కృష్ణార్జుల యుద్ధం ఆ చిత్రం అంటే బాగా ఇష్టమట. ఇదా సినిమా అనే సినిమా ఉందట, అది పెండ్యాల భాగ్యలక్ష్మి గారికి చాలా ఇష్టమట. పీర్జాది కూడా శ్రీనివాస్ గారికి శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణ అవతారం చోడవరపు సాయి మాన్వితకు, యశోదాకృష్ణ ప్రేమ్నాథ్ కళావతి గారికి, శ్రీపతి బాబు గారికైతే శ్రీకృష్ణ అవతారమే నాకు ఇష్టమైన సినిమా అంటున్నారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు అంటున్నారు, మాయాబజార్ చిత్రం అంటే మాకు బాగా ఇష్టం అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి గోపాల గోపాల సినిమా అంటే మాకు చాలా ఇష్టం అంటూ రంజిత్ సంధ్య అంటున్నారు. ఇంకా చాలామంది ఇష్టమైన సినిమాలు పంపించారు. దానవీర సూరకర్ణ సినిమాలో కృష్ణుని పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది అంటున్నారు మిర్యాల తిరుమలయ్య ఆండల్ గారు పుట్టపాక శ్రోతలు. ఇంకా భవానీ వెంకట్ మాస్టర్ మిథున్లకైతే కృష్ణార్జునులు అనే సినిమా ఇష్టం అంట. ఓకే, మీ అందరికీ ఇష్టమైన సినిమాలు చాలామంది పంపించేశారు. మీ అందరికీ కృష్ణుడంటే బాగా ఇష్టమని అర్థమవుతుంది. మరొక ప్రశ్న అడగనా షో టైంలో, ఇది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. భారతీయ రైల్వేలకు సంబంధించి విస్తృతంగా వార్తల్లో నిలిచినటువంటి ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ పేరు ఏమిటి? ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ పేరేమిటి? భారతీయ రైల్వేలకు సంబంధించి విస్తృతంగా వార్తల్లో నిలిచినటువంటి ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ పేరు ఏమిటి? ఆన్సర్ తెలిస్తే 0402324082 నెంబర్కి పంపించేసేయండి. ఇప్పుడు ఒక మంచి పాట విందాం. పాట తర్వాత సరైన సమాధానాలు పంపించిన వారి పేర్లు చదువుతాను.

గోకులంలో సీత చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యానికి కోటి సంగీతం అందించారు. ప్రశ్నకు సరైన సమాధానం.

ప్రశ్న ఏంటో తెలుసు కదా. భారతీయ రైల్వేలకు సంబంధించి విస్తృతంగా వార్తల్లో నిలిచినటువంటి ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ పేరేంటి అని అడిగాను. దానికి సరైన సమాధానం పంపించిన వాళ్ళ పేర్లు సిహెచ్ విజయకుమార్ చందానగర్, ఆదిలాబాద్ నుంచి గంగారెడ్డి, నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరా సునీత, ఆడిపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి, బాలకృష్ణ నర్సంపేట నుంచి మేడిగా శిరీష, ఇంకా అప్పలరాజు పెడానా నుంచి మాధవి ఆంజనేయులు గారు, శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, గజ్వేల్ షేర్ల వెంకటేష్, మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్, బుదాన్ పోచంపల్లి ఎలగందుల మార్కంటేయ, మొహమ్మద్ జైనుద్దీన్, సులోచన కరీంనగర్ నుంచి, బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనికా బాలు, ఇంకా చందంపేట మండలం నుంచి దమ్మోజు వెంకటాచారి, మోరిపలం పంతాడి శ్రీనివాస్, పాలెం పోలయ్య ఆలగడ్డ నుంచి, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుంచి, ఎల్లప్ప గోర్లకాందొడ్డి నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు, ఇంకా రంజిత్ సంధ్య, చింతా శ్రీనివాస్ షాపల్లి నుంచి, పి నాగభూషణ్ రావు గారు నాగ్పూర్ నుంచి, వెంకటేష్ నందిపేట నుంచి, పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి, మిరియాల తిరుమలయ్య, భవానీ వెంకట్, ఇంకా కానాజనగర్ ఇంద్రానగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి, ఎస్కే జాని బంజారా హిల్స్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎవరి పేరైనా మిస్ అయితే జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్, ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు మేడిపల్లి నుంచి శ్రీకాంత్ శ్రీతేజ రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్, మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే కవచ్. కవచ్ అనే రైలు రక్షణ వ్యవస్థ, ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ ఇటీవల భారతీయ రైల్వేలకు సంబంధించి విస్తృతంగా వార్తల్లో నిలిచింది. ఒక మంచి పాట విందాం, ఆ తర్వాత మరొక ప్రశ్న సిద్ధంగా ఉంది. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

ప్రేమించు పెళ్ళాడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. వేటూరి సాహిత్యానికి మాస్టర్ ఇళయరాజా సంగీతం అందించారు. ఎస్, మరి కొంతమంది పేర్లు మిస్ అయ్యాను, వాళ్ళు చాలా బాధపడుతున్నారు. పండుగ పూట ఎందుకు వాళ్ళని బాధ పెట్టాలి అనేసి వాళ్ళ పేర్లు చదువుతున్నాను. పొన్నల గణేష్, ధృతి, నయని, విహాన్, వీళ్ళు ఈరోజు హాలిడే కాబట్టి ప్రోగ్రాం వింటూ మేము ఆన్సర్ పంపించాం, మమ్మల్ని మిస్ చేసేశారండి అంటున్నారు. ఎస్, హ్యాపీ కదా. మరిపల్లి గ్రామం శ్రోతలు వీళ్ళందరూ, వరంగల్ జిల్లా. ప్రొద్దుటూరు నుంచి కడప జిల్లా శ్రోతలు దస్తగిరి సంధ్య, ఇంకా నెమ్మాని గ్రామం శ్రోతలు పున్న వెంకటేశం, హేమలత గారు రైట్ ఆన్సర్ పంపించారు. దుగ్గుండి నుండి సురేష్, ఇంకా నేరెడ్మెట్ ఆర్మూర్ శ్రోత మేడిగా శిరీష రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, హ్యాపీ. మరి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. పాండురంగ మహత్యం చిత్రంలో కృష్ణునిగా కనిపించినటువంటి ప్రముఖ కథానాయిక ఎవరు? ప్రశ్న మరొకసారి. 1957 విడుదలైనటువంటి పాండురంగ మహత్యం చిత్రంలో కృష్ణునిగా కనిపించినటువంటి ప్రముఖ కథానాయిక ఎవరు? ఆన్సర్ 0402324082 నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించండి. ఇప్పుడు ఒక పాట విందాం. పాట తర్వాత సరైన సమాధానాలు పంపించిన వాళ్ళ పేరు చదువుతాను.

ఎస్ మరి, రైట్ ఆన్సర్ చాలా మందికి తెలుసు కాబట్టి చాలా మెసేజెస్ వస్తున్నాయి. బట్ టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి వీలైనన్ని పేర్లు మాత్రం చదువుతాను, కోపగించుకోకండి. పండుగ పూట వరంగల్ నుంచి ఉమా, ఇంకా బంజారాహిల్స్ నుంచి ఎస్కే జానీ, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, జాప భూమేశ్వర్ వెల్లుల నుంచి ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వారు నిజామాబాద్ నుంచి రాజేశ్వర్ పిలి, సిహెచ్ వెంకటస్వామి మెహదీపట్నం నుంచి శ్రీనివాస్ కాటేదాన్, పాలెంపోలయ్య, జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి కానజీగూడ ఇంద్రానగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి, సత్యనారాయణ గారు రైట్ ఆన్సర్ పంపించారు, శ్రీపతి బాబు గారు రైట్ ఆన్సర్ పంపించారు, ఇంకా మౌనికా బాలు బిఎన్ రెడ్డి నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, బుజ్జిహుడా కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపిస్తే, ఇంకా నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, పుట్టపాక మిరియాల తిరుమలయ్య ఆండాలు రైట్ ఆన్సర్, అండ్ సుధాకర్ ఉమా గిర్రమాజీపేట వరంగల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు.

0: చింతా శ్రీనివాస్ షాపల్లి నుంచి, ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు శశికాంత్, హరిణి, వీళ్ళు అమీర్పేట్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. జ్యోతి, కమల్, మీ ఊరి పేరు రాయలేదమ్మా, నా పేరు చదవలేదు అంటున్నారు కానీ ఊరి పేరు పంపించండి. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వారు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తి గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్, మరి చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు, ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందామా. పాండురంగ మహత్యం చిత్రంలో శ్రీకృష్ణునిగా కనిపించినటువంటి ప్రముఖ కథానాయిక విజయ నిర్మల గారు. మరి రైట్ ఆన్సర్ పంపించిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మీరందరూ కూడా షో టైంలో పాల్గొనడం, చక్కగా సమాధానాలు పంపించడం, చక్కగా లంచ్ టైం కూడా అయింది కాబట్టి ఆయనకు నివేదించినటువంటి ప్రసాదాలన్నీ తినేసి ఈరోజు కృష్ణాష్టమి పండుగను మరింత భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోండి. కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు మా శ్రోతలందరికీ. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 2 గంటలు. ఇప్పుడు వార్తలు వింటారు.
1: Noon. This is Akashvani and I am Valsa Williams with the Midday News. The headlines. Country gets first sub-geosynchronized Earth observation satellite. Prime Minister Narendra Modi says successful launch reflects growing capabilities of India's space sector. BRICS Chief Justices Forum begins in New Delhi to deliberate upon contemporary issues concerning justice delivery and dispute resolution. Centre to make available DNA profiling services for first degree relatives of missing persons in Nepal. Death toll due to devastating floods rises to 1,282. Festival of Janmashtami being celebrated across the country. IMD predicts heavy to very heavy rainfall over Madhya Pradesh till tomorrow. And in China Open Badminton, Indian duo of Satvik Sairaj Ranki Reddy and Chirag Shetty to take on Danish pair in quarterfinals this evening. Prime Minister Narendra Modi has commended the successful launch of GSLV-F17 carrying EOS-05, India's first ever imaging satellite,

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టూడియోస్ లో సమయం 2:15 దాటి 40 సెకండ్లు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

రాధాగోపాలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సునీత పాడిన పాట అది. వేటూరి సాహిత్యం, మణిశర్మ సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నేను మీ ఆర్జే శ్రవంతి. శక్తిశీలి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనము ఎందరో మహిళా మూర్తుల గురించి తెలుసుకుంటుంటాం. వారు చేసినటువంటి పనుల్ని, వాటిని అప్రిషియేట్ చేస్తూ వారు సాధించిన విజయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే మన జీవితంలో ఎక్కడ మొదలు పెట్టాం, ఏ ఏ కష్టాలు సహించాం, వెళ్లే దారి పూలదారా లేక ముళ్లదారా, ఇవన్నీ ఎవ్వరూ చూడరు. వాళ్ళకందరికీ ఫైనల్ రిజల్ట్స్ మాత్రమే కావాలి. అందుకే అంటారు కదా, ఎక్కడ ఎలా మొదలు పెట్టామని కాదు, ఎక్కడికి చేరుకున్నాం అన్నదే ముఖ్యమని. ఈ మాటలన్నిటికీ స్ఫూర్తిగా నిలుస్తున్న ఒక మహిళా మూర్తి గురించి తెలుసుకుందాం ఇవాల్టి శక్తిశీలిలో. జీవితంలో సవాళ్లు రావడం సహజం,

కానీ ఆ సవాళ్లను చూసి వెనక్కి తగ్గకుండా ఎస్, నేను చేయగలను అనే నమ్మకంతో ముందుకు సాగే ఆ ధైర్యం గల గుండె సాధించిన విజయం స్ఫూర్తినిచ్చే ఆమె ప్రయాణం గురించి తెలుసుకుందాం. శక్తిశీలిలో వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

కోసం హరిహరన్ శ్రేయ ఘోషాల్ పాడిన పాట విన్నారు. గీత రచన ఈఎస్ మూర్తి, సంగీతం ఎస్ఎ రాజ్ కుమార్. మీరు వింటున్నారు శక్తిశీలి, నేను మీ ఆచే శ్రవంతి. విజయం అనేది కనిపిస్తుంది ఓన్లీ స్టేజ్ల మీద, కానీ ఆ విజయానికి పునాది పడేది మాత్రం కనిపించని కష్టాల్లోనే. మనలో చాలామంది అనుకుంటాం విజయాన్ని చూసి ఆ వాళ్ళకి అదృష్టం కలిసొచ్చింది అంటారు, కానీ ఆ విజయానికి ముందు ఆ వ్యక్తి పడిన కష్టం ఎంత విలువైందో, ఎన్ని తిరస్కారాలని ఎదుర్కొనుంటారు, ఎన్ని నిద్రలేని రాత్రుల్ని గడుపుంటారు, ఎన్నిసార్లు ఓడిపోయుంటారు, మళ్లీ తిరిగి లేచుంటారు, అది మనకు కనిపించదు. కానీ అలాంటి కష్టాల్ని ఎదుర్కొని జీవితాన్ని మాత్రమే కాదు తన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా ప్రభావితం చేసేలా ఎదిగినటువంటి ఒక మహిళ కథ ఇది. అయితే ఈ సమాజానికి మాత్రం ఈరోజు అవసరమైంది కేవలం విజయవంతమైనటువంటి వ్యక్తులు మాత్రమే కాదు, స్ఫూర్తినిచ్చే విజయవంతమైనటువంటి వ్యక్తులు. తాము ఎదుర్కొన్న కష్టాల్ని మెట్లుగా మార్చుకుని తరువాతి తరానికి ఆ మెట్లను అందించే వ్యక్తులు. వారి అనుభవాల్ని తెలుసుకుంటూ మనం కూడా వారిని ఇన్స్పైరింగ్గా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇవాళ శక్తిశీలులు కూడా అలాంటి మహిళ ప్రయాణమే తెలుసుకుంటున్నాం. సమాజంలో నేరాలు, ఘోరాలు, దొంగతనాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జరిగిన వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తూ ఉంటారు. మరి జైలు పాలైనటువంటి నేరస్తులు ఇక వారి జీవితం అంతేనా? కారణం ఏదైనా అయ్యుండొచ్చు. ఎందుకు దొంగతనం చేశారు, ఎందుకు నేరం చేస్తున్నారు, ఇదంతా ఏమైనా అయ్యుండొచ్చు. కానీ ప్రతి ఖైదీకి మాత్రం ఒక కథ తప్పకుండా ఉంటుంది. ఆ కథ రాస్తే ఒక పుస్తకం అవుతుంది. ఆ పుస్తకం నుండి నేర్చుకునేవి కొన్ని, తిరిగి ఆ తప్పుల్ని చేయకూడదని తెలుసుకునేవి కొన్ని. మరి ఆ కథల్ని తెలుసుకునేది ఎవరు? వారి కథ మనకెందుకు అని అనుకుంటాం. మరి అంత ఓపిగ్గా ఒక ఖైదీ కథను తెలుసుకుని వారి జీవితాల్లో మార్పు తీసుకురావడం అనేది నిజంగా సవాలుతో కూడుకున్న పని. చాలా ఓపిక ఉండాల్సిందే. మరి ఆ పనిని ఎంతో ఓర్పుగా, ఎంతో ఇష్టంగా గత కొంతకాలంగా చేస్తూ ప్రభుత్వాల నుండి ప్రశంసలు కూడా పొందుతున్నటువంటి మహిళే బీనా చింతలపూడి గారు. వీరి జీవిత ప్రయాణం, సాధించిన విజయాలను తెలుసుకుందాం ఇవాల్టి శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ద్వారకా చిత్రం కోసం చిత్రపడిన పాట అది. శ్రీ సాయి కిరణ్ రచనకు సాయి కార్తీక్ సంగీతం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి వింటున్నారు. 2:39 దాటి 10 సెకండ్లు అవుతోంది స్టూడియోస్లో. శక్తిశీలిలో ఇవాళ బీనా చింతలపూడి గారి గురించి తెలుసుకుంటున్నాం. ఈవిడ ఒక ప్రొఫెసర్, ఒక ప్రముఖ సైకాలజిస్ట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క రిటైర్డ్ ప్రొఫెసర్. ఈవిడ బీనాగారు జైలు ఖైదీల మనస్తత్వంలో మార్పు తీసుకురావడానికి, ఇంకా వారి పునరావాసం కోసం చేసినటువంటి కృషికి దేశవ్యాప్తంగా వీరికి గుర్తింపు లభించింది. ముందు వీరు ఉస్మానియా యూనివర్సిటీలో సైకాలజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో సేవలందించి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత వీరు ఇస్రోలో పనిచేసే బృందాల పనితీరు గురించి, వారి బిహేవియర్ ప్యాటర్న్స్ గురించి విశ్లేషించే బాధ్యతాయుతమైన ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత తెలంగాణ జైళ్ల శాఖ మాజీ డైరెక్టర్ గారి విజ్ఞప్తి మేరకు బీనా చింతలపూడి గారు ఖైదీల ఆలోచన విధానాన్ని మార్చడానికి ఉన్నతి అనే ఒక బిహేవియరల్ సైకాలజీ ప్రోగ్రాంని రూపొందించడం జరిగింది. ఉన్నతి ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది. ఈ కార్యక్రమం సక్సెస్ సాధించిన తరువాత వీరు చెర్లపల్లి సెంట్రల్ జైల్లో సహా దాదాపు 11 జైళ్లలో వేలాది మంది నేరస్తుల మనస్తత్వంలో మార్పును తీసుకొచ్చారు. ఒక వ్యక్తి మనస్తత్వంలో మార్పు తీసుకురావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే పుట్టుకతో వచ్చిన బుద్ధి పోయేదాకా పోదు అంటారు కదా. కానీ బీనా చింతలపూడి గారు ఎంత ఓపిక గల మనిషి అంటే, వారి కథ తెలుసుకుని ఏ సందర్భంలో వాళ్ళు ఆ పని చేయాల్సి వచ్చింది, ఆ నేరానికి పాల్పడవలసి వచ్చింది అని తెలుసుకొని దాన్ని సోదాహరణంగా, దాని గురించి మరింత వివరంగా తెలుసుకొని దానికి తగ్గ నిర్ణయాల్ని వారికి డైరెక్ట్గా కాకుండా కొన్ని పద్ధతుల ద్వారా వాళ్ళ బిహేవియర్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించారు. అయితే ఉన్నతి అనే ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది. ఆ తర్వాత వీరికి ఒక 11 జైళ్లలో ఉన్నటువంటి వేలాది మంది నేరస్తుల్ని వీరి సైకాలజీ ప్రోగ్రామ్స్లో అటెండ్ చేయడం, వారి మనస్తత్వాన్ని వీరు అర్థం చేసుకుని మరిన్ని మంచి మంచి విషయాల్ని వాళ్లతో పంచుకోవడం అలా చేస్తూ వచ్చారు. సాధారణంగా ఒక నేరస్తుడు నేరం చేసి జైలుకెళ్లిన తర్వాత తిరిగి రిలీజ్ అయిన తర్వాత మళ్లీ అవే నేరాలకు పాల్పడుతూ ఉంటాడు. ఇలా జరిగే ఛాన్సెస్ 80% ఉంటుంది. కానీ బీనా చింతలపూడి గారు తన ఉన్నతి కార్యక్రమం ద్వారా ఈ నేరాల సంఖ్యను కంప్లీట్గా, దాదాపుగా 1% తగ్గించారట. ఆమె చేసినటువంటి అసాధారణ సామాజిక సేవకు, నేరస్తుల సంస్కరణలకు గుర్తింపుగా 2017లో ప్రెస్టీజియస్ అశోక్ ఫెలోషిప్ని వారికి ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం బీనా చింతలపూడి గారి గురించి. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

అజ్ఞాతవాసి చిత్రం కోసం నిరంజన రామణన్ పాడిన పాట అది. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 2:51 దాటి 20 సెకండ్లు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ ఆర్జీ శ్రవంతి. రిటైర్డ్ సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ బీనా చింతలపూడి గారి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఖైదీల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి వారెంతగానో కృషి చేశారు. ఉన్నతి ప్రోగ్రాం ఖైదీలలో ఆలోచన దృక్పథాన్ని మార్చడానికి, ఇంకా వారు మళ్లీ ఆ నేరాల వైపు వెళ్లకుండా నిరోధించడానికి ఉన్నతి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు బీనా గారు. ఈ ప్రోగ్రాం సూపర్ సక్సెస్ అయింది. అయితే ఏంటి బీనా గారి కాన్సెప్ట్? ఇంత టఫ్ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఖైదీలంటే వాళ్ళు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలీదు. అయినప్పటికీ వారి దగ్గరికి చేరుకోవడమే కష్టం. మరి దగ్గరికి

వారితో మాట్లాడి వారికి తనమీద నమ్మకాన్ని కుదుర్చుకుని వారి కథను తెలుసుకోవడం అంటే అమ్మో చాలా ఓపికండాలి. కానీ వీరెలా చేస్తున్నారు అంటే వీరంటారు 5R కాన్సెప్ట్ ద్వారా. 5R కాన్సెప్ట్ అంటే రీజనింగ్ రిఫార్మ్, రీసెట్టింగ్ గోల్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ రిటర్న్. రీజనింగ్ రిఫార్మ్ రీసెట్టింగ్ గోల్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ రిటర్న్ అంటారు వారి చిట్కా ఖైదీల మనసులు మార్చడానికి వారు నేర్చుకున్నటువంటి ఒక పద్ధతి. మరి ఈ 5R ప్రభావం ఎలా ఉందో తెలుసా? తన ప్రయాణంలో సుమారు 15,000 మంది ఖైదీల జీవితాలను ప్రభావితం చేసింది ఈ 5R. ఇంకో గొప్ప విషయం ఏంటంటే అనేక మంది ఖైదీలు ఇప్పుడు ఇతరులకు సహాయం చేసే అంబాసిడర్లుగా కూడా మారిపోయారంట. నిజంగా సమాజం ఒక ఖైదీని ఎలా చూస్తుంది? ఒక నేరం చేసిన వాణ్ణి ఎప్పటికీ నేరస్తుగానే చూస్తుంది. వాడెప్పటికీ నేరస్తుడే అన్నట్టుగా వీళ్లు బిహేవ్ చేస్తారు. కానీ ఇలా వ్యక్తుల్ని విమర్శించడం కంటే కూడా వారిలోని మంచిని గుర్తించి అప్రిషియేట్ చేయడం వల్ల ఎంతటి వారైనా మారతారని ఆమె ఒక్క నుంచి మరీ చెప్తున్నారు. మనుషుల్ని ఇలా లేబుల్ చేయకుండా వారికి సరైన అవకాశం, సరైన గౌరవాన్ని ఇస్తే సమాజంలో గొప్ప మార్పు తీసుకురావచ్చని బీనా చింతలపూడి గారు మనకు తాను చేసిన ఈ గొప్ప పని వల్ల చెప్తున్నారు. ఇదండి ఇవాల్టి శక్తిశీలి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: గోపాల గోపాల చిత్రం కోసం హరిచరణ్ ధనుంజయ్ పాడిన పాట అది. అనంత శ్రీరామ్ సాహిత్యానికి అనూప్ రూబెన్ సంగీతం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 3 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆకాశవాణి వివిధ భారతి ముంబై ప్రసారాలు వింటారు.

0: सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ టో టైం ఎగ్జాక్ట్ గా 5 o'clock అవుతుంది. న్యూస్ హెడ్లైన్స్ వింటారు, స్టే ట్యూన్డ్.
1: నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాజకీయ విమర్శలు చేయడం కాకుండా ప్రభుత్వం పనితీరు, సాధించిన విజయాలపై బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్ నేతలకు మంత్రి సీతక్క సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా మంతూరు మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం పనులను పరిశీలించారు. మంత్రి పదవి నుంచి బర్తరఫైన కొండా సురేఖ కాంగ్రెస్లోనే కొనసాగుతానని చెప్పినట్లు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే తప్పకుండా అవకాశం ఇస్తామన్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి బీడీఎస్ కోర్సులో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ప్రవేశాల కోసం తొలి విడత కౌన్సిలింగ్కు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 4 మధ్యాహ్నం 2 గంటల నుంచి సెప్టెంబర్ 6 సాయంత్రం 4 గంటల వరకు వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. స్టాఫ్ నర్స్ ఊకే శిరీష హత్య ఘటనపై నిందితుడికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాని నేపథ్యంలో ఈ నెల 6 బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఎర్రవల్లిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అవుతారు. హైదరాబాద్ వేదికగా ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ జనరల్ బాడీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం మాదాపూర్లోని హోటల్ గ్రాండ్ కసానీలో జరిగింది. హైదరాబాద్లోని జలసౌధలో కేఆర్ఎంబీ 3 సభ్యుల కమిటీ సమావేశం నిర్వహించారు. శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు, అలాగే 2 రాష్ట్రాల తాగునీటి అవసరాలపై ప్రధానంగా చర్చించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు చాయ్తో. హాయ్ కబుర్లు, నేను మీ అర్జునాగ్. అసలైన ఎంటర్టైన్మెంట్ కోసం మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 5:50 దాకా మంచి మంచి కబుర్లు చెప్తాను, వింటూనే ఉండండి. అలాగే వండర్ఫుల్ సాంగ్స్ కూడా వస్తాయి. డే స్పెషల్తో పాటు ఇంకెన్నో విశేషాలు ఉన్నాయి. సినిమా కబుర్లు కూడా చెప్పుకుందాం. మీరు అలాగే వింటూ ఉండండి కబుర్లన్నీ, హాట్ హాట్ చాయ్ తాగుతూ. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

కృష్ణ జై జై కృష్ణ. ఈరోజు కృష్ణాష్టమి. సో కృష్ణుడి గురించి ఈ ఫస్ట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు. ఇంకా కృష్ణుడి గురించి కొన్ని కబుర్లు చెప్పుకుందాం. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్. ఆయన పుట్టగానే రాజకుమారుడు కాదు, పుట్టిన వెంటనే జైల్లో ఉన్నాడు. ఇది చాలామంది పాజిటివ్గా తీసుకుంటారు, కొంతమంది నెగిటివ్గా కూడా తీసుకుంటూ ఉంటారు. అంటే జైల్లో పుట్టాడు కాబట్టి ఆయన చాలా వీక్ అని కొంతమంది, జైల్లో పుట్టినా సరే ఇంత సాధించాడని పాజిటివ్గా కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. చుట్టూ ప్రమాదాలు, కుట్రలు, సొంత మేనమామే పగతో రగిలిపోయేవాడు. అయినా అదే చిన్నపిల్లాడు తర్వాత వేల మందికి ధైర్యం చెప్పే భగవద్గీత చెప్పాడు. ఆయన ఎవరో కాదు, దేవకి వసుదేవులకు జన్మించి ఇవాళ జన్మాష్టమి జరుపుకుంటున్న శ్రీకృష్ణుడు. ఆయన జీవితంలో ఫస్ట్ లెసన్ ఏంటంటే, పరిస్థితులు మనల్ని నిర్ణయించవు, మనం పరిస్థితులను ఎలా ఎదుర్కొంటున్నాము అనేదే మనల్ని నిర్ణయిస్తుంది అని. చిన్నప్పుడు వెన్న దొంగిలించాడు అంటాం. వెన్న అంటే పాలను ఎన్నో దశలుగా మధించిన తర్వాత వచ్చే సారం. మనిషి కూడా అంతే, జీవితంలో కష్టాలు, అనుభవాలు, బాధలు, ఇంకా ఎన్నో మధనాల తర్వాత మనలోని అసలైన మంచితనం బయటకు వస్తుంది. అంటే ఆయన చేతిలో ఉన్నది కేవలం వెన్న కాదు, మధనం తర్వాత బయటకు వచ్చే మనిషి. అంతరంగంలోని స్వచ్ఛతకు అది ఒక ప్రతీక. ఇంకో విషయం, కృష్ణుడి శ్వాస వేణువులోకి ప్రవేశించినప్పుడు అది సంగీతం అవుతుంది. మన జీవితానికి ఎంత గొప్ప మెసేజ్ ఉందో తెలుసా? ఇందులో మనలోని నేను అనే అహంకారాన్ని కొంచెం ఖాళీ చేసుకుంటే దైవం మనలోంచి కూడా ఒక అందమైన సంగీతాన్ని సృష్టించగలడు. అందుకే కృష్ణుడు కేవలం ఒక పురాణ పాత్ర మాత్రమే కాదు, అతను ఒక మిత్రుడు, అతను ఒక మార్గదర్శి, ఒక వ్యూహకర్త, ఒక తత్వవేత్త. ముఖ్యంగా ఎంత క్లిష్టమైన పరిస్థితి వచ్చినా చిరునవ్వును కోల్పోకుండా జీవించవచ్చు అని నేర్పించిన ఒక అద్భుతమైన జీవన కళాకారుడు. ఆయన గురించి ఇంకొన్ని కబుర్లు చెప్పుకుందాం ఈ పాట తర్వాత. స్ట్రీట్ 2 ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఇమేజ్ రేజ్మియా విజయ్ కంపోజిషన్లో వేటూరు సుందరమూర్తి రాసిన ఒక అద్భుతమైన శ్రీకృష్ణుడి పాట విన్నాం కదా, కమల్ హాసన్ సాధనా సర్గం గానం దశావతారం సినిమా కోసం.

చాయ్తో హాయిగా బులు వింటున్నారు. స్టూడియో క్లాక్ టైం 5:15 గ్రాజేసి 50 సెకండ్స్ అవుతుంది. ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఆయన గురించి మనం ఎన్నో కథలు విన్నాం, కానీ కృష్ణుడి జీవితాన్ని ఇంకో యాంగిల్లో చూస్తే మనిషికి సమస్యలు లేని జీవితం ఆయన ఇవ్వలేదు. సమస్యల మధ్య సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలో నేర్పించారు. అదే కృష్ణుడి గొప్పతనం, అదే కృష్ణుడి తత్వం. మహాభారతంలో కురుక్షేత్రం మొదలయ్యే ముందు అర్జునుడు అయోమయంలో పడిపోయాడు. ఎదుట తన వాళ్ళు, తన గురువులు, తన బంధువులు నేనేం చేయాలి అని అర్జునుడు తడబడిపోయాడు, తల్లడిల్లిపోయాడు. అప్పుడు కృష్ణుడు అతని చేతిలో ఆయుధం పెట్టి వెళ్ళి అందరినీ ఓడించు అని మాత్రమే చెప్పలేదు, ముందు అతని ఆలోచనను మార్చాడు. అదే భగవద్గీత. ఇక్కడ మనకు ఒక గొప్ప జీవన సత్యం కనిపిస్తుంది. మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో సమస్య కంటే ఆ సమస్య గురించి మనం ఆలోచించే విధానమే మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. అప్పుడు మనకు కూడా ఒక కృష్ణుడు కావాలి. అది తప్పనిసరిగా ఒక వ్యక్తి కావాల్సిన అవసరం లేదు, ఒక మంచి మాట కావచ్చు, ఒక మంచి పుస్తకం కావచ్చు, ఒక గురువు కావచ్చు, లేదా మనలోంచి వినిపించే ఒక చిన్న ధైర్యస్వరం కావచ్చు. కృష్ణుడి మరో ప్రత్యేకత ఏంటంటే అతను ప్రతి సమస్యకు ఒకే ఫార్ములా యూజ్ చేయలేదు. ఎక్కడ ప్రేమతో మాట్లాడాలో అక్కడ ప్రేమ, ఎక్కడ వ్యూహం అవసరమో అక్కడ వ్యూహం, ఎక్కడ ధర్మం కోసం నిలబడాలో అక్కడ ధైర్యం. అంటే కృష్ణుడి దగ్గర ఒకే పరిష్కారం అనే సిద్ధాంతం లేదు. పరిస్థితిని అర్థం చేసుకో, సమయాన్ని అర్థం చేసుకో, నీ బాధ్యతను తెలుసుకో, తర్వాతే నిర్ణయం తీసుకో. అందుకే కృష్ణుడు మనకు అద్భుతమైన విషయం నేర్పిస్తాడు. జీవితం మనకు ఎప్పుడు ఆన్సర్కి ఇవ్వదు, కానీ సరైన డైరెక్షన్ మాత్రం చూపిస్తుంది. అందుకే కృష్ణాష్టమి అంటే కేవలం ఉత్సవం కాదు, మనలోని భయాన్ని తగ్గించుకునే రోజు, మన ఆలోచనలకు ఒక డైరెక్షన్ ఇచ్చుకునే రోజు, మన బాధ్యతను గుర్తు చేసుకునే రోజు. ఈ జన్మాష్టమికి కృష్ణుడిని ఒక కోరిక అడగండి, నా సమస్యలు తీర్చు అని కాదు, నా సమస్యల్ని ఎదుర్కొనే బుద్ధినివ్వు అని. జై శ్రీకృష్ణ. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

0: ద్వారకా సినిమా కోసం సాయి కార్తీ కంపోజ్ చేసిన పాట గానం చిత్ర సాహిత్యం శ్రీ సాయి కిరణ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

చాయ్తో హాయి కబుర్లు వింటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ చేతిలో ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉందనుకోండి, అండ్ అందులో ఒక నార్మల్ లిక్విడ్ కనిపిస్తుంది మీకు. దానికి రంగు లేదు, స్పెషల్గా స్మెల్ కూడా లేదు అని అనుకోండి. అదేంటో తెలియదు, కానీ అది తాగడం వల్ల ఏం జరుగుతుందో కూడా మీకు తెలియదు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆ గ్లాస్లో ఉండే లిక్విడ్ని మీరే స్వయంగా తాగడానికి రెడీ అవుతారా? అసలు ఎందుకు తాగాలి అంటారు కదా, ల్యాబ్లో ఉంది కాబట్టి ఏమవుతుందో, రిస్క్ ఎందుకు అని డెఫినెట్గా స్కిప్ చేస్తారు. నేను తాగనని కరాకండికి చెప్పేస్తారు, అంతేనా? కానీ ఒక

డాక్టర్ మాత్రం, అంటే సైంటిస్ట్ డాక్టర్, అది డేంజర్ అని తెలిసి కూడా తాగారు. సరదా కోసం కాదు, ఎవరికీ నిరూపించలేని ఒక శాస్త్రీయ సత్యాన్ని ప్రూవ్ చేయడానికి. అప్పటి వరకు మెడిసినల్ వరల్డ్లో అందరూ ఏం నమ్మేవాళ్ళంటే, కడుపులో పుండు రావడానికి ప్రెషర్ ఎక్కువ ఉండడం, లేదంటే మనం తీసుకునే ఫుడ్, కడుపులో రిలీజ్ అయ్యే యాసిడ్స్, ఇవే రీజన్స్ అని కంప్లీట్గా అందరూ నమ్మేవాళ్ళు. కానీ అందులో అది కాకుండా ఇంకా వేరే రీజన్ ఉందని ఒక ఆయనకు అనుమానం వచ్చింది. అప్పటిదాకా అవే రీజన్ అనుకొని ఆ రీజన్లోనే ఆవిలోనే ట్రీట్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళు. కడుపులోని ఈ పుండ్ల వెనక మన కంటికి కనిపించని ఇంకేదైనా అతిథి ఉందా అనే అనుమానానికి సమాధానం తెలుసుకోవడానికి ఆ సైంటిస్ట్ చేసిన పని మాత్రం అప్పటి వరకు ఎవరు ఇమాజిన్ కూడా చేయలేదు, ఎవరు చేయడానికి ఇష్టపడింది. అదేంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టేట్ యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: చెన్నై లవ్ స్టోరీ సినిమా కోసం హరిచరణ్, శృతిక సముద్రాల పాడిన పాట, అనంత్ శ్రీరామ్ రచన, మణిశర్మ సంగీతం.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి. సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851052కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

చాయ్తో హాయ్ గబుడు వింటున్నారు. నేను మీ అర్చన. జస్ట్ ప్రయోగం కోసం ఎవరూ చేయలేని సాహసం చేసిన ఒక శాస్త్రవేత్త గురించి మాట్లాడుతున్నాం కదా. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు వన్ ఫైన్ డే ఒక పేషెంట్ కడుపు నుంచి కలెక్ట్ చేసిన ఒక స్పెషల్ బ్యాక్టీరియాను ఆయన ల్యాబ్లోకి తీసుకొచ్చారు. ఆ పేషెంట్కు ఉన్న డిసీజ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాకు ఆయన కడుపులో అల్సర్స్ ఉన్నాయంట. ఆ బ్యాక్టీరియాని తీసుకుని అక్కడితో ఆగకుండా స్వయంగా ఆయన తన శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకున్నారు దాన్ని. ఎందుకు తర్వాత ఏం జరిగింది, ఆ సాహసపూరితమైన ప్రయోగం వైద్య చరిత్రనే మార్చేసింది. ఆ గ్లాస్లో ఉన్నది కంటికి కనపడుతున్నట్టు నార్మల్ లిక్విడ్ కాదు, హెలికోబాక్టర్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా అందులో ఉంది. దీన్ని ఆస్ట్రేలియన్ వైద్య పరిశోధకులైన డాక్టర్ బారీ మార్షల్, డాక్టర్ రాబిన్ వారెన్ వీళ్ళిద్దరూ రికగ్నైజ్ చేశారు. కడుపులో అంత ఆమ్లం ఉంటే బ్యాక్టీరియా ఎలా బతుకుతుంది అనేది అప్పటి వైద్య ప్రపంచం ప్రశ్న. అందుకనే బ్యాక్టీరియా లేదు ఏం లేదు, ఇదంతా ఆహారం వల్ల, ఒత్తిడి వల్ల, కడుపులో పెరిగిన ఆమ్లాల వల్లే, అంతకంటే వేరే ఛాన్స్ లేదని అనుకునేవాళ్ళు. కానీ వీళ్ళ సిద్ధాంతాన్ని చాలామంది ఇలా చెప్పడం వల్ల నమ్మలేదు. వాళ్ళు అల్సర్లకు బ్యాక్టీరియా కారణం కానే కాదు అన్నారు. కానీ భారీ మార్చే వెనక్కి తగ్గకుండా చివరికి 1984లో ఇలా తన శరీరాన్ని ఒక ప్రయోగశాలగా మార్చుకున్నారు. కొద్ది రోజుల తర్వాత ఆయనకు కడుపు సంబంధిత తీవ్రమైన బాధలు వచ్చాయి. ఆయన కడుపులో గ్యాస్ట్రైటిస్ అంటే కడుపు లోపలి పొరలో వాపు ఏర్పడినట్టు తెలిసింది. అప్పుడు ఆ బ్యాక్టీరియాను యాంటీబయాటిక్స్తో రిమూవ్ చేశారు, సమస్య తగ్గింది. అంటే అప్పటి వరకు కేవలం ఒత్తిడి, ఆహారం, ఆమ్లాలు ఇవే అల్సర్లకి కారణం అనుకుంటున్న కథలో అసలు వీలనగా ఒక సూక్ష్మజీవి ఉందన్నమాట. ఇది ఒక పరిశోధన కాదు, అల్సర్ల చికిత్సనే మార్చిన వైద్య విప్లవం. ఈ అద్భుతమైన పరిశోధనకు గుర్తింపుగా బారీ మార్షల్ అలాగే రాబిన్ వారెన్లకు 2005లో నోబెల్ బహుమతి వచ్చింది. సైన్స్లో గొప్ప ప్రశ్న అడగడం ఒక అడుగైతే, దానికి సమాధానం కోసం ప్రపంచం మొత్తం నువ్వు తప్పు అన్న నిలబడ్డం మరో గొప్ప అడుగు. కానీ తన సిద్ధాంతాన్ని నిరూపించడానికి తన శరీరాన్ని ప్రయోగశాలగా మార్చుకోవడం మాత్రం శాస్త్రంపై నమ్మకానికి ఒక అసాధారణమైన ఉదాహరణ. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

0: అశోకవనంలో అర్జున కళ్యాణం, ఈ సినిమా కోసం అనంత్ శ్రీరామ్ రాసిన పాట, జయక్రిష్ సంగీతం, రామ్ మిరియాల గానం.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు,

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ
1: చాయ్తో హాయ్ కబురి వింటున్నారు విత్ యువర్ రాజ్యనా స్టూడెంట్ ట్రాక్టర్ టైం 5:45 రాసేసి 44 సెకండ్స్ అవుతోంది. ఇప్పుడు మూవీ లవర్స్ కోసం ఒక మంచి కబురు. చాలా డేస్ తర్వాత కడుపుబ్బా నవ్వించడానికి హీరో అల్లరి నరేష్ వస్తున్నారు. అంటే థియేటర్లో సందడి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కామెడీకి తనదైన టైమింగ్, తనదైన ఎనర్జీ ఉన్న అల్లరి నరేష్ ఈసారి రంభ ఊర్వశి మేనక అనే మూవీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఈరోజు ఆ సినిమా రిలీజ్ అయింది. దర్శకుడు చంద్రమోహన్ తీసిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్తో చాలా మంచి బజ్ అయితే క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాపై అందరికంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఎవరికిందో తెలుసా? హీరో అల్లరి నరేష్కి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చెప్పిన మాట ఇప్పుడు హాట్ టాపిక్గా వైరల్గా మారిపోయాయి. సెప్టెంబర్ 4th అంటే ఈరోజు సినిమా రిలీజ్ అయితే సెప్టెంబర్న అయితే సక్సెస్ మీట్లో కలుద్దాం అని ఆయన చెప్పారు. అది మామూలు కాన్ఫిడెన్స్ కాదు. అంటే సినిమా చూశాక ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో ముందే ఊహించి నమ్మకంగా ఆయన మాట్లాడినట్టుంది. మరి అల్లరి నరేష్ కామెడీకి రంభా ఊర్వశి మేనకా అనే టైటిల్కి, ఈ సినిమా కథలో ఉన్న ఈ ఫన్కి ఏం లింక్ ఉంది, ఆ మూడు పేర్ల వెనుక ఉన్న అసలు కామెడీ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈరోజు థియేటర్కి వెళ్తే తెలుస్తాయి, వెళ్ళిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. మరి అల్లరి నరేష్ చెప్పినట్టే సెప్టెంబర్ 9th సక్సెస్ మీట్ జరుగుతుందా, ఆ మాట నిజం అవ్వాలని రంభా ఊర్వశి మేనక టీంకి మనందరి తరపున చాలా చాలా ఆల్ ది బెస్ట్ చెప్దాం. సినిమా సక్సెస్ సాధించి థియేటర్లో నవ్వుల సందడి నింపాలని కోరుకుందాం. స్టే ట్యూన్. ఇప్పుడు అల్లరి నరేష్ యాక్ట్ చేసిన కేవుకే గజిన్మా నుంచి సునిధి చౌహాన్, భీమ్స్ నరేంద్ర శరణ్ పాడిన పాట, సాహిత్యం భీమ్స్, సంగీతం కూడా భీమ్స్ ఇస్రోలియో. స్టే ట్యూన్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 5:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: యే ఆకాశవాణి హైదరాబాద్ హై. అబ్ ఆప్ అయాజ్ అహ్మద్ సే ఉర్దూ మే ఇలాఖాయి ఖబరే సునియే. సబ్సే పహలే సుర్ఖియాం. వజీరాజం నరేంద్ర మోదీ నే జీఎస్ఎల్వీ F-17 కే జరియే EOS-05 సెటలైట్ కి కామయాబ్ లాంచింగ్ పర్ ఇస్రో కో ముబారక్బాద్ ది. వజీర్ ఆలా రేవంత్ రెడ్డి నే కొడంగల్ కే మద్దూర్ దౌరే కే దౌరాన్ తాలీమీ బునియాదీ ఢాంచే కే మన్సూబోం కా మోయినా కియా. హైదరాబాద్ ఔర్ తెలంగాణా భర్ మే శ్రీ కృష్ణ జన్మాష్టమి కి తక్రీబాత్ మజహబీ జోషో ఖరోష్ కే సాథ్ మనాయి జా రహీ హైన్. TPCC సదర్ మహేష్ కుమార్ గౌడ్ నే కొండా సురేఖా కో కాబినా సే బర్తరఫ్ కియే జానే కో పార్టీ నజ్మ జబ్త్ కే లియే జరూరీ ఖరార్ దేతే హువే ఇస్ ఫైసలే కా దిఫా కియా. పెద్దపల్లి కే ఎంపీ గడమ్ వంశీ కృష్ణా నే శుమాలీ తెలంగాణా కే లియే నయి ట్రేనే ఔర్ రూట్స్ మే తోసీ కా ముతాలిబా కర్తే హువే విజారతే రైల్వే కో ఖత్ లిఖా. అబ్ ఖబరో కి తఫ్సీల్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో నే శ్రీహరికోటా సే JSLV F-17 రాకెట్ కే జరియే EOS-05 అర్థ్ అబ్జర్వేషన్ సెటలైట్ కామయాబీ సే లాంచ్ కియా. 2367 కిలోగ్రామ్ వజ్నీ సెటలైట్ కో లాంచ్ కే 18 మినట్ బాద్ ముఖర్రరా సబ్ జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ మే పహుంచా దియా గయా. EOS-05 జియో సింక్రోనస్ మదార్ సే కామ్ కర్నే వాలా హిందుస్తాన్ కా పహలా ఇమేజింగ్ సెటలైట్ హై. ये ज़िरात कुदरती वसाइल की निगरानी और आफात से निमटने के लिए तकरीबन हकीकी वक्त का डाटा फराहम करेगा. इसरो के चेयरमैन वी नारायणन ने कहा कि ये मिशन मुल्क की खुद कफील खलाई सलाहियतों को मज़ीद मजबूत करेगा. वज़ीर आज़म नरेंद्र मोदी ने EOS-05 को ले जाने वाले JSLV F-17 रॉकेट की కామయాబ్ లాంచింగ్ పర్ ఇస్రో కో ముబారక్బాద్ ది. సోషల్ మీడియా పోస్ట్ మే ఉన్నోనే కహా కే యే కామయాబీ హిందుస్తాన్ కే ఖలాయి శోబే మే బెహతరీన్ కార్కర్దగి జిద్దత్ ఔర్ బఢ్తీ హువీ సలాహియతోం కీ అక్కాస్ హై. వజీర్ ఆజమ్ నే కహా కే ఇస్రో ఔర్ హిందుస్తానీ సనత్ కే దర్మియాన్ బఢ్తీ శరాకత్దారీ ముల్క్ కే ఖలాయి ప్రోగ్రామ్ కో మజీద్ మజ్బూత్ ఔర్ వసీ బనా రహీ హై. ఉన్నోనే కహా కే ఇస్సే పూరే ఖలాయి నిజామ్ మే హిందుస్తాన్ కీ సలాహియతే బఢ్ రహీ హై. PM మోదీ నే ఇసే ఇస్రో కి శాందార్ కామయాబీ ఔర్ ముల్క్ కే లియే ఫఖ్ర్ కా లమ్హా ఖరార్ దియా. వజీర్ ఆలా రేవంత్ రెడ్డి నే కొడంగల్ అసెంబ్లీ హల్కే కే మదూర్ కా దౌరా కర్కే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఔర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కే తామీరాతీ కామోం కా జాయజా లియా. ఉన్నోనే ఓహ్దేదారో కో హిదాయత్ ది కే తామీరాత్ ఆలా మియార్ కే సాథ్ ముఖర్రర్ వక్త్ పర్ ముకమ్మల్ కీ జాయే. وزیر اعلیٰ نے مستقبل کی ضروریات کو مد نظر رکھتے ہوئے کمپاؤنڈ وال تعمیر کرنے کی بھی ہدایت دی. ریزیڈینشیل اسکول اس زمین پر تعمیر کیا جا رہا ہے جسے وزیر اعلیٰ نے تقریباً 10 قبل عوامی فلاح کے لیے اپنی رقم سے خریدا تھا. اس موقع پر انہوں نے زمین دینے والے کسانوں کے خاندانوں کے لیے اندرما مکانات منظور کرنے کی ہدایت دی. ریونت ریڈی نے గోకా ఫాసిల్వాడా మే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కే తామీరాతి కామోం కా భీ మోయినా కియా. ఉన్నోనే దూమా దౌలతాబాద్ మే జూనియర్ కాలేజ్ కే తామీరాతి కామోం కా భీ జాయజా లేనే కా మన్సూబా బనాయా. హైదరాబాద్ సమేత్ తెలంగాణ భర్ మే శ్రీ కృష్ణ జన్మాష్టమి కి తక్రీబాత్ మజహబీ జోషో ఖరోష్ కే సాథ్ మనాయి జా రహీ హై. ఖుసూసీ పూజా కే లియే మందిరో మే బడీ తాదాద్ మే అఖీదత్ మంద్ పహుంచే. సికంద్రాబాద్ ఔర్ ఐవిట్స్ కే ఇస్కాన్ మందిర్, హరే కృష్ణ గోల్డన్ టెంపుల్ ఔర్ కాచిగూడా కే శ్రీ శ్యామ్ బాబా మందిర్ మే బడీ తాదాద్ మే అఖీదత్ మందో నే శిర్కత్ కీ. రాజన్నా, సిర్సిల్లా, కరీంనగర్, వరంగల్ ఔర్ నిజామాబాద్

0: ఛాంపియన్ సినిమా కోసం మీక్కిజే మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన పాట విన్నారు. కాసర్ల శ్యామ్ రచన, రామ్ మిరియాల గానం.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:10. మరొక దిక్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. కొడంగల్ నియోజకవర్గంలోని నిర్మాణంలో ఉన్న వివిధ అభివృద్ది పనులలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పార్టీలో క్రమశిక్షణను కాపాడటానికే మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడం అనివార్యమైందని టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా భక్తుల ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక నినాదాలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్తర తెలంగాణ పరిధిలో కొత్త రైలు సర్వీసులు, అదనపు స్టాపేజీలు కల్పించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రైల్వే మంత్రిత్వ శాఖను కోరారు. వార్తల్లోని వివరాలు. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణంలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కాంపౌండ్ వాల్స్ నిర్మించాలని ఆదేశించారు. ప్రజల సంక్షేమం కోసం దశాబ్ద కాలం క్రితం ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా కొనుగోలు చేసిన స్థలంలోనే గురుకుల పాఠశాలను నిర్మిస్తూ ఉండడం గమనార్హం. ఈ సందర్బంగా ఆ భూమికి సహకరించిన రైతు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక నినాదాలతో రాష్టమంతటా భక్తి పారవస్యం వెల్లివిరుస్తోంది. సికింద్రాబాద్ అబిడ్స్లోని ఇస్కాన్ దేవాలయాలు, హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్, కాచిగూడలోని శ్రీ శ్యాంబాబా ఆలయం తదితర ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ వంటి ప్రధాన జిల్లాల్లో భక్తి ఉత్సాహం ఉప్పొంగింది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్టిక్ట్ ఫోనిక్స్ అక్విలాలో కాన్స్టర్ సొల్యూషన్స్ నూతన కార్యాలయాన్ని పీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంటెంట్ రంగాలకు మంచి భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. అమెరికాలో తన కార్పొరేట్ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ టైర్ 2, టైర్ 3 నగరాల యువతలో అపారమైన ప్రతిభ, పట్టుదల ఉన్నాయని తెలిపారు. వారికి స్థానికంగా అవకాశాలు కల్పించాలని సంస్థలకు పిలుపునిచ్చారు. బిచ్కుంద సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హైదరాబాద్ వెళుతున్న ఎక్స్ప్రెస్ బస్సు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ ఆంజనేయులు మృతి చెందగా 13 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మృతి చెందిన డ్రైవర్ కుటుంబానికి సంతాపం ప్రకటించారు. మరోవైపు ప్రమాద బాధితులకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు హామీ ఇచ్చారు. ములుగులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కె తారక రామారావు బీఆర్ఎస్, బీజేపీలపై మంత్రి సీతక్క మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు చౌకబారు రాజకీయాలు, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరుని తప్పుపట్టారు. కేసీఆర్ మూలాలు టీడీపీలోనే ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతోందన్నారు. రాజకీయ ఉపన్యాసాలు కాకుండా పాలనా ప్రతిభ, సాధించిన విజయాలపై బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్కు సవాల్ విసిరారు. మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడంపై టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ, ఇది బాధాకరమైనప్పటికీ పార్టీ క్రమశిక్షణను కాపాడటానికి అనివ

0: అనివార్యమని పేర్కొన్నారు. తన కుమార్తె చేసిన ఘాటు వ్యాఖ్యలను ఖండించడంలో విఫలమై బహిరంగ వేదికల్ని ఎంచుకున్నందుకు కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖపై ఈ కఠిన చర్య తీసుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు లొంగరని, సురేఖ పార్టీలోనే ఉంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఉత్తర తెలంగాణ పరిధిలో కొత్త రైలు సర్వీసులు, మార్గాల విస్తరణ, అదనపు స్టాపేజీలు కల్పించాలని కోరుతూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రైల్వే మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్స్ను ప్రస్తావిస్తూ రాజధానికి కనెక్టివిటీని మెరుగుపరచడానికి సిర్పూర్, కాగజ్నగర్, హైదరాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను తిరిగి ప్రారంభించాలని కోరారు. రామగుండం, మంచిర్యాలలో వందే భారత్ స్టాపుల వల్ల సాధించిన విజయాలను గుర్తుచేస్తూ మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల వ్యాపార, విద్య, ఆర్థిక వృద్ధి మెరుగుపడుతుందని ఎంపీ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని మాదాపూర్లో ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ జనరల్ బాడీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం డైరెక్టర్ కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలో జరిగింది. 30కి పైగా దేశాల ప్రతినిధులతో పాటు వర్చువల్గా ఐఓసీ సభ్యులు పాల్గొన్నారు. కబడ్డీ రంగాన్ని అంతర్జాతీయంగా విస్తరించేందుకు 63 దేశాలకు క్రీడా పరికరాలు పంపిణీ చేయడం, 20 దేశాలకు 45 రోజుల శిక్షణా కార్యక్రమాల కోసం ప్రొఫెషనల్ కోచ్లను పంపించడం, 5గురు సభ్యుల పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయడం వంటి కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకున్నారు.
1: అన్ని కంట్రీలలో కూడా 20 మంది కోచ్లను వేస్తున్నాం. 45 రోజులు అక్కడనే ఉంటారు, అక్కడ ఆట నేర్పుతారు. ఆ తర్వాత అక్కడ టీం తీసుకొచ్చి మన ఇండియాలో ఆడిపిస్తారు. కాబట్టి స్ట్రాంగ్ కావాలంటే అంతేనంత వరకు మనం సహకారం చేయాలంటే ప్రధానం. ఒకసారి వాళ్ళు స్టార్ట్ అయిపోతే మనం కంట్రీ టు కంట్రీ గేమ్స్ పెడతాం.
0: తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని ఆరోపిస్తూ బీజేపీ మహిళా మోర్చా ప్రతినిధి బృందం గవర్నర్ శివప్రతాప్ శుక్లకు వినతి పత్రాన్ని సమర్పించారు. డాక్టర్ మేకల శిల్పారెడ్డి నేతృత్వంలో తొక్కుగూడ నర్స్ హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష, బాధిత కుటుంబానికి పరిహారం ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. నల్గొండ బీజేపీ అధ్యకుడి తల్లిపైన దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు కోరారు. స్టాఫ్ నర్స్ ఊకే శిరీష హత్యకు బాధ్యులైన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. చౌటిగూడెంలో ఉన్న శిరీష కుటుంబాన్ని ఆయన పరామర్శించి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాన్ని అందజేశారు. రాష్ట వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసేందుకు బాలికల హాస్టల్స్ను తనిఖీ చేయాలంటూ అధికారులను ఆదేశించారు. కేసీఆర్ పదేళ్ల పాలన ప్రజా సంక్షేమ విజయంగా సాగిందని, ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలన కేవలం భూ సమస్యల చుట్టూనే తిరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కౌటాలలో హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం 14.5 లక్షల ఎకరాలను 22A నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల రైతులకు బ్యాంకు రుణాలు, ఇతర వ్యవసాయ ప్రయోజనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ నిబంధనలు అధికారులు వెంటనే తొలగించకపోతే ఆందోళన చేపడతామని కేటీఆర్ హరీష్ రావు హెచ్చరించారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 4 రోజుల ప్రత్యేక ఓటర్ నమోదు ప్రచారాన్ని పౌరులు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ భవేష్ మిశ్రా కోరారు. కొత్త ఓటర్ నమోదు ఫారం 6, అభ్యంతరాల ఫారం 7, వివరాల సవరణల ఫారం 8 దరఖాస్తులను స్వీకరించడానికి కేటాయించిన తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని తెలిపారు. హైదరాబాద్లోని జలసౌధాలో కేఆర్ఎంబీ 3 సభ్యుల కమిటీ సమావేశం నిర్వహించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వ మట్టాలు, అలాగే 2 రాష్ట్రాల తాగునీటి అవసరాలపై ప్రధానంగా చర్చించారు. సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఈఎన్పీలు పాల్గొన్నారు. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ శాసనసభ సమావేశాల నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సెప్టెంబర్ 6 మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లిలోని తన నివాసంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. హైదరాబాద్ తొలి మేయర్, విద్యావేత్త, విలేకరి అయిన కొరవీ కృష్ణస్వామి ముదిరా జయంతి సందర్భంగా సికింద్రాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ బీసీ సమాజం తమ హక్కుల కోసం ఏకం కావాలని పిలుపునిచ్చారు.

వర్గంలోని నిర్మాణంలో ఉన్న వివిధ అభివృద్ది పనులలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పార్టీలో క్రమశిక్షణను కాపాడటానికే మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగి

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో అట్లా 6:20 ఎగ్జాక్ట్గా లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ అవని పాడిన పాట, వనమాలి రచన, హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం, 8 వసంతాలు సినిమా కోసం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీరింతవరకు లంహే ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: గాంధీ శిల్ప్ బజార్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ, హైదరాబాద్. ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన, ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.

0: ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజిషన్లో తెలుసు కదా సినిమా నుంచి కార్తిక్ అద్వితీయ ఉజ్జల పాడిన పాట కృష్ణకాంత రచన.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8. గాంధీ శిల్ప్ బజార్, క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ, హైదరాబాద్. ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన, ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.

0: విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన పాట, శ్రీమణి రచన, యాజ్ ఎ నిజార్ పాడిన పాట, సింగిల్ సినిమా కోసం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: రోష్ని జేకేవి పాడిన పాట థమన్ ఎస్ఎస్ మ్యూజిక్ కంపోజిషన్లో గేమ్ చేంజర్ సినిమా కోసం కాసర్ల శ్యామ్ రచన. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు వార్తలు వింటారు.
1: చదువుతున్నది దుర్గా ఉషారమణి. జీఎస్ఎల్వీఎఫ్ 17 రాకెట్ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సిబిఐ ఆపరేషన్ చక్ర 6 కింద ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచవలసిందిగా సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. ఈరోజు జన్మాష్టమి సందర్భంగా మథుర, బృందావనంతో సహా దేశవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్కి చేరుకున్నారు. జీఎస్ఎల్వీ ఎఫ్ 17 రాకెట్ ప్రయోగం విజయవంతమైనందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్రోను ప్రశంసించారు. జియో సింక్రనస్ కక్ష నుంచి మన దేశంలో మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహమైన EOS-05ను మోసుకెళ్లిన ఈ రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకువెళ్లింది. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ విజయవంతమైన ప్రయోగం భారత అంతరిక్ష రంగానికి ప్రత్యేక గుర్తింపునిచ్చే ప్రతిభను, ఆవిష్కరణలను, పెరుగుతున్న సామర్థ్యాలను ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీనిని ఇస్రో సాధించిన అద్భుతమైన విజయంగా, దేశానికి గర్వకారణమైన క్షణంగా కూడా మోదీ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీఎఫ్ 17 రాకెట్ ద్వారా ఈ తెల్లవారుజామున EOS-05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఈ మిషన్ భారత్ భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని, భూ పరిశీలన సేవలందించే విధానాన్ని మెరుగుపరుస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ చెప్పారు.
2: GSLV F-17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the geo-imaging satellite, in the intended and required orbit. And today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite.
1: ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు అభినందనలు తెలియజేస్తూ భారత్ అంతరిక్ష ప్రస్థానంలో ఇదొక అద్భుతమైన మైలురాయని కొనియాడారు. బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల నుంచి ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయ ప్రముఖులు 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రష్యా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ వంటి వివిధ దేశాల నుంచి వచ్చిన న్యాయ ప్రతినిధి బృందాల అధిపతులతో ఈరోజు వరుస ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. దేశాల మధ్య న్యాయపరమైన సహకారాన్ని బలోపేతం చేయడం, న్యాయ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమన్వయం చేయడం, వివిధ దేశాల ఉత్తమ చట్టపరమైన పద్దతులపై ఈ సమావేశాల్లో చర్చలు జరుగుతాయి. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ భారతదేశంలో అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపించిన ఈ కళాశాల శతాబ్ద కాలంలో ఎంతో మంది నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. తరతరాలను తీర్చిదిద్దడంలో, సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గౌరవిస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజునే జరుగుతున్నాయి. ఇటలీ చరిత్రలో అత్యధిక కాలం పాటు నిరంతరం కొనసాగుతున్న ప్రభుత్వంగా రికార్డు సృష్టించిన ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోని తనకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా మెలోని ఒక సందేశమిస్తూ, భారత, ఇటలీ దేశాలు రెండు ఆసియా, యూరప్ ఖండాల మధ్య బంధాన్ని మరింత

బలోపేతం చేసుకుంటూ భారత్ మధ్యప్రాచ్య యూరప్ ఆర్థిక కారిడార్ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇటలీ యుద్ధానంతర చరిత్రలో అత్యధిక కాలం పాటు నిరంతరం పదవిలో కొనసాగుతున్న ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన జార్జియా మెలోనీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు బెల్జియం దేశ ప్రధాన మంత్రి బార్ట్ డీవేవర్తో సమావేశమయ్యారు. పౌర విమానయాన రంగంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రత్యక్ష విమాన కనెక్టివిటీ, అత్యంత విలువైన ఫార్మాసిటికల్ రంగానికి అవసరమైన ఎయిర్ కార్గో, అధునాతన ఎయిర్ మొబిలిటీ రంగాల్లో సహకారంపై ఇద్దరు నాయకులు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. ఆపరేషన్ చక్ర 6 కింద చేపట్టిన విస్తృత తనిఖీల్లో భాగంగా 3 ప్రధాన కేసుల్లో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది. దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ నేరాలను అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్న సీబీఐ 20 రాష్ట్రాల్లో మొత్తం 89 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఖచ్చితమైన సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ను అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు సీబీఐ తెలియజేసింది. 3 వేర్వేరు కేసుల్లో మోసాలకు పాల్పడిన 3 అరెస్ట్ చేశామని, రాజస్థాన్కు చెందిన సైబర్ నేరగాడు 7.67 కోట్ల రూపాయలు, గుజరాత్కు చెందిన వ్యక్తి 19.24 కోట్ల రూపాయలు, రాజస్థాన్లోనే మరొక నిందితుడు 15.45 కోట్ల రూపాయల మేరకు ప్రజలను మోసం చేసినట్లు సీబీఐ గుర్తించింది. దేశవ్యాప్తంగా పౌరులకు తీవ్ర ముప్పుగా పరిణమించిన డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థీకృత వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సీబీఐ పునరుద్ఘాటించింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహనలతో కూడిన ధర్మాసనం ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, సిక్కిం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తమ సర్వీస్ నిబంధనలను సవరించి పదవీ విరమణ వయస్సును అధికారికంగా 62 సంవత్సరాలకు పెంచాలని ఆదేశించింది. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1282కు చేరుకుంది. నేపాల్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అత్యధికంగా చిత్వాన్ జిల్లాలో 359 మంది మరణించగా, నవల్ పరాసీ ఈస్ట్ జిల్లాలో 218 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖాట్మండులోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలకు అండగా నిలిచేందుకు మన దేశం మరో 2 విమానాల్లో సహాయ సామగ్రిని నేపాల్కు పంపింది. పర్యావరణ హితమైన సాడు మట్టితో 5,348 మంది ఏకకాలంలో గణేష్ విగ్రహాలను తయారు చేసి మహారాష్ట్రలోని జాల్నా జిల్లాలో ప్రపంచ రికార్డు సృష్టించారు. జాల్నాలోని జేఈఎస్ కళాశాల మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది. 2020 ఆగస్టులో బెంగళూరులో 3,308 మందితో నమోదైన మునుపటి రికార్డును ఈ బృహత్ ప్రయత్నం అధిగమించింది. శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉపవాసాలు, ప్రత్యేక పూజలు, వేడుకలతో భక్తులు ఆలయాలను దర్శించుకుంటున్నారు. మథుర, బృందావనంతో సహా దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన మిఠాయిలు, వెన్న, ఇతర ప్రత్యేక వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు భక్తి గీతాలతో నామస్మరణతో పూజలు కొనసాగుతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన పురుషుల డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈరోజు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో గెలుపొంది సెమీఫైనల్స్కి చేరుకున్నారు. డెన్మార్క్కు చెందిన ప్రత్యర్థులపై 21-13, 16-21, 21-18 స్కోర్ తేడాతో ఓడించి వరుసగా 4వ సారి చైనా మాస్టర్స్ సెమీఫైనల్లోకి దూసుకుని వెళ్లారు. విశేషాలు మరొకసారి. జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ప్రయోగం భారత అంతరిక్షంలో పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సీబీఐ ఆపరేషన్ చక్ర 6 కింద ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. న్యాయమూర్తి

0: ల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచవలసిందిగా సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. ఈరోజు జన్మాష్టమి సందర్భంగా మథుర బృందావనంతో సహా దేశవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇది మన చట్టం. క్రిమినల్ కేసులు ట్రయల్స్. సీనియర్ న్యాయవాది సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయం మొదటి భాగం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఇవాళ క్రిమినల్ కేసులు వాటి ట్రయల్స్ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ న్యాయవాది శ్రీ సివి విద్యాసాగర్ రావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరి ఈ ట్రయల్స్లో ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవుతారు, ఏమేమి విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలుసుకుందాం. విద్యాసాగర్ రావు గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: లాయర్ గారు, ముందుగా అసలు ఈ ట్రయల్ అంటే ఏంటి, ఇందులో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, వివరిస్తారా?
1: ట్రయల్ కంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏముందంటే, ముద్దాయికి ఇనీషియల్ స్టేజ్లో బెయిల్ అనేది ఉంటుంది, బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ముద్దాయి మీద ఉన్నటువంటి నేర ఆరోపణ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారము ముద్దాయి మీద నేర ఆరోపణను జడ్జి ముందర ప్రూవ్ చేయడానికి ఏవైతే సాక్ష్యాలు వాళ్లకు ఉన్నాయో అవన్నీ ఒకచోట పెడితే దాన్ని ఛార్జ్షీట్ అంటారు. ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఛార్జ్షీట్ జడ్జి గారికి పంపించడం జరుగుతుంది. జడ్జి గారు ఆ ఛార్జ్షీట్ పరిగణనలో తీసుకున్న తర్వాత దానికి ఒక నెంబర్ అవుతుంది, సీరియల్ నెంబర్ అవుతుంది, సీసీ నెంబర్ అని అంటారు. ఆ నెంబర్ అయిన తర్వాత ముద్దాయికి సమన్స్ పోతాయి. ఏంది, మీ మీద ఫలానా పోలీస్ వాళ్ళు ఫలానా కేసు పెట్టారు, మీరు ఫలానా రోజు ఫలానా సమయానికి ఈ కోర్టుకు మీరు రావాల్సింది అని సమన్స్ పోతాయి. ఆ సమన్స్ పోయిన తర్వాత ఆ సమన్స్ సర్వ్ చేయాల్సినటువంటి బాధ్యత ముద్దాయి మీద ఏ పోలీసు వాళ్ళు అయితే కేసు పెట్టారో ఆ పోలీసు వాళ్ళదే బాధ్యత సమన్స్ సర్వ్ చేయాల. సమన్స్ సర్వ్ అయిన తర్వాత ముద్దాయి కోర్టుకు రావడం జరుగుతుంది. కోర్టుకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఒక డేట్ వస్తుంది. జడ్జి గారి కన్వీనియంట్ ప్రకారము ఒక డేటు రెండు డేట్లు ఇచ్చిన తర్వాత జడ్జి గారు ఏం చేస్తారంటే, పోలీసు వాళ్ళు టోటల్ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి మెటీరియల్ పేపర్స్ను మనం ఛార్జ్షీట్ అంటాం, ఒక కాపీ ముద్దాయి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఛార్జ్షీట్లో ఏముంటుంది, టోటల్ ఇన్వెస్టిగేషన్ మెటీరియల్ పేపర్సు, సాక్షుల స్టేట్మెంట్లు, ఎవరికైతే ఇంజురీ అయిందో, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, వాళ్ళ హాస్పిటల్ ఒకవేళ పోయినట్టయితే డాక్టరు సర్టిఫికేట్లు అవన్నీ సెట్ ఉంటాయి. అవన్నీ ముద్దాయి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో జడ్జి గారు ముద్దాయిని అడుగుతారు, ఏమని, మీ మీద ఫలానా పోలీసు వాళ్ళు ఫలానా అతను మీ మీద ఇలాంటి కేసు పెట్టారు, నేర ఆరోపణ ఉంది, ఇది నిజమా అబద్ధమా? దీనికి సమాధానము కేవలము ముద్దాయి మాత్రమే చెప్పాలి, వాళ్ళ డిఫెన్స్ కౌన్సిల్ చెప్పడానికి వీల్లేదు. ఆ సందర్భంలో ముద్దాయి కోర్టుకు రావడం కంపల్సరీ.
0: ఓకే, అయితే మీరు అన్నట్టు విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఈ ట్రయల్ ఎప్పుడు మొదలైంది అనే విషయానికి వస్తే, ఎప్పుడైతే సమన్స్ జారీ చేయబడ్డాయి అప్పుడే ట్రయల్ మొదలైంది.
1: అప్పుడు ట్రయల్ మొదలైనట్టు.
0: ఎవరెవరి పాత్ర ఉంటుంది ఇందులో? ఇప్పుడు
1: ట్రయల్లో పాత్ర ఎవరిదెవరిది ఉంటుంది అంటే, ముద్దాయి ఉంటాడు. ఈ ముద్దాయి ఏదైతే నేరం చేశాడో ఆ నేరాన్ని జడ్జి ముందర చెప్పడానికి ఉన్నటువంటి విట్నెస్లు ఉంటారు, ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీసు వాళ్ళు ఉంటారు.
0: ముద్దాయి తన తరపు న్యాయవాదిని తీసుకురావచ్చు,
1: ఉంటారు. ఆయన పాత్ర, న్యాయవాది పాత్ర ఎప్పుడు వస్తుంది అంటే, సాక్ష్యాలు మొదలైన తర్వాతనే వాళ్ళను ప్రశ్నించడానికి వీళ్ళ లాయర్ గారి పాత్ర మొదలవుతుంది. ఫస్ట్

0: పాత్ర ముద్ద ఇదే.
1: ఓకే,
0: ఇదంతా అబద్ధము అని చెప్తేనే ట్రయల్ మొదలవుతుంది. ఒకవేళ ముద్దాయి నేను చేసింది మీరు అడిగిన ప్రశ్నలు కరెక్టే, నేను నేరం చేశానని ఒప్పుకుంటే దానికి తగిన శిక్ష ఏదో జడ్జి గారు విధించేస్తారు, అప్పుడే
1: అయిపోతుంది.
0: అయిపోతుంది. ఇది ట్రయల్ కాబట్టి ముద్దాయి 99%

0: ఉన్నాయి ఆ చట్టంలో?
1: ముద్దాయి కంపల్సరీ కోర్టు రావాలి అనేటువంటి పరిస్థితులు మూడు ఉంటాయి. ఒకటి, జడ్జి గారు ఇనీషియల్లీ ఛార్జ్షీట్ వచ్చిన తర్వాత సమన్స్ మీద ముద్దాయి కోర్టు హాజరైన తర్వాత ఎగ్జామినేషన్ అంటారు, ఎగ్జామినేషన్కు ముద్దాయే రావాలా, ఈ కేసు నిజమా అబద్ధమా అందని ముద్దాయే ఆన్సర్ చెప్పాలా, ఆ స్టేజ్లో ముద్దాయి కంపల్సరీ రావాలా. నెక్స్ట్ స్టేజ్లో ఎవరన్నా సాక్షులు ముద్దాయిని చూస్తే మేము గుర్తుపడతాము, ఈ నేరం చేసిన వ్యక్తి ఎవరో మేము చూశాము, ఆ వ్యక్తి ఎవరో ఈ కోర్టులో ఉంటే మేము గుర్తుపట్టగలము అనేటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ముద్దాయి ఖచ్చితంగా రావాలి. ఒకవేళ రాకుంటే ఒక అవకాశం ఇచ్చి నెక్స్ట్ డేట్లో అతన్ని పిలిపించుకోండి అని వాళ్ళ న్యాయవాదికి డైరెక్షన్ ఇస్తారు. ఆ డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ముద్దాయి కోర్టు రాకుంటే జడ్జి గారు ఏ నిర్ణయానికి వస్తారంటే, ఈ ముద్దాయే ఎవరైతే కోర్టుకు రాలేదో, నేరం చేసినటువంటి మనిషి ఎవరో కాదు, ఈ ముద్దాయే అని ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్టేజ్లో కంపల్సరీ రావాలా. ఇంకొక స్టేజ్ ఎప్పుడు అంటే, టోటల్ సాక్షాలు అయిపోయిన తర్వాత జడ్జి గారు మళ్ళీ ఎగ్జామ్ చేస్తారు, దాన్ని 313 ఎగ్జామినేషన్ అంటారు. అప్పుడు జడ్జి గారు అతన్ని ఏ ఏ సాక్షులు ఏమేం చెప్పారు నా ముందర మీ అగేనిస్ట్ అని చదివి వినిపిస్తారు. ఆ సాక్షులు ఇతని అగేనిస్ట్ ఏదైతే సాక్ష్యం చెప్పారో జడ్జి ముందర ప్రమాణం చేసి, అది నిజమా అబద్ధమా అందని ముద్దాయి మాత్రమే చెప్పాల్సి ఉంటుంది, చెప్పాలి, అడ్వకేట్ చెప్పడానికి వీల్లేదు. దీని తర్వాత ముద్దాయి కంపల్సరీ రావాలి అన్నది ఎప్పుడు అంటే జడ్జిమెంట్ అప్పుడు.
0: అయితే మీరు అన్నారు సాక్షిని అడిగినప్పుడు సాక్షి చెప్పే సమాధానాన్ని బట్టి జడ్జి గారు ఒక అభిప్రాయానికి వస్తారు. అయితే సాక్షి రావాల్సిన సందర్భం ఎప్పుడు, సాక్షి పాత్ర ఏమిటి అసలు ఈ ట్రయల్లో?
1: ముద్దాయిని ప్రశ్నించిన తర్వాత నేర ఆరోపణ మీ మీద ఉంది, ఇది నిజమా అబద్ధమా అంటే అబద్ధము అని చెప్పిన తర్వాత సాక్షులకు సమన్స్ పోతాయి. సాక్షిలా మీరు రావాలి అని. ఈ ముద్దాయి అగేనిస్ట్ కనీసం 6 7 సాక్షులు ఉంటారు కదా, ఒక్కొక్క రోజు ఇద్దరిని ముగ్గురిని జడ్జి గారి కన్వీనియంట్ ప్రకారము సమయం పట్టి ఇద్దరిని ముగ్గురిని సమన్స్ ఇస్తారు. ఆ రోజు ఆ ఇద్దరిని ముగ్గురిని చీఫ్ ఎగ్జామినేషన్ అంటారు.
0: విద్యాసాగర్ గారు, ఇప్పుడు సాక్షి ముద్దాయి వైపైనా మాట్లాడచ్చు, ముద్దాయికి అగేనిస్ట్ గానే
1: మాట్లాడచ్చు.
0: అయితే ఇలాంటప్పుడు సాక్షి ముద్దాయికి తెలిసిన వాడై ఉండొచ్చా?
1: తెలిసిన వాడే ఉండొచ్చా అంటే కొన్ని సందర్భాలలో ఏమవుతుంది, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు మా అన్నయ్యకు ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి, నేను రోడ్డు మీద వచ్చి మా అన్నయ్యను అనరాని మాటలో చేయకూడని పని ఏదో చేశాను, అప్పుడు కేసు పెడితే ఏమవుతుంది, మా అన్నయ్యనే నాకు నా అగేన్స్ట్ సాక్షి వస్తాడు కదా, రావద్దని ఏముంది అప్పుడు. సో తెలిసిన సాక్షి కోర్టులో నా అగేనిస్ట్ సాక్ష్యం చెప్తేనే చాలా డేంజర్. ఒక సందర్భంలో ఇంటి పక్కన వాడే సాక్ష్యం ఉంటాడు, ఒక మర్డర్ అయింది ఇంటి పక్క వాడే సాక్ష్యం ఉంటాడు, ఇప్పుడు తెలియని సాక్షి ఆ టైంలో అక్కడ ఉండాలి అని వీల్లేదు కదా. ఉంటాడు, వస్తాడు, చూస్తాడు, వాడు చెప్తాడా చెప్పడానికి తర్వాత విషయం. ఉండొచ్చు సాక్షి ఎవరైనా ఉండొచ్చు.
0: సాక్ష్యంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఒక మనిషిని నేను చూశానని నోటి మాటనే కాకుండా ఏ ఏ ఇతర రకాల సాక్ష్యాలు చెల్లుతాయి చట్ట ప్రకారం?
1: నోటి మాటనే కాకుండా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ను కూడా కోర్టు వారు పరిగణనలో తీసుకుంటారు. ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను కూడా, అంటే ఇప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా నేను ఓ అమ్మాయికి పంపకూడని ఎస్ఎంఎస్ పంపాను అనుకోండి, ఐ లవ్ యూ అని పంపాను, నేనంటే నాకు చాలా ఇష్టము అని పంపాను, అది కూడా నేరమే. ఇప్పుడు ఆ అమ్మాయి నా మీద కేసు పెడితే సాక్ష్యం ఏం చూపిస్తుంది, ఎస్ఎంఎస్ చూపిస్తుంది. సో ఎస్ఎంఎస్ ను కూడా పరిగణనలో తీసుకునే అవకాశము ఖచ్చితంగా ఉందని ఆ ఎస్ఎంఎస్ ను పరిగణనలో తీసుకొని నా మీద చట్టపరంగా చర్య తీసుకోవడానికి, నా మీద శిక్ష ఇవ్వడానికి కూడా అవకాశం ఉందని.
0: అయితే విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఒక వ్యక్తి నింద వేయబడింది, ముద్దాయిగా ట్రయల్కి వచ్చాడు, అతనికి అగేనిస్ట్ గా సాక్ష్యం చెప్పడం జరిగింది, అతను నేరం రుజువైంది, అతనికి శిక్ష పడింది. ఇది కాకుండా నేరం చేయని వ్యక్తి నింద మాత్రమే మోపబడి అతను నిరపరాధిగా బయటికి రావడానికి తన ప్రయత్నం తను చేసుకోవడానికి అతనికి అక్యూజ్డ్ పర్సన్ గా తనకి చట్ట ప్రకారం ఎలాంటి హక్కులు కల్పించబడ్డాయి?
1: చట్ట ప్రకారము ఇప్పుడు నా మీద ఒక తప్పుడు కేసు పెట్టినప్పుడు, ఇది తప్పుడు కేసు అని నేను నమ్మినప్పుడు జడ్జి గారిని నమ్మించే బాధ్యత నా మీదనే ఉంటుంది. ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాతనే నా మీద మోపినటువంటి నిందలు ఏవైతే

0: ఏవైతే ఉన్నాయో అవి తప్పు అని నిర్ధారించుకొని దాని అగేన్స్ట్ ఫైట్ చేసే రైట్ నాకు ఉంది. ఎలా ఉంది? డిశ్చార్జ్ పెట్షన్ వేసుకోవాలి. డిశ్చార్జ్ పెట్షన్ అంటే ఈ నేర ఆరోపణకు నాకు సంబంధం లేదు, ఇవన్నీ తప్పుడు కేసులు, తప్పుడు విషయాలు ఇవన్నీ, ఈ నేరానికి నాకు సంబంధం లేదు అని డిశ్చార్జ్ పెట్షన్ వేసుకునే అవకాశం ఉంది. ఆ డిశ్చార్జ్ పెట్షన్ వేసుకునే సందర్భంలో ఇతని యొక్క అమాయకత్వము నిరూపించుకునే బాధ్యత ముద్దాయి మీదనే ఉంటుంది. కోర్టు కానీ పోలీసు వాళ్ళు కానీ సహాయం చేయరు. ఇప్పుడు నా మీద దొంగతనం కేసు పెట్టారనుకోండి, 379 సైకిల్ దొంగతనము, సెల్ ఫోన్ దొంగతనము చేశారు నా మీద. ఇప్పుడు నేను తర్వాత ఏం చేశాను, ఇది తప్పుడు కేసు, నేను లేని ఇక్కడ, నా మీద ఈ నేరం మోపడము చాలా అన్యాయము, కాబట్టి నన్ను డిశ్చార్జ్ చేయండి అన్నప్పుడు
1: మీరు లేరంటానికి ప్రూఫ్ మీరే ఇవ్వాలి.
0: నేను చూపించుకోవాలా? ఛార్జ్ షీట్ కంటే ముందు నా మీద నేర ఆరోపణ ఏదైతే మోపబడిందో అది తప్పుడు, అన్యాయము అన్నట్టుదని నాకు తెలిస్తే, అనిపిస్తే, నేను భావిస్తే, దానికి పోలీసు వాళ్ళు నన్ను పట్టుకొని జైలుకు పంపించకుండా, జడ్జి గారు నన్ను జైలుకు పంపించకుండా, జుడిషియల్ రిమాండ్ అవ్వకుండా, చట్టము నాకు ఇచ్చినటువంటి అవకాశము
1: యాంటిసిపేటరీ బెయిల్
0: అరెస్ట్ కాకుండానే బెయిల్ తీసుకోవడం. ఛార్జ్ షీట్ అయిన తర్వాత డిశ్చార్జ్ ఉంటుంది. డిశ్చార్జ్ లోవర్ కోర్టులో వేసుకోవచ్చు, అది డిస్మిస్ అయితే నెక్స్ట్ సెషన్ కోర్టులో దాన్ని ఛాలెంజ్ చేసుకోవచ్చు, అది డిస్మిస్ అయితే హైకోర్టులో కూడా దాన్ని ఛాలెంజ్ చేసుకోవచ్చు.
1: అయితే చివరగా క్రిమినల్ ట్రయల్ పరిస్థితుల్లో అలాంటి సందర్భాల్లో సాధారణంగా చాలా మంది పౌరులు తెలిసి తెలియక చేసే తప్పులు ఏంటి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలంటారు?
0: ఈ మధ్యకాలంలో లోక్ అదాలత్ అని కోర్టు వారు ఒకటి రెగ్యులర్ ప్రాసెస్ పేర్కొన్నారు. లోక్ అదాలత్ అంటే తెలిసి తెలియక ఏమన్నా తప్పు చేస్తే దాన్ని ఎవరైతే మన మీద కేసు పెట్టారో వాళ్ళని పిలిపించి వాళ్ళను కూడా కౌన్సిలింగ్ చేస్తారు, ఇలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ అవ్వకుండా, ఇలాంటి నేరాలు మన అగేనిస్ట్ ముద్దాయి అగేనిస్ట్ రాకుండా జాగ్రత్తగా ఉండాలి అని ముద్దాయి కూడా కౌన్సిలింగ్ చేసి ఇద్దరిని కాంప్రమైజ్ చేయించి లోక్ అదాలత్లో సెటిల్ చేస్తారు. అవి
1: విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఒకవేళ ముద్దాయి తనకు తెలిసిన విషయాలు కూడా చెప్పకుండా దాచిపెడితే ఏమవుతుంది?
0: అలాంటి సంఘటనలు మనం కోర్టులో రెగ్యులర్ చూస్తున్నాం. ముద్దాయి చెప్పినటువంటి విషయము అంటే మన ప్రకారము కోర్టు ముందర అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఛార్జ్ షీట్లో ఏదైతే ఉంటుందో అది ముద్దాయే ఇచ్చాడు, అది పోలీసు వాళ్ళు రాసి జడ్జి హ్యాండ్ ఓవర్ చేశారు ఛార్జ్ షీట్తో పాటు అన్నది మనం గ్రహించాలి. ఈ ముద్దాయి కోర్టు ముందర సంబంధించుకొని వచ్చినప్పుడు చాలా సందర్భాలలో ఏమవుతుందంటే నాకేం తెలియదు అంటాడు. నాకేం తెలియదు, పోలీసు వాళ్ళు నన్ను ఎప్పుడు విచారించలేదు, నన్ను ఎప్పుడు ఏమి అడగలేదు, నాకేం అసలు నన్ను ఎందుకు పిలిచారు అని వాడు ముఖం తెల్లబోయి చూస్తాడు జడ్జును. అప్పుడు ఏం చేస్తారు జడ్జి గారు అంటే హాస్టైల్ అని డిక్లేర్ చేస్తారు జడ్జి గారు, అంటే ఇతనికి కేసుకు ఏమి తెలియదు అని హాస్టైల్ అని డిక్లేర్ చేస్తారు. దాని తర్వాత ఇమీడియట్లీ పోలీసు వాళ్ళ అడ్వకేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉంటారో అతను ఆ సాక్షి ఏం చెప్తారంటే పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మొత్తం చదివి వినిపిస్తారు.
1: క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ గురించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం.

0: మీరింతవరకు ఇది మన చట్టం క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ సీనియర్ న్యాయవాది సివి విద్యాసాగర్రావు గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ కార్యవర్తి కూపిశెట్టి.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ

0: ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వండర్ఫుల్ ట్రాక్ విన్నారు చంద్రబోస్. సాహిత్యం ఆది చిత్రం కోసం
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆయుధం సినిమా కోసం ఉదిత్ నారాయణ్ ఉషా పాడిన పాట విన్నారు. భీమ్స్ సాహిత్యం, వందే మాతరం శ్రీనివాస్ సంగీతం.
1: గాంధీ శిల్ప్ బజార్, క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ హైదరాబాద్, ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో, తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.

0: చూడాలనుంది సినిమా కోసం సుజాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, వేటూరి సుందరామూర్తి సాహిత్యం మణిశర్మ సంగీతం. పాటతో ప్రయాణం వింటున్నారు నేను మీ ఆర్జే నాగ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: సుభాష్ చంద్రబోస్. ఈ సినిమా కోసం చంద్రబోస్ రాసిన పాట విన్నారు. మణిశర్మ సంగీతం, మల్లికార్జున్, గంగా, ప్రేమ్జీ గానం.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురి
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
2: ఐఆర్డిఏఐ 2047 జాతీయ లక్ష్యం అందరికీ ఇన్సూరెన్స్. ఈ విషయం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం విన్నారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ సందర్శించి పాఠశాల, కళాశాలలు, ఆసుపత్రి నిర్మాణం పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత సమన్వయం పాటించాలని, వర్షపు నీటిని ల్యాండ్స్కేపింగ్ ఉపయోగపడేలా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కొడంగల్ అభివృద్ధిపై సమీక్షించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం డిమాండ్ చేస్తూ సభకు హాజరు కాకుండా కేసీఆర్ జీతం తీసుకుంటున్నారంటూ ఎల్లుండి ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ మహాధర్నా తెరబెట్టింది. ఈ నిరసన కార్యక్రమంపై రేపు ఉదయం 9 గంటలకు సన్నాహక సమావేశం నిర్వహిస్తారు. భూభారతి 22 ఏ నిబంధనల పేరుతో రైతుల భూములు అక్రమంగా చేర్చడం నిరసిస్తూ 2026 సెప్టెంబర్ 5వ తేదీన హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహిస్తుంది. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వరరెడ్డి నాయకత్వంలో జరిగే ఈ కార్యక్రమంలో రామచంద్రరావు, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొంటారు. మంచిర్యాలలో 22A బాధితులతో మాజీ మంత్రి హరీష్ రావు ముఖాముఖి నిర్వహించారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 30,000 కోట్ల రూపాయల సమీకరణ లక్ష్యంగా తలపెట్టిన ఐపీఓకు సీబీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి గత జూన్లోనే ఎన్ఎస్ఈ సెబీకి అవసరమైన పత్రాలు సమర్పించింది. భారత్, జపాన్ల మధ్య దౌత్య సంబంధాలు 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 22 ఒక చారిత్రక ప్రత్యేక T20 మ్యాచ్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో పాటు కొండా సురేఖ, రాజగోపాల్ రెడ్డిలను బీఆర్ఎస్లోకి తిరిగి తీసుకోబోమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో తెలిచెప్పారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలు, రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవంశాలపై కూడా ఆయన సందర్భంగా స్పందించారు. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రధాన న్యాయమూర్తులు, సీనియర్ న్యాయకోవిదులతో కూడిన సదస్సు ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రష్యా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయ ప్రతినిధుల బృందాలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. డిజిటల్ అరెస్టుల పేరుతో కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్న వారిపై సీబీఐ కీలక ఆపరేషన్ చేపట్టింది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని 89 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి 3 ప్రధాన నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు పలు డిజిటల్ పరికరాలు, బ్యాంక్ వివరాలను స్వాధీనం చేసుకుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు 7:05 జాతీయ వార్తల్లో.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మీట్ ద స్టార్ ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ నర్తకీమణి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్, డిపార్ట్మెంట్ ఆఫ్ డాన్స్ హెడ్ ప్రొఫెసర్ జొన్నలగడ్డ అనురాధ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి తురగా ఉషారమణి.
1: ప్రఖ్యాత నర్తకీమణులుంటారు, వేలాది ప్రదర్శనలు ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా నాట్యం గురించి ప్రచారం చేసిన వాళ్లుంటారు. వందలాది మంది విద్యార్థులకు గురువులుగా బోధన చేసిన వాళ్లు ఉంటారు. నాట్యం గురించిన పరిశోధన చేసి అనేక రచనలు సృజన చేసిన వాళ్లుంటారు. అందుకు సంబంధించిన సంగీతం, కొరియోగ్రఫీ మొదలైనవి చేసిన వాళ్లు కూడా ఎంతో మంది ప్రముఖులుంటారు. అలాగే నృత్యానికి సంబంధించిన పరిశోధన గ్రంథాలు ప్రచురించడం, దానికి సంబంధించిన పాఠ్యాంశాలను రూపొందించడం, విధానాల రూపకల్పన చేసిన వారు కూడా ఉంటారు. ఒకే వ్యక్తి ఇవన్నీ పనులు చేయడం అనేది చాలా అరుదైన విషయం. అలాంటి అరుదైన విజయాలు సాధించిన ఒక వ్యక్తి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు, ప్రొఫెసర్ జొన్నలగడ్డ తడకమళ్ళ అనురాధ గారు. ప్రస్తుతం ఆవిడ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో.

0: అధ్యక్షతలు నిర్వహిస్తున్నారు. నమస్కారం అనురాధ గారు.
1: నమస్కారం ఉషారమణి గారు.
0: మీకు ముందుగా శుభాభినందనలు. మీరు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో డాన్స్ విభాగానికి అధిపతిగా ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఇప్పుడు మీరు యాక్టింగ్ వైస్ ఛాన్సలర్ గా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. మీకు ఈ కొత్త బాధ్యతలు ఏ విధంగా నిర్వర్తిస్తున్నారు, అనుభవం ఏంటి మీది?
1: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వీసీగా ఉండటం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. ఇది ఒక చాలా పెద్ద విశ్వవిద్యాలయం, దాదాపు 1000 మంది దాంట్లో పనిచేస్తున్నారు. ఇటు అధ్యాపకులు కానివ్వండి, అటు నాన్ టీచింగ్ సపోర్టింగ్ స్టాఫ్ కానివ్వండి, ఒక దాదాపు 6000 మంది విద్యార్థులు ఉన్నారు. అలా కాక యూనివర్సిటీ ఇక్కడ జాతీయ స్థాయిలో కూడా చాలా పేరు ఎన్నికగన్న ఒక విశ్వవిద్యాలయం. ఇటు రీసెర్చ్లో కానివ్వండి, అటు బోధనలో కానివ్వండి, ఒక నాణ్యత అనేది మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. చాలా రీసెర్చ్ జరిగిన ఒక యూనివర్సిటీది. సో ఇలాంటి ఒక యూనివర్సిటీలో నేను ఈ పదవి చేపట్టడం అనేది యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ పెద్ద బాధ్యత ఇది. అంటే నేను ఇప్పటి వరకు కూడా ఒక డాన్స్ డిపార్ట్మెంట్లో ఉండి, తర్వాత హెడ్గా ఉండి, తర్వాత అలాగే మా స్కూల్ సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫైన్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ దీనికి డీన్గా కూడా ఉన్నాను. అది ఒక చిన్న స్థాయిలో. ఇప్పుడు పెద్ద స్థాయిలో మొత్తం విశ్వవిద్యాలయానికి ఒక బాధ్యతలో తీసుకోవడం అనేది జరగడం అనేది దీనివల్ల నేను చాలా నేర్చుకుంటున్నాను. ఇది ఒక పెద్ద బాధ్యత ఒకటి, తర్వాత దీంట్లో నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది. సో ఆ విధంగా లైఫ్లో ఈ అంకం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రోజూ ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నాను. అంతకు ముందర నాకు ఈ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న వర్క్స్ గురించి అవగాహన ఉంది, కానివ్వండి అంత లోతైన అవగాహన లేదు. ఇవాళ నాకు సాధికారికంగా దాని గురించి మాట్లాడి ప్రతి విషయం గురించి కూడా మాట్లాడగలిగినంత నేర్చుకోగలిగాను ఈ 2-3 నెలల్లో అనమాట. సో అది ఇది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఇది నేను చదువుకున్న విశ్వవిద్యాలయం, అకాడమిక్గా సంబంధించి ఒక రూపాన్ని ఇచ్చింది ఈ విశ్వవిద్యాలయం, నన్ను పెంచింది ఇన్ఫ్యాక్ట్. తర్వాత అక్కడే నేను చదువుకోవడం, అక్కడే పిహెచ్డి చేయడం, అక్కడే నేను ఫస్ట్ నా కెరియర్ స్టార్ట్ చేయడం వల్ల నాకు ఒక విధంగా ఈ అల్మా మ్యాటర్ అంటే నా సొంత విశ్వవిద్యాలయానికి నేను అవ్వడం అనేది నాకు ఒకంత గర్వంగా కూడా అనిపిస్తుంది అనమాట.
0: అంటే విద్యా బోధన వెనక ఎంత పెద్ద వ్యవస్థ పనిచేస్తుంది అనేది మీకు స్వానుభవంలో వచ్చింది. మీరు డాన్స్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా ఏళ్ళు పనిచేశారు, కానీ దాని గురించి మాట్లాడే ముందు బాగా వెనక్కి వెళ్లి అసలు మీరు నృత్యంలో మొదటి అడుగులు వేసిన కాలం నుంచి మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, మొదట మీరు ఎక్కడ డాన్స్ నేర్చుకున్నారు, మీ ప్రథమ గురువు ఎవరు, అది చెప్తారా?
1: నేను ఇక్కడ హైదరాబాద్ లోనే నా 5వ ఏట డాన్స్ మొదలు పెట్టాను. శ్రీ వేదాంతన్ జగన్నాథ్ శర్మ గారి దగ్గర నా మొదటి అడుగులు కూచిపూడిలో పడ్డాయి. వారి దగ్గర దాదాపు 1 సంవత్సరం నేర్చుకున్నాను. ఈ 1 సంవత్సరకాలం నేను కేవలం అడుగులు మాత్రమే నేర్చుకున్నాను కూచిపూడిలో. ఆ తర్వాత మా నాన్నగారు జొన్నలగడ్డ లక్ష్మీనారాయణ గారు, వారు బ్యాంకులో పనిచేసేవారు. సో ఇక్కడి నుంచి మేము ట్రాన్స్ఫర్ అయ్యి గుంటూరు వెళ్ళామన్నమాట. గుంటూరు వెళ్ళిన తర్వాత అక్కడ సుబ్బలక్ష్మి గారు అని చెప్పేసి వారి దగ్గర నా నాట్య ప్రస్థానం కొనసాగింది. ఒక 2-3 ఏళ్ళు అయిన తర్వాత వారు ఏమన్నారంటే, ఈ అమ్మాయి చాలా టాలెంటెడ్ కాబట్టి ఇంకా పెద్ద గురువుల దగ్గర తను నేర్చుకోవాల్సి ఉంటుంది, ఇక్కడ చింతా రాధాకృష్ణమూర్తి గారు అని ఉన్నారు, వారి దగ్గర నేర్పించండి అని చెప్పేసి వారి దగ్గరికి పంపించారనమాట. అక్కడ చింతా రాధాకృష్ణమూర్తి గారి తర్వాత కొనసాగించాను. అక్కడ భామాకలాపం వరకు దాదాపు అన్నీ నేర్చుకోవడం వారి దగ్గర. తర్వాత ఫుల్ లెంత్ పర్ఫార్మెన్సెస్ అంటే ఇవాళ ఫుల్ లెంత్ అంటే దాదాపు 1 గంట అనుకోండి, అప్పుడు ఫుల్ లెంత్ పర్ఫార్మెన్స్ అంటే 3 గంటల పాటు చేయాలి. నా మొదటి ప్రదర్శన ఫుల్ లెంత్ పర్ఫార్మెన్స్ అనేది 76లో చేశాను, జనవరి 13 అనుకుంటాను. అక్కడి నుంచి ఇంకా నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు, కంటిన్యూస్గా పర్ఫామ్ చేయడం కానివ్వండి. తర్వాత మేము ఒక రూరల్ ట్రాన్స్ఫర్లో ఒక చిన్న కుగ్రామంలో ఉన్నాం. అక్కడ కూడా నా విద్యాభ్యాసం అంటే ముఖ్యంగా నాట్యానికి సంబంధించి నా సాధన అనే దానికి బ్రేక్ రాకూడదని చెప్పేసి మా నాన్నగారు వాళ్ళు సెలవులు వచ్చినప్పుడు గుంటూరుకు పంపించడం, అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ నేర్చుకోవడం, కంటిన్యూస్గా ఇంట్లో ప్రాక్టీస్కి ప్రోత్సహిస్తూ ఉండడం. ఈ మధ్యలో ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మా గురువు గారు అక్కడ ఆ కుగ్రామానికే వచ్చి అక్కడ ప్రాక్టీస్లు అవి ఇచ్చి వెళ్ళి వేరే ప్రదర్శన చేసి రావడం, ఇవన్నీ కూడా జరిగాయి. అయితే 1980లో మేము హైదరాబాద్

0: హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పుడే వెంపటి చినసత్యం గారు శోభానాయుడు గారిని ఇక్కడ ప్రిన్సిపల్గా పెట్టి కూచిపూడి ఆర్ట్ అకాడమీ స్టార్ట్ చేశారు. మేము ఇక్కడికి రావడం, ఈ అకాడమీ స్టార్ట్ అవ్వడం దాదాపు ఒక 3-4 నెలల కాలం వైవిధ్యంలో జరిగింది. అప్పుడు నేను అకాడమీలో జాయిన్ అవ్వడం, దాదాపు నేను 11-12 ఏళ్ళు కూచిపూడి ఆర్ట్ అకాడమీలో శోభానాయుడు గారితోటి వారి శిష్యరికంలో ఉన్నాను. మాస్టర్ గారు ఒక 2 ఏళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉండేవారు, వెంపటి మాస్టర్ గారు. ఆ తర్వాత నేను మాస్టర్స్ ఇన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ 88లో నేను సరోజినీ నాయుడు స్కూల్లో మాకు ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ మాస్టర్స్ స్టార్ట్ చేశారనమాట. దానికప్పుడు పూర్ణంగి శ్రీరామప్పారావు గారు కోఆర్డినేటర్గా ఉండేవారు. వారి ఆధ్వర్యంలో ఫస్ట్ బ్యాచ్ మాస్టర్ స్టూడెంట్ కింద మేము ఫస్ట్ నేను ఉత్తీర్ణురాలి అయ్యాను. తర్వాత మాకు జేఆర్ఎఫ్ కూడా వచ్చింది, యూజీసీ ఫెలోషిప్ రావడంతో పిహెచ్డీ చేశానన్నమాట. అయితే ఈ పిహెచ్డీకి తీసుకున్న టాపిక్ కూడా ఎలా చేశామంటే, నాకు మొదటి నుంచి కూడా మా నాన్నగారు కానీ మా మదర్ కానివ్వండి, మా ఇద్దరు అన్నలున్ను ఒక అక్కయ్య ఉండేవారు, వీళ్ళందరూ కూడా అంటే సమిష్టిగా వెనక నా వెనక ఉన్నారు. ఇవాళ నేను వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళ సపోర్ట్ అనేది ఎంత అవసరం అనేది ఇవాళ తెలుస్తుంది నాకు. బికాస్ ఏది చేసినా కానీ మా నాన్నగారు ఒక స్క్రాప్ బుక్ అది చేసేవారు, చేసి దాంట్లో 80 నుంచి కూడా వారు ఏ ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఇలాంటి వాటన్నిటిలో కూడా పాత వాటిలో వచ్చిన ఏఎస్ రామన్ గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఆర్టికల్స్ రాసేవాళ్ళు, ముఖ్యంగా డాన్స్కి సంబంధించి. తర్వాత కళానిధి గారు వీళ్ళందరి ఇంటర్వ్యూస్ ఏమి ఉన్నా కానీ అవన్నీ కట్ చేసి పెడుతూ ఉండేవారు అనమాట స్క్రాప్ బుక్. దాదాపు నాకు 7-8 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా పెద్ద పెద్ద వాళ్ళ ప్రోగ్రామ్స్ వెళ్ళి చూడడం, అప్పుడు వెంపటి సత్యం గారి క్షీరసాగర మదనం చాలా విరివిగా జరుగుతూ ఉండింది అనమాట. ఫస్ట్ టైం నేను 76లో వెంపటి సత్యం గారి క్షీరసాగర మదనం చూసాం. అక్కడ ఏకాదండయ్య పంతుల హాల్ అని ఉండేది, దాంట్లో వెళ్ళి చూస్తే అక్కడ అప్పుడు మాస్టర్ గారు శివుడు వేశారు, మోహినిగా శోభానాయుడు గారు, విష్ణుమూర్తిగా మన మంజు భార్గవి గారు, వీళ్ళందరూ అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చేశారనమాట. అవన్నీ చూస్తే అసలు అంటే ఇంత అద్భుతమైన నాట్య రీత కూచిపూడి అనేది ఒక అలాంటి చిన్నతనంలోనే నాకు ఈ ముద్రలన్నీ పడ్డాయన్నమాట. అలా కాకుండా ఇప్పుడు కృష్ణాయ తుభ్యన్న మహా అని చెప్పేసి పద్మసుబ్రహ్మణ్యం గారు, వారు ఒక థిమాటిక్ పర్ఫార్మెన్స్ చేయడం అనేది ఫస్ట్ కొత్త అది కూడా. సో ఆవిడ చేసిన కృష్ణాయ తుభ్యన్న మహాకి మేమందరం వెళ్ళలేకపోయాము. అయితే మా ఇంటి పక్కన ఒక లాయర్ గారు ఉండేవారు అనమాట, ఆయనకి టికెట్స్ వచ్చాయి. అరే నువ్వు చిన్నదానివే కదా వచ్చేసే పర్వాలేదు, నీకు లేకపోయినా సీటు అని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళి చూపించడం. అంటే ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళని చూడడం, అంటే ఏ స్థాయికి మనం చేరాలి అనే ఒక ఒక ఊహ అనేది నాకు ముందరి నుంచి ఇంప్రింట్ అయిపోయి ఉందన్నమాట. అయితే 80లో మన పద్మసుబ్రహ్మణ్యం గారి పిహెచ్డి, వెన్ షీ వాజ్ అవార్డెడ్ పిహెచ్డి, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో వచ్చిందనమాట. అది వచ్చి వాళ్ళ ఫోటో వేసి కింద డాక్టర్ పద్మసుబ్రహ్మణ్యం రిసీవింగ్ హర్ డాక్టరేట్ ఇన్ కూచిపూడి అని చెప్పేసాను. అది ఇవాళకి కూడా ఫస్ట్ పేజ్ ఆఫ్ దట్ స్క్రాప్ బుక్ లో ఉంటుంది అనమాట, మా నాన్నగారు పెట్టిన దాంట్లో. అంటే ఏంటంటే నువ్వు అకాడమిక్ గా వెళ్ళాలి.
1: అంటే మామూలుగా పిల్లలు చదువుకునేటప్పుడు ఒక పంథాలో పిల్లల్ని నడిపించడం తల్లిదండ్రులు, ఒక డాక్టర్లనో ఇంజనీర్లనో లేకపోతే హిస్టరీ చదవడం అనో లిటరేచర్ చదవడం అనో, అలాంటి రోజుల్లో పర్ఫార్మింగ్ ఆర్ట్స్ లో ఒక అకాడమిక్ కెరియర్ ఉండొచ్చు అనేది పెద్దగా ఆలోచన లేని విషయం. ఇందాక మీరు చెప్పినట్టు ఈవెన్ మాస్టర్స్ కోర్స్ కూడా అప్పుడప్పుడే స్టార్ట్ చేశారు. గవర్నమెంట్ డిప్లొమాస్ అవి ఉండేవి గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ లో, అక్కడ వాళ్ళు వెళ్లి నేర్చుకునేవారు. కానీ అంటే ఇంట్లో అది మీకు కలిగించడంలో ఆ స్ఫూర్తి, అంటే ఇది ఈ స్ట్రీమ్ లో ముందుకు వెళ్ళాలి అని మీకు ఒక ప్రేరణ కలిగించడంలో మీ నాన్నగారి పాత్ర చాలా ఉన్నట్లు అనిపిస్తోంది. అదే పంథాలో వెళ్ళాలన్నప్పుడు పర్ఫార్మెన్స్ కి దానికి మధ్య ఎట్లా మీరు తూకం వేసుకుని పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ అవ్వాలా లేకపోతే అకాడమిక్ వెళ్ళాలని ఎలా మీరు నిర్ణయం తీసుకున్నారు? అది
0: అంటే ఇప్పుడు నేను మాస్టర్స్ చేసి పిహెచ్డికి వచ్చేటప్పటికి నెలకి ఒక 3-4 కనీసం ఫుల్ లెంగ్త్ పర్ఫార్మెన్సెస్ చేయడము పాపులర్ గా బాగానే ఉన్నాను. పర్ఫార్మెన్స్ లో ఒక విధంగా ఏంటంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అనేది ఉంటుంది. పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత అందరూ మెచ్చుకోవడం అదంతా కూడా అది ఒక ఒక పద్ధతి. అండ్ పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ కి ఎప్పుడైనా కానీ స్టేజ్ మీద వెళ్లి డాన్స్ చేసి మన్ననలు పొద్దుతే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. కాకపోతే నాకు ఈ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఈ మాస్టర్స్ ప్రోగ్రామ్ లో ముఖ్యంగా మాస్టర్స్ కి వెళ్లేంత వరకు కూడా మనమే చాలా గొప్ప వాళ్ళం, చాలా బాగా చేస్తాను నేను అన్న ఒక ఊహ ఉండేదనమాట. అయితే మనం ఆ థియరిటికల్ నాలెడ్జ్ ఆఫ్ డాన్స్, థియరీ బిహైండ్ ఇట్, సోషల్ ఆంథ్రపాలజీ ఇవన్నీ కూడా ఉన్నాయి.

0: విన్ని చదివిన తర్వాత మాకు అప్పుడు ఎవరెవరు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు నటరాజ రామకృష్ణ గారు వచ్చారు, సుమతి కౌశల్ గారు వచ్చారు, అలాగే ఆరుద్ర గారు మాకు థియరీ ఆఫ్ డాన్స్ చెప్పారు, విఐకే రంగారావు గారు వచ్చేవారు. అలా కాకుండా అసలు ఈ స్కూల్ స్టార్ట్ చేసిన వైస్ ఛాన్సలర్ అప్పుడు భద్రరాజ కృష్ణమూర్తి గారు ఉన్నారు, వారు వచ్చి మాకు సౌందర్య శాస్త్రం మీద ఎస్థెటిక్స్ మీద ఇచ్చేవారు అనమాట క్లాసెస్. సో వీళ్ళంత పెద్ద వాళ్ళందరినీ వీళ్ళందరినీ చూసిన తర్వాత అరే మనకి తెలియదే ఇంత ఉందా అని చెప్పేసి వేరియస్ ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ తర్వాత వరల్డ్ డాన్సెస్ గురించి వీటందరి గురించి కూడా మేము చదువుకోవడం వల్ల ఏమైందంటే అసలు బై ద ఎండ్ ఆఫ్ మై మాస్టర్స్ మనం ఎక్కడ ఉన్నాము ఈ పెద్ద వరల్డ్ ఆఫ్ డాన్స్ లో అనే ఒక ప్రశ్న మొదలైపోయిందనమాట. ఆ ప్రశ్న వల్ల ఏంటంటే యు ఆర్ అన్డూయింగ్ ఎవ్రీథింగ్ దట్ యు హ్యావ్ యాక్చువల్లీ ఒక కాన్ఫిడెన్స్ లేదు ఏం లేదు దట్ వీఆర్ నో వేర్ ఇన్ దిస్ వరల్డ్ దట్ వీ దెర్ ఇస్ లా చాలా పెద్ద ప్రపంచం ఇది నాట్య ప్రపంచం అనేది చాలా పెద్దది మనకి తెలియనిది చాలా ఉంది మనకు ఒక ఆవగింజంతా కూడా బహుశా తెలుసో తెలీదో అన్న ఒక ఫీలింగ్ వచ్చేసింది. ముఖ్యంగా ఈ వర్క్ షాప్స్ మాస్టర్ గారు వచ్చి అప్పుడు వారి దగ్గర నేర్చుకున్నప్పటికీ మేము వారు చేసే వర్క్ షాప్స్ దాంట్లో నాట్యశాస్త్రానికి సంబంధించిన చారులు ఇవన్నీ కూడా తీసుకుని వాటిని ప్రాక్టికల్ గా ఎలా చేయాలి, సమన్వయం అంటే థియరీ ప్రాక్టికల్ మధ్య సమన్వయం ఎలా తీసుకురావాలి, దాన్ని ఎలా ప్రయోగించాలి, ఇలాంటి వాటన్నిటి గురించి మాట్లాడుతుంటే అప్పుడు తెలిసింది మనకేమీ తెలియదు అసలు. మనం ఏదో డాన్స్ చేస్తున్నాం, గురువులు చెప్పారు, నేర్చుకున్నారు, వెళ్తున్నాం, బొమ్మల్లో డాన్స్ చేస్తున్నాం, కొంతవరకు మన ఊహని ఉపయోగించి అభినయం అవన్నీ చేస్తున్నాం, బాగుంది, కానీ తెలుసుకోవలసింది చాలా ఉంది అన్న ఒక గాల్లోంచి భూమి మీదకి దిగాం అప్పటికి అనమాట మాస్టర్స్ అయ్యేటప్పటికి. దెన్ అప్పుడు ప్రస్థానం స్టార్ట్ అయింది అసలు, అంటే ఇది ఇంకా చాలా చేయవలసింది ఉంది అని చెప్పేసి ముందుకు వెళ్తున్నప్పుడు ఒకటేంటంటే మనం యూనివర్సిటీలో ఇలాంటి ఒక సెంట్రల్ యూనివర్సిటీలో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా డిపార్ట్మెంట్స్ వేర్ ఆల్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్. అయితే మాకు వచ్చేటప్పటికి నాకు నేను చేస్తున్న వర్క్ ట్రెడిషన్ అండ్ ఇన్నోవేషన్స్ అండ్ కూచిపూడి డాన్స్ అని తీసుకున్నాను అనమాట. దాంట్లో హిస్టారికల్గా ఎలా వెళ్ళాలి ఏం చేయాలని అప్పుడు మాకు ఒక డీన్ ఉండే ఇన్ఛార్జ్ ఉండేవారు అనమాట, ప్రొఫెసర్ వి రామకృష్ణ గారు అని చెప్పేసి, ఈజ్ అ వెరీ వెల్ నోన్ హిస్టోరియన్ అండ్ ఆల్ దట్. వారు వెంపటచిన సత్యం గారిని చాలా కావలి టైం నుంచి అంటే 50ల నుంచి కూడా బాగా తెలుసు. వారు మన భుజంగరాశరమ గారు ఎవరైతే వెంపటచిన సత్యం గారి నృత్య నాటకాలన్నిటి కూడా రాశారో వారి శిష్యులు అనమాట, వారితో కలిసి పనిచేసిన వారు, వాళ్ళకి చాలా దగ్గర వారు. సో దీనివల్ల వెంపటచిన సత్యం గారు తెలియడం వల్ల నేను ఎప్పుడైతే నాది ప్రజెంట్ చేశానో దిస్ ఇస్ మై టాపిక్ అట్లానే వారు దెన్ హీ స్టార్టెడ్ సెయింగ్ దట్ హౌ అకాడమికలీ యూ హ్యావ్ టు గో ఇన్ టు దిస్, హౌ డూ యూ డూ ఇట్ అని. ఇటువైపు మనకి శాస్త్రం తెలుసు, నాట్యం తెలుసు, ఈ సమన్వయాలు తెలుసు, కానీ హౌ డు యూ బ్రింగ్ అవుట్ ఇన్ అన్ అకాడమిక్ మెథడలాజికల్ ఫ్యాషన్ అనేది కొంతమంది అలాంటి వాళ్ళు మమ్మల్ని గైడ్ చేయడం వల్ల ఏంటంటే ఒక స్ట్రాంగ్ బేస్ అనేది ఏర్పడింది. ఐ థింక్ ఇప్పుడు మనం మామూలుగా వెనక్కి తిరిగి చూసుకుంటే దట్ వర్క్ యాక్చువల్లీ హ్యాస్ బికమ్ ద బేసిస్ ఫర్ సెవెరల్ పిహెచ్డీస్ విచ్ కేమ్ లేటర్ ఆన్. సో ఐ థింక్ దట్ వే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ హ్యాస్ అండన్ మీ యాజ్ అ పర్ఫార్మర్ అట్ వన్ పాయింట్. బట్ ఇప్పుడు ఏంటంటే దానిలో ముందుకు వెళ్ళడానికి కూడా అదే
1: నాట్యం విద్యార్థినిగా ఉన్నప్పుడు మీరు చూసి నేర్చుకున్న ఉన్నాయి, మీరు అధ్యాపకురాలిగా ఉన్నప్పుడు మీరు వేరే వాళ్ళకి అంటే డాన్స్ టీచింగ్ చేస్తున్నప్పుడు అక్కడ మీరు నేర్చుకున్న పాఠాలండి, అంటే మీరు విద్యార్థులకు నేర్పిస్తున్నప్పుడు ప్రధానంగా మీకు బాగా స్ట్రైకింగ్ గా అనిపించిన కొన్ని విషయాలు ఉంటాయి కదా.
0: ఒకటి ఏంటంటే అండి, టీచింగ్ వెళ్ళినప్పుడు మనకి ఫస్ట్ నేను నేర్చుకున్నది ఏంటంటే ఒకటి చాలా ప్రిపేర్డ్ గా వెళ్ళాలి. థియరిటికల్ అంటే అఫ్ కోర్స్ యూ కెన్ మేక్ కార్డ్స్ నోట్స్ అండ్ గో, బట్ వెన్ యూ గో టు అ ప్రాక్టికల్ టీచింగ్ ఎలాగా మనం చెయ్యాలి అంటే ఇన్స్టిట్యూషన్స్ చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ప్రాక్టికల్స్ చేయాలంటే, మనకన్నా చాలా బాగా చెప్పగలిగిన గురువులు చాలా మంది ఉన్నారు, మహామహులైన కళాకారులని తీర్చిదిద్దిన గురువులు ఉన్నారు, కానీ ఇది ఒక కోర్సు స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఎలా మనం టీచ్ చేయాలి దానికి దోహదం చేసింది ఏంటంటే నా పిహెచ్డి వర్క్. నేను చేసిన వర్క్ ఏంటంటే ఇప్పుడు కూచిపూడిని తీసుకుంటే ఇప్పుడు అంత లేదు కానీ అప్పట్లో వెంపటచిన సత్యం గారు ఒక బాణీని క్రియేట్ చేసేసారు, ఓల్డ్ ట్రెడిషనల్ స్కూల్ వేరు, న్యూ ఈయన చాలా క్రియేట్ చేసేసారు, చాలా కొత్తగా తీసుకొచ్చేసారు అన్ని. కొంతవరకు హీ హాజ్ గాన్ అవే ఫ్రమ్ ద ట్రెడిషన్ అన్న కొన్ని కొన్ని ఆలోచనలు ఉండేవన్నమాట. కొంతమంది కమెంట్స్ ఉండేవి, కొన్ని మోహన్ కోకర్ లాంటి వారు అది పబ్లిక్ గా రాసిన

కూడా ఉంది, ఇలాంటి ఒక క్రిటిసిజం అనేది ఉండేదన్నమాట. సో ఐ వాజ్ లుకింగ్ అట్ ఎలాగ వెంపటేశ్వర సత్యం గారు చేశారు, నూతన పోకడలు తీసుకొచ్చారు, అసలు ఆయన ఏ బేసిస్ లేకుండా తీసుకొచ్చారా, ఎలా తీసుకొచ్చారన్న దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ఎంటైర్ చాప్టర్ ఐ వాజ్ కంపేరింగ్ ద బేసిక్స్ ఆఫ్ కూచిపూడి, బేసిక్స్

0: నా అనుభవం ఏంటంటే చింతా రాధాకృష్ణమూర్తి గారి దగ్గర నేర్చుకున్న అనుభవం ఉంది. ఆయన ట్రెడిషనల్, ఆయన చింతా వెంకటరామయ్య గారు, చింతా కృష్ణమూర్తి గారు వారి దగ్గర వర్క్ చేసిన ఆయన అనమాట. సో అవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఐ హ్యావ్ ప్రాక్టికల్ అనుభవం అనేది కూడా ఉంది. కానీ ఇవాళ ఆ థీసిస్ టైంలో ఏమో ఐ వాజ్ లుకింగ్ అట్ ఇట్ యాజ్ మోర్ యాజ్ అ రీసెర్చర్, ఎలా చెయ్యాలి. సో ఇవి చూస్తే ఏంటంటే ఆయన బేసిస్ అంతా కూడా కూచిపూడిలో తీసుకుని దాని బిట్ ఆఫ్ అంటే బాడీ మూవ్మెంట్ లో, కైనెటిక్స్ ఆఫ్ బాడీ అని అంటాం మామూలుగా, దాంట్లో మూవ్మెంట్ లో కొన్ని మార్పులు చేసి మామూలుగా ఎగిరి గంతి మొత్తం ఎనర్జీ అంతా బయటికి రాకుండా ఇంటర్నలైజ్ చేయడం అనేది, ఎనర్జీ చేయడం వల్ల ఒకలాంటి సొగసు తీసుకొచ్చారు వారు. ఎవ్రీ మూమెంట్ కి మనకి ఒక ఈస్థెటిక్ గా అనిపిస్తుంది అనమాట, ఒక ఫినిషింగ్, ఒక పద్ధతి అంటే చాలా కంటైన్డ్ గా ఉంటుంది ఆ
1: మూవ్మెంట్,
0: అండర్స్టేట్మెంట్ గా. సో అలాంటి ఒక బేసిస్ నేను చేయడం వల్ల కంపారిటివ్ మొత్తం బేసిక్స్ అన్ని తీసి కంపారిజన్ చేశాను. తర్వాత ఐటమ్స్, తర్వాత ఈయన చేసిన ప్రయోగాలు ఏంటి, పాతవి ఎలా ఉండేవి, ఇలాంటివి ఒక ఫర్దర్ గా డాన్స్ డ్రామాస్ అండ్ యక్షగానాలు కంపారిటివ్ గా చేయడం, డాన్స్ డ్రామాస్ లో ఈయన తెచ్చిన ఇన్నోవేషన్స్ అవన్నీ కూడా తీసు మాట్లాడము. దీనికంతటికి బేసిస్ కేవలం ఎందుకు జరిగాయి ఇవి అనేది కూడా, దెర్ ఈస్ అ సోషియో కల్చరల్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు కళ అనేది తీసుకుంటే కళ మన సమాజానికి చాలా దగ్గరగా పెనవేసుకుపోయింది. మామూలుగా మన మార్పులు చేర్పులు అనేవి కూడా సమాజంలో మార్పులు చేర్పులు వచ్చినప్పుడు కళ కూడా మారుతూ ఉంటుంది. అదే అంటారనమాట జీవ కళ అని అంటాం. అంటే జీవ మారుతూ, మార్పు అనేది ఈజ్ ఇంగ్రీడియంట్, ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎనీ ఆర్ట్ ఫామ్. అది మారుతూనే ఉంటుంది, దట్ ఈజ్ అది కాన్స్టెంట్ యాక్చువల్లీ ఇన్ ఎనీ ఆర్ట్ ఫామ్ అనమాట. సో ఈ మార్పులు చేర్పులు అనేవి అప్పటి సోషియో కల్చరల్ పొలిటికల్ కాంటెక్స్ట్ లలో ఎలా జరిగింది అనేది నేను రిలేట్ చేసుకుంటూ వచ్చానమాట. సో మై ఫోకస్ వాజ్ ఫ్రమ్ లేట్ 1800s టు 1980 అనమాట, నేను మేజర్ గా తీసుకుంది 1980-1990 వరకు వచ్చానంతే. సో 1 century ఆఫ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ బిఫోర్ దాట్ వెన్ యూ టాక్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ కూచిపూడి, డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఏమున్నాయి. మనం మాచిపల్లి కైఫియత్ ఒక్కటే మాట్లాడతాం, కానీ నేను రెవెన్యూ రికార్డ్స్ వీటన్నిటికి కూడా వెళ్ళి, అది విలేజ్ లోంచి వచ్చింది కదా, ఐ వాజ్ లుకింగ్ అట్ ద కన్స్ట్రక్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ విలేజ్, ద ఎథనోగ్రఫీ ఆఫ్ దట్ పర్టికులర్ విలేజ్. అసలు ఎవరు వచ్చి ఫస్ట్ ఉన్నారు అక్కడ, ఎవరు ఇచ్చారు వీళ్ళకి పట్టాలు, ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా రెవెన్యూ రికార్డ్స్ లోంచి కూడా నేను డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అవన్నీ చేసి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చానమాట. సో దట్ వే ఇప్పుడు ఈ కంపారిజన్ చేయడం వల్ల నేను ప్రాక్టికల్ క్లాసెస్ లో నౌ ఐఎమ్ ఏబుల్ టు టెల్ దెమ్ వాట్ ఈస్ యాక్చువల్లీ దట్ అంటే ఆ బేసిక్ ఆఫ్ కూచిపూడి ఏంటి. ఓకే, అది ఇప్పుడు ట్రెడిషనల్ గా అయినా కానీ ఇప్పుడు మనం సోలోస్ అవి స్టార్ట్ అయిన తర్వాత స్ట్రక్చర్ ట్రైనింగ్ వచ్చినా కానీ దేర్ ఆర్ సర్టన్ బేసిస్ విచ్ మేక్ దట్ ఫామ్, దట్ కూచిపూడి ఫామ్. కూచిపూడిని ఎలా ఐడెంటిఫై చేస్తాం, వాట్ గోస్ ఇన్ టు దట్ మూవ్మెంట్ టు మేక్ ఇట్ కూచిపూడి, లుక్ లైక్ కూచిపూడి. ఎనీ మూవ్మెంట్ కెన్ లుక్ ఇన్ డిఫరెంట్ వే ఆల్ టుగెదర్ ఇన్ ద వే దట్ ఈస్ డన్. సో ఐ వాజ్ ఏబుల్ టు అరైవ్ అట్ దట్ అండ్ ఇవన్నీ కూడా ఎంప్లాయ్ చేసుకుంటూ వెళ్ళాను. నేను టీచ్ చేస్తున్నప్పుడు ఐ డూ దట్ అండ్ ఐ ఆల్సో గివ్ దెమ్ వాళ్ళకి వచ్చేటప్పటికి ఎలా ఏ మాస్టర్స్ ఇప్పుడు గొప్పగా అంటే మనకి ప్రసిద్ధిగా అంచిన కొంతమంది పేర్లే తెలుసు, బట్ దేర్ ఆర్ సెవరల్ మాస్టర్స్ హూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్. వీ డోంట్ నో వేదాంత పార్వతీశం గారు లాంటి వారు ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ టువర్డ్స్ ద బేసిక్స్ తెచ్చారని తెలీదు, మనకి పివిజి కృష్ణశర్మ గారి గురించి తెలియదు, ఇలాంటి వీళ్ళందరి గురించి మాట్లాడుతూ, బికాస్ నేను ఈ పిహెచ్డి చేయడం వల్ల వచ్చిన పెద్ద అడ్వాంటేజ్ అది, వీళ్ళందరితో కూడా నేను ఐ కుడ్ ఇంటరాక్ట్ విత్ దెమ్ ఫర్ ఎ వెరీ లాంగ్ పీరియడ్. ఏదో వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ చేశాను రేపు వచ్చేసాను కాకుండా, కూచిపూడి విలేజ్ కి వెళ్ళి ఉండేదాన్ని, తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన ప్రోగ్రామ్స్ చేసినా వెళ్ళి మాట్లాడి వాళ్ళతో చేసి, తర్వాత ప్రహ్లాద్ శర్మ గారి దగ్గర నేను ఉషాపరిణయం నేర్చుకున్నాను యాజ్ అ పార్ట్ ఆఫ్ మాస్టర్స్ ప్రోగ్రామ్, అండ్ ఆల్సో మాకు పివిజి కృష్ణ శర్మ గారు ఒక వర్క్ షాప్ చేసి మాకు 40 రోజుల్లో శిశిరేఖ పరిణయం కూడా నేర్పించారు. ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఏంటంటే అనుభవంగా నేను నేర్చుకున్నవి ఇవన్నీ కూడా. సో దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ హ్యాస్ గివెన్ మీ సమ్ అడ్వాంటేజ్ ఆఫ్ ప్రాబబ్లీ టీచింగ్ బెటర్ ఇన్ మై క్లాసెస్.

0: సమాజంలో మార్పులు అవి కూడా కళలో ప్రతిఫలిస్తాయి. ఈ మధ్య కాలంలో మీకు ప్రత్యేకంగా అంటే ఇప్పుడు సమకాలీనంగా లేకపోతే గత 30-40 ఏళ్లుగా కొన్ని చాలా పెద్ద మార్పులు వచ్చాయి సమాజంలో, ముఖ్యంగా డిజిటల్ టెక్నాలజీ అది వచ్చిన తర్వాత ఒక రకంగా సమాజాలు ఓపెన్ అప్ అయినట్టుగా మనం ఎన్నో పొరలు పొరలుగా మనం సమాజాన్ని ఇప్పుడు దర్శించగలుగుతున్నాం. ఇంతకు ముందు మనకుండే విజన్ చేయదు. మీకు ఈ వ్యక్తీకరణ, ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఏదైనా భిన్నంగా అనిపిస్తుందా గతంతో పోలిస్తే?
1: అంటే మీరు డిజిటల్ అని అంటున్నారు కాబట్టి అఫ్ కోర్స్ దాని వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అప్పుడైతే థియేటర్ వరకు వెళ్ళి ఒక ఆడిటోరియంలోనో లేదా ఎక్కడైనా ప్రదర్శన జరుగుతుంటే ఇట్స్ అన్ ఎఫర్ట్ గోయింగ్ అండ్ సీయింగ్. ఇప్పుడు ఏంటంటే మనకు రికార్డింగ్స్ కొన్ని అవైలబుల్ ఉంటాయి. చాలా మందిని ఎప్పుడైతే మనం చూడలేని వాళ్ళు లేదా ఇప్పుడు లేని వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళని కూడా చూసే ఒక అవకాశం బికాస్ ఆఫ్ దిస్ డిజిటల్ మీడియా ఇవాళ చూడగలుగుతున్నాం. దానివల్ల ఏంటంటే నాలెడ్జ్ ఒకటి పెరిగింది. రెండు, ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా కోవిడ్ టైంలో ఒక మార్పు అనేది మనం చూడొచ్చు. కోవిడ్ టైంలో టీచింగ్ చేసే టీచర్స్ కూడా ఒక పెద్ద ఛాలెంజ్. ఆ టైంలో మా కోర్సెస్ కంటిన్యూ అవ్వాలి, ఐఎమ్ జస్ట్ గివింగ్ మై ఎగ్జాంపుల్, బికాస్ దానికి ఏ విధంగా టీచింగ్ ఆన్ డిజిటల్ మీడియా ఎలా చేయాలని మేము నేర్చుకున్నాం. ఒక స్టెప్లో చేసేదాన్ని ఒక 7-8 స్టెప్స్లో చేయాల్సి వచ్చేది. లైక్ బేసిక్లీ ట్రైంగ్ టు గో టు ద బేసిక్ పార్ట్ ఆఫ్ ఇట్, ఇట్లా రీడింగ్ రెఫరెన్స్ మెటీరియల్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా అదొక ఒక మెథడాలజీ మేము డెవలప్ చేసుకుని చేసాం ప్రాక్టికల్గా. అయితే కూచిపూడికి సంబంధించినంత వరకు మనము ఆ టైంలో పర్ఫార్మెన్సెస్ అవన్నీ కూడా చూస్తే, ఒకప్పుడు కూచిపూడిని చేయాలి లేకపోతే క్లాసికల్ డాన్స్ ఫామ్ చేయాలి అంటే ఒక స్టేజ్ ఉండాలి, ఇలాంటి ఒక అంబియన్స్ ఉండాలి, దట్స్ వేర్ యూ కెన్ డూ ఇట్. మామూలుగా స్టేజ్ ఇవన్నీ కూడా అనుకునేవాళ్ళం. కానీ అప్పుడు ఏంటి, మనం బయట వెళ్లే పరిస్థితులు లేకపోతే దట్ పర్టిక్యులర్ ఎంటైర్ అంబియన్స్ విచ్ ఇస్ క్రియేటెడ్, మామూలుగా అయితే మనం పర్ఫార్మెన్స్కి వెళ్తూ ఉంటే నాట్యశాస్త్రంలో నా భరతుడు కూడా చెప్తాడు, సహృదయుడైన ప్రేక్షకుడు కావాలని అంట. అంటే ఆ సహృదయుడు అనేవాళ్ళు ఎవరు? దట్ వన్ హూ నోస్ సంథింగ్ అండ్ ప్రిపేర్డ్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ అని అంటారు. ఈ ఆడియన్స్ ప్రిపరేషన్ ఎక్కడ మొదలవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ జరుగుతోంది అని అనుకుందాం. రైట్ ఫ్రమ్ ద ఇన్విటేషన్ మనం చూస్తాం, ఒక పోస్టర్ చూస్తాం, ఓహో ఇవాళ ఇలాంటి పర్ఫార్మెన్స్ ఉంది, సో ఐ వాంట్ టు గో అండ్ సీ ఇట్ అని మనం అక్కడికి వెళ్తూ ఆ ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికి వెళ్లేంత వరకు కూడా దెర్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ మెంటల్ ప్రిపరేషన్ దట్ హ్యాపెన్స్. వి కమ్ విత్ అ మెంటల్ ప్రిపరేషన్, అంటే నేను ఇవాళ ఇది చూడబోతున్నాను, దీన్ని నేను ఎంజాయ్ చేయబోతున్నా, దీనిలో ఇంకా ఏముందో నేను కొత్తవి తెలుసుకోబోతున్నాను, అలాంటి ఒక మైండ్ సెట్ తోటి నేను వస్తాను, వచ్చి కూర్చుంటాను. అంటే ఇట్ ఈస్ అన్ ఎఫర్ట్ అండ్ ఎ ప్రిపరేషన్ దట్ ఐఎమ్ కమింగ్ విత్ ఇన్ టు అన్ ఆడిటోరియం. తర్వాత ఆ పర్ఫార్మెన్స్ చూస్తే మనకి ఏమవుతుందంటే ఒక అంబియన్స్, దట్ అంబియన్స్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్. ఇప్పుడు ముఖ్యంగా సోలోస్ కాకపోయినా కానివ్వండి, డాన్స్ డ్రామాస్ చూస్తే

0: డెకార్ బికమ్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. మనకి
1: అవును
0: అదంతా కూడా బ్రేక్ అయిపోయింది. మనం ఇప్పుడు చూసేటప్పటికి ఆ కోవిడ్ టైంలో ఎలాగైనా సరే యూ హ్యావ్ టు ఎంగేజ్ విత్ ద డిజిటల్ మీడియా అండ్ పర్ఫామ్. ముఖ్యంగా యంగ్స్టర్స్ హ్యావ్ స్టార్టెడ్ ఒక అవకాశంగా తీసుకొని కొత్త కొత్తగా ఏంటంటే చిన్న చిన్న ఫెస్టివల్స్ లాంటివి చేశారు ఆన్ డిజిటల్ మీడియా. యూట్యూబ్ లో ముఖ్యంగా తీసుకునో, లేకపోతే వేరే జూమ్ లాంటి ప్లాట్ఫామ్స్ తీసుకునో. ఈవెన్ ఐ హ్యావ్ డన్ సమ్ పార్వతీశం గారి సెంటనరీ సెలబ్రేషన్ వస్తే నేను అప్పుడు జూమ్ మీదనే చేశాను అనమాట. చాలా మందిని ఇంటర్వ్యూస్ కు తీసుకొచ్చి తర్వాత ఆయన ఇవన్నీ చేసి వీ హ్యావ్ సెలబ్రేటెడ్ హిమ్ ఇన్ దాట్. ఆ టైంలో కొంతమంది ఏంటంటే దిస్ ఎంటైర్ అంబియన్స్ హ్యాస్ చేంజ్డ్, లైక్ దెర్ ఈస్ నో ఫిక్సేషన్ ఆఫ్ ఈ క్లాస్ లోనే చెయ్యాలి డాన్స్ అనేది, ఎక్కడైనా చెయ్యొచ్చు ఇప్పుడు అనే ఒక బ్రేక్ వచ్చేసింది. ఎందుకంటే అంతకు ముందర థియేటర్ అలా ఉండేది, లైక్ ఎనీవేర్ యూ కెన్ డూ స్పెసిఫిక్ పర్ఫార్మెన్సెస్ అని అంటారు అనమాట. ఆ దాంట్లో ఏంటంటే దట్ ఎంటైర్ స్పేస్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ అనమాట. దాంట్లో నువ్వు దేన్నైనా యూజ్ చేయొచ్చు, అట్లా చేయొచ్చు. క్లాసికల్ డాన్స్ కి ఆ బ్రేక్ అవే రాలేదు, కానీ ఆ టైంలో వచ్చింది. ఆ టైంలో రావడం ఒకటి, తర్వాత యాక్సెప్టెన్స్ ఆఫ్ ఆడియోస్, రికార్డెడ్ ఆడియోస్ యాజ్ ద నార్మ్. ఎందుకంటే లైవ్ పర్ఫార్మెన్స్, లైవ్ మ్యూజిక్ అనేది అది ఒక అనుభవం యాక్చువల్లీ ఫర్ ది ఆడియన్స్ ఆర్ ఈవెన్ ఫర్ ద పర్ఫార్మర్. ఒకలాంటి అంటే మ్యూజిషియన్ పాడుతుంటే ఒక వీళ్ళు చేయడం కానివ్వండి, వాళ్ళిద్దరూ కలిసి పర్ఫార్మెన్స్ అది జరుగుతూ ఉంటే వీళ్ళొక పాట ఆడియన్స్ వాచ్ చేయడం కానివ్వండి, ఇట్స్ అన్ ఒక అనుభవం, ఒక లైవ్ అనుభవం. అది దాన్ని మించి ఇవాళ ఏది బ్రేక్ చేయలేదు, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు 3D ఆర్ 4D వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఇక్కడ ఏమైందంటే మనం యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టేసాం. ఒకటి, ఓ రికార్డెడ్ మ్యూజిక్ మీద చెయ్యొచ్చు, ఎక్కడైనా డాన్స్ చెయ్యొచ్చు, ఇలాంటివన్నీ వచ్చాయి. తర్వాత కాస్ట్యూమింగ్ చేంజ్ చాలా కనిపిస్తుంది మీకు. యూ కెన్ సీ దట్ లాస్ట్ 6-7 ఇయర్స్ యూ కెన్ సీ దట్ చాలా మినిమైజ్డ్ కైండ్ ఆఫ్ డ్రేపింగ్ వచ్చేసింది. చీర కట్టేసేసేయడం, మినిమం గా ఒక ఇది చేసుకోవడం. అంటే ఇది ఏంటంటే యక్షగాన టైంలో ఉండేది ఇది, ఒక 100 ఏళ్ల ముందర ఇదంతా ఉండేది. చాలా సింప్లిస్టిక్ కైండ్ ఆఫ్ ఇదనమాట. కొన్ని హైలైట్స్ యూజ్ చేసుకోవడం, చిన్న కొంచెం జ్యువెలరీ యూజ్ చేయడం, దాన్ని పర్ఫామ్ చేయడం, ఇది మనకి కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది ఆల్మోస్ట్ లైక్ సైకిల్ ఇట్ హాస్ హ్యాపెన్డ్.
1: కాస్ట్యూమ్, కలర్స్
0: థీమాటిక్ కూడా చాలా చేంజెస్ కనిపిస్తాయి మనకి.
1: ఇప్పుడు అంటే మీరు ఇది అంటే ఫిజికల్ అంబియన్స్ దీంతో పాటు ఈ మెథడాలజీతో పాటు కంటెంట్ ఆఫ్ డాన్స్ అంటే ఏ కథనం మనం చెప్తున్నాం అనే దానిలో కూడా బాగా మార్పు వచ్చు. అంటే ఏ కథనమైనా కూడా మనం నృత్యంలో ఒక వ్యక్తీకరణ ఇవ్వచ్చు అనేది ఇది కొత్తగా కనిపిస్తున్న ధోరణి అని అనిపిస్తుంది.
0: తర్వాత ఏమైందంటే చాలా అంటే ఎక్స్పోజర్ వల్ల యూ హ్యావ్ వెరీ ఇంటెలిజెంట్ క్రాప్ ఆఫ్ యంగ్స్టర్స్ ఉన్నారు మనకి. చాలా థింక్ చేస్తున్నారు, ఎందుకంటే క్వశ్చనింగ్ ఇస్ ద ఏజ్ ఆఫ్ క్వశ్చనింగ్. ఇలాగే ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయకూడదు, సరే ఇది ఇలాగే చేయాల్సిన అవసరం ఉందా, దీన్ని ఇంకో కొత్త రకంగా చేయొచ్చా. ఇన్ఫ్యాక్ట్ నాకు టీచింగ్ ఈజ్ అ బూన్, నేను అనుకుంటే ఒక అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే ప్రతిసారి ఒక న్యూ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవుతుంటాను, కొత్త కొత్త ఐడియాస్, చాలా ఇంటెలిజెంట్, క్విక్ గా పట్టే బ్యాచెస్ కొన్ని. అంటే మనకి ఆఫ్ లేట్ ఐ కుడ్ సీ దట్ ఆ చేంజ్ అనేది బాగా కనిపిస్తుంటుంది. తర్వాత నా దగ్గర PhD చేసిన వాళ్లే చూసుకుంటే ఎంత ఇంటెలిజెంట్ గా ఉంటారంటే, కొన్ని నా ఎస్టాబ్లిష్డ్ ఇప్పుడు కూచిపూడి గురించే చేసుకుంటే, కూచిపూడిలో 30వ 40వ దశకాలలో చాలా మంది టాలెంటెడ్ యంగ్ గురుస్ ఆర్ పర్ఫార్మర్స్ ఆఫ్ కూచిపూడి హెరిడిటరీ ఫ్యామిలీస్ నుంచి సినిమాకి వెళ్ళిపోయారు. సినిమాకి వెళ్ళిపోతే అప్పుడు చాలా మందిని ఇంటర్వ్యూస్ చేస్తే ఆ ఏముంది అక్కడ బెటర్ లైవ్లీహుడ్ వస్తుందని చెప్పేసి వెళ్లారు, అందుకని వెళ్ళారు. సరే అదే అనుకున్నాను. ఐ నెవర్ క్వశ్చన్ దట్. వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ వెన్ షీ వాజ్ డూయింగ్ హర్ PhD షీ సెడ్ లైవ్లీహుడ్ అని నేను అనుకోను మ్యాన్, ఇట్ షుడ్ బి సంథింగ్ డిఫరెంట్. ఎందుకు వాళ్ళు ఈ న్యూ మీడియాకి వెళ్లారని, షీ స్టార్టెడ్ ఎస్టాబ్లిషింగ్ రైట్ ఫ్రమ్ ది యక్షగానాస్ రావడం, కళాపాలు చేసిన తర్వాత యక్షగానాలు. వాళ్ళు లైవ్లీహుడ్ కోసం చేశారా, లేకపోతే ఈజ్ దట్ ఒక ఇన్గ్రెయిన్డ్ గా ఉందా కూచిపూడి హెరిడిటరీ ఫ్యామిలీస్ లో, కొత్త మాధ్యమం ఏదన్నా కనిపిస్తే దాన్ని అడాప్ట్ చేసుకుంటూ దాంట్లోకి వెళ్ళడం అనేది, దాన్ని కూచిపూడిలోకి అడాప్ట్ చేయడం అనేది అన్న ఒక క్వశ్చన్ వచ్చేటప్పుడు దెన్ ఐ ఆల్సో స్టార్టెడ్ థింకింగ్ అనమాట. అంటే ఎప్పుడు చూసినా మార్పు మార్పు మార్పు. ఇప్పుడు భామ కలాపాలు చేసేవారు, తర్వాత యక్షగానాలు చేశారు, తర్వాత వచ్చేటప్పటికి మనకి డ్యూయేట్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి. వెన్ ఉదయ్ శంకర్ వాజ్ అట్ ది హెల్మ్ ఆఫ్ ఎఫర్ అండ్ దెన్ యూ సీ ద డాన్స్ డ్రామాస్, న్యూ డాన్స్

0: ఫేమస్, కమింగ్ సోలోస్ బికమింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇక కూచిపూడిలో ఇది ఒక సర్వసాధారణంగా జరిగిపోయింది. సో
1: ఇతర నాట్య పద్ధతులతో పోలిస్తే కూచిపూడి ఎవల్యూషన్
0: చాలా వైవిధ్యం కనిపిస్తుంది. ఈ వైవిధ్యం అనేది కూచిపూడిలో భాగం. అండ్ కూచిపూడి గురువులు ఎప్పుడు కూడా కొత్త మాధ్యమాలు ఏమన్నా కనిపిస్తే వాటిలో ఎక్స్పెరిమెంటేషన్ కి వెళ్ళిపోతారు. దట్స్ హౌ దే హావ్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్ ఈవెన్ ఇన్ తెలుగు సినిమా. సో అమ్మాయి వర్క్ చేస్తూ ఉన్నప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్, రీథింకింగ్. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. మేము కూడా కొత్త వర్క్స్ చేస్తున్నప్పుడు, యంగ్స్టర్స్ తో వర్క్ చేస్తున్నప్పుడు, ఇట్స్ ఆల్వేస్ అ లర్నింగ్ ప్రాసెస్ ఫర్ మీ. దేర్ క్వశ్చన్స్ ఇస్ అ లర్నింగ్ ప్రాసెస్ ఫర్ మీ. దట్స్ హౌ మై మహాకాళి హ్యాస్ కమ్ ఇన్. ఎంత క్వశ్చనింగ్ జరుగుతుంది అంటే, ఒక టైంలో వీ వర్ హ్యావింగ్ అ డిబేట్ అనమాట. ఏంటి, కూచిపూడి ఒక స్టాగ్నేషన్ వచ్చేసింది, వెంపటిన సత్యం గారు వెళ్ళిపోయారు, పెద్ద పెద్ద గురువులు అందరూ వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళందరూ కూడా చాలా డిఫరెంట్ గా ఎక్స్పెరిమెంటేషన్ చేస్తూ, ఇప్పుడు ఒడిస్సీ కానివ్వండి, భరతనాట్యం కానివ్వండి, నేషనల్ ఫెస్టివల్స్ లో కూచిపూడి ఈజ్ నో వేర్. ఐ వీ హ్యావ్ టు బి వెరీ ప్రాగ్మాటిక్ అబౌట్ వెన్ యూఆర్ లుకింగ్ ఇట్ ఆబ్జెక్టివ్లీ. ఎక్కడ కనిపించదు, ఇప్పుడు 10 భరతనాట్యాలు కనిపించి ఒక 8 ఒడిస్సీలు కనిపించిన దగ్గర ఒక 2 కూచిపూడి ఉంటుంది. అంటే ఎందుకు మనం ఆ స్థాయికి చేరలేకపోతున్నామా, మనం అంత ఆలోచించి కొత్త థీమ్స్ అలాంటివన్నీ చేయలేకపోతున్నామా, ఇలాంటి ఒక క్వశ్చన్, ఒక డిబేట్ జరుగుతూ ఉంది. చాలా ఇన్ఫార్మల్ డిబేట్ జరిగింది కాను. అయితే సంబడి సెడ్, అంత మీ వల్లే అన్నారు. నా వల్లే అంటే, ఎవరినైతే మేము ఒక స్థాయిలో చూస్తున్నామో, మీరందరూ అకాడమిక్ గా వచ్చేసారు, పర్ఫార్మెన్స్ వైజ్ ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు యువర్ పర్ఫార్మెన్స్ అండ్ షో ఇట్ టు ద పబ్లిక్ హౌ న్యూలీ కూచిపూడి కెన్ బి డన్ అనేది అని చెప్పేసి అంటే, దట్ స్ట్రక్ మీ లైక్ ఎ బోల్ట్. ఒక 2 ఆల్మోస్ట్ నాకు పట్టింది అది. అసలు ముందర ఆ షాక్ నుంచి బయటపడడానికి, అంటే మన పర్ఫార్మెన్సెస్ లోకి, అప్పటికి నేను చాలా మటుకు పర్ఫార్మెన్సెస్ లిమిట్ చేసేసుకున్నాను. ఐఎమ్ మోర్ ఇన్ టు టీచింగ్, రీసెర్చ్, రైటింగ్, వీటన్నిటికి వెళ్ళాను, ఫోకసింగ్ ఆన్ మై స్కాలర్స్. ఒక 12 PhDs వచ్చారు ఆ కింద. కానీ ఇవన్నీ కూడా మీలాంటి వాళ్ల వల్లే, హూ ఆర్ నాట్ కమింగ్ ఇన్ టు పబ్లిక్ అండ్ డూయింగ్ ఆర్ షోయింగ్ అస్ వేర్ టు గో, హౌ యూ కెన్ ఎక్స్పెరిమెంట్ విత్ కూచిపూడి ఇట్ సెల్ఫ్ వితౌట్ losing the essence of it. ఇలాంటి వల్ల వచ్చినాయి అని చెప్పేసేటప్పటికి దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్.
1: ఈ వాదన సాధారణంగా ఇతర డిసిప్లిన్స్ లో వింటుంటామండి. అంటే పరిశోధన ఫలాలు, మీకు వ్యవసాయం దగ్గర నుంచి కూడా చెప్తుంటారు, పరిశోధన ఫలాలు యాక్చువల్ గా క్షేత్రస్థాయికి రావాలి, దాని బెనిఫిట్ ఏదో బెనిఫిషరీస్ అందాలి అని మామూలుగా అంటారు. ఇది నాట్యంలో కూడా ఇలా వస్తుందన్న ఇలాంటి వాదన అనేది మొదటిసారిగా వింటున్నాం అనమాట.
0: వస్తుంది వస్తుంది అంటే మనం ఓపెన్ గా ఉంటే పిల్లలు మాట్లాడతారు, తప్పకుండా చెప్తారు ఇవన్నీ కూడా.
1: అంటే మామూలుగా యాజ్ అ పర్ఫార్మర్, అంటే ఇప్పుడు మీరు రూపకల్పన చేశారు, కొరియోగ్రఫీ చేశారు, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా మీ అనుభవాలు మరపురాని విషయాలు ఏమైనా ఉంటాయి?
0: దీంట్లో మామూలుగా పర్ఫార్మెన్స్ అంటే సోలోస్ కొత్తవి చేయడం అవన్నీ మామూలుగా జరిగాయి. అంటే మనం గురువు గారి దగ్గర నేర్చుకున్నది, తర్వాత మనం ఈ థియరిటికల్ గా నేర్చుకునేవన్నీ, వీటన్నిటినీ కూడా చాలా ఎక్కువగా సమన్వయం చేసి చేసింది ఈ మహాకాళి అనే వర్క్. దీంట్లో ఏంటంటే, మనం కాలాన్ని తీసుకుని ఆ కాలం నుంచి, మామూలుగా మనం వెస్టర్న్ థియరీలో తీసుకుంటే ఏంటంటే లీనియర్, కాలం అనేది ఒక పాయింట్ దగ్గర బిగినింగ్ అయ్యి ఒక పాయింట్ దగ్గర ఎండ్ అవుతుంది అని చెప్పేసి. కానీ మన సనాతన ధర్మంలో కానివ్వండి, మన నాలెడ్జ్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ లో చూసుకుంటే కాలం అనేది సైక్లిక్. అది మనం సృష్టి స్థితి లయలు అని మాట్లాడతాము. ఆ లయం అయిపోయిన తర్వాత ఒక చిన్న విరామం వస్తుంది, అంతే. మళ్ళా ఇదంతా స్టార్ట్ అయ్యి మళ్ళా అది ఆ సర్కిల్ అనేది కంటిన్యూ అవుతుందని మన కాన్సెప్ట్ అనమాట. సో ఐ టుక్ దిస్ పర్టిక్యులర్ సర్క్యులర్, నాట్ లీనియర్, సర్క్యులర్ కాన్సెప్ట్ ఆఫ్ కాలం తీసుకుని దేవి యాజ్ ద శక్తి. మామూలుగా మనకి శంకరాచార్యులు వారు చెప్తారనమాట, ఈవిడ డైనమిక్ ఎనర్జీ, ఆయన స్టాటిక్ అని చెప్పేసి చెప్తారనమాట.
1: శివశక్తి
0: అంటే ఈ డైనమిజం ఉంటేనే మొత్తం అంతా ఒక మూవ్మెంట్ అనేది ఉంటుంది మనకి కాలానికి. దట్ డైనమిక్ శక్తి ఈజ్ ద మూలం ఫర్ ఆల్ ఆఫ్ అస్. దేవి భాగవతం అదే చెప్తుంది, లేదా దేవి సప్తసతి ఇవన్నీ కూడా అవే చెప్తాయి అనమాట. సో దెన్ ఈ ఘోర అనే ఫెస్టివల్ లాస్యకల్ప వాళ్ళు చేసినప్పుడు, ఫస్ట్ కాత్యాయనిని, ఆవిడ నాకు, షీఈ్ మై స్కాలర్ టు, తను వచ్చి నన్ను, మేడం మీరు ఒక్క వర్క్ 10 minutes, ఇది కోవిడ్ టైంలో జరిగింది అనమాట, జస్ట్ కోవిడ్ దీంట్లో, దిస్ ఈస్ గోయింగ్ టు బి అ డాన్స్ ఫిలిం, మీరు చేయగలరా ఏమన్నా, ఘోర అనే వర్డ్ ఇస్తున్నాను నేను మీకు అని అన్నారు. సో స్టాల్వర్డ్స్ చాలా మంది దాని మీద వేరే వేరే దీని నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు. సో దెన్ ఐ థాట్ మహాకాళి అంటే, కొంతమంది పెద్దవాళ్లతో మాట్లాడితే మహాకాళి అనేది కాన్సెప్ట్ గా తీసుకోవచ్చు మీరు, కాలానికి ప్రతీకగా కూడా చేయొచ్చు అని. కొంతవరకు అప్పటికి చదివాను, చాలా చదివాను.

సో వీటన్నిటికీ కూడా నేను కూచిపూడిలో ఉన్న మూలమైన ఒక స్ట్రాంగ్ అన్ని కూడా దీనిలోకి తీసుకురావాలని ఒక ఉద్దేశంలో కూడా ఉన్నా. ఐ డోంట్ వాంట్ టు డూ అన్ని, అంటే రూట్స్ ని వదిలేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. రూట్స్ ఉంటేనే మనం ఎదుగుతామని చెప్పేసి దాంట్లో గ్రౌండెడ్ గా ఉండాలి. సో మనకి వేదాంత లక్ష్మీనారాయణ శాస్త్రి గారు హస్తాభినయం చాలా బాగా చేసేవాళ్ళని ఇప్పటికీ చెప్పుకుంటారు, అంటే హస్తాలని చాలా ఇన్నోవేటివ్ గా యూజ్ చేసేవాళ్ళని. సో ఫస్ట్ నరేషన్ మనం కాలం గురించి నరేషన్ చేస్తున్నప్పుడు ఐ యూజ్డ్ ఓన్లీ హస్తాస్ అనమాట, ఆ కాల ప్రమాణాలు కూడా చెప్పేది. ఆ నరేషన్ వస్తున్నప్పుడు ఓన్లీ హస్తాభినయం అనేది చేస్తూ వి ఇంట్రడ్యూస్ మహాకాళిని. ఎలా అంటే నానో సెకండ్స్ నుంచి, త్రుటి నుంచి మొదలవుతుంది అనమాట. అది కల్పాల కింద వెళ్ళి ఇన్ని కల్పాలు ఇన్ని మన్వంతరాలు ఇవన్నీ అయిన తర్వాత ఇన్ని యుగాలు కలిస్తే మనకి బ్రహ్మకి ఒక రోజు అవుతుంది, బ్రహ్మకి 100 సంవత్సరాలు అయితే విష్ణువుకి ఒక రోజు అవుతుంది, అలాగే విష్ణువుకి 100 సంవత్సరాలు అయితే మహేశ్వరుడికి ఒక రోజు అవుతుంది, మహేశ్వరుడికి 100 సంవత్సరాలు అయితే మహాశక్తికి ఒక కనురెప్ప పాటు అని అంటారు. ఇది చూస్తే అసలు హౌ జైగాంటిక్, అసలు ఈ ప్రమాణాలు ఏంటి. మనము ఇప్పుడు పైన 7 లోకాలు ఉన్నాయి, కింద 7, మొత్తం 14 లోకాలు అని అంటాం. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, మనం మధ్యలో ఉన్నాం. సో ఫ్రమ్ దట్ నానో, అంటే మనకి కిందకి వెళ్తూ ఉంటే మన కాల ప్రమాణాలు తగ్గిపోతుంది, పైకి వెళ్తూ ఉంటే ప్రమాణాలు ఈజ్ డబుల్డ్ ఇన్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో అలాంటి మహాశక్తికి ఒక బ్లింక్ ఆఫ్ అన్ ఐ అంటే ఫస్ట్ అసలు నాకైతే ఒక ఆశ్చర్యం అనమాట. వేర్ ఆర్ వి, అసలు ఏంటి ఇది, అలా ఏంటి శక్తి అనేది అని చెప్పేసి. సో ఆ శక్తి అనేది మూవ్మెంట్, ఆ డైనమిక్ మూవ్మెంట్ ఉంటేనే సృష్టి స్థితి లయలన్నీ జరుగుతాయి. సో అక్కడి నుంచి తీసుకుని ఈ సృష్టి స్థితి లయలకి దేవి ఎలా కారకురాలు అయింది, ఎలా ఇవన్నీ ఇవాల్వ్ అవుతూ వస్తాయి. తర్వాత లయానికి వచ్చేటప్పటికి భాగవతం, దేవీ భాగవతం కూడా చాలా వర్ణనలు ఉన్నాయి. అఫ్ కోర్స్ శుంభ నిశుంభులు వీళ్ళందరినీ వధ ఇవన్నీ కూడా అంటారు, కానీ ఆవిడని దేవిని నేను ఒక డైనమిక్ ఎనర్జీగా తీసుకొని ఎప్పుడైతే ఒక ఇంబ్యాలెన్స్ ఇన్ నేచర్ అనేది వస్తుందో, అంత బాగున్నప్పుడు బాగానే ఉంటుంది, ఇంబ్యాలెన్స్ అనేది వచ్చినప్పుడు ఎప్పుడు ఆవిడ మళ్ళా వచ్చి మొత్తం అంతా కూడా తనలో లీనం చేసేసుకుంటుంది. ఇప్పుడు దానికి ప్రతీకలుగా వీళ్ళందరినీ రాక్షసులందరినీ చెప్తూ ఉంటాం అనమాట. సో ఇవన్నీ కూడా తీసుకొని నేను ఫస్ట్ ఫిలిం చేసినప్పుడు ఇట్ వాజ్ ఓన్లీ 18 మినిట్ ఫిలిం, విచ్ వాజ్ ఆల్సో ఇక్కడ ఘోరా ఫెస్టివల్లో అది చేశారు, ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో చేశారు ఇది. అప్పుడు డాన్స్ ఫిలిం గా చేసామన్నమాట, దానిని ఒక 10 మినిట్స్కి ఎడిట్ చేసి మనకి షికాగో డాన్స్ ఫెస్టివల్ అని జరుగుతుందన్నమాట. డాన్స్ ఫిలిం ఫెస్టివల్ అని, షికాగో డాన్స్ ఫిలిం ఫెస్టివల్ అని ఎవ్రీ ఇయర్ ఉంటుంది. దానిలో ఏషియన్ స్పెషల్లో కూడా అండ్ ఇట్ వాజ్ సెలెక్టెడ్, అక్కడ కూడా వచ్చింది. దాన్ని నేను స్టేజ్కి అడాప్ట్ చేసినప్పుడు ఇట్ ఈస్ నౌ 1 అవర్ 10 మినిట్స్ వస్తుంది. అడాప్ట్ చేసినప్పుడు యక్షగానంలో ఉన్న పట్లన్నీ కూడా ఉన్నాయి మనకి, యక్షగాన పద్ధతిలో ఆ రాక్షసులకి ఆ యక్షగానంలో ఉన్న ఇది మనకి దరువులకి కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి. దరువు అనేది చాలా చిన్నగా 4 లైన్లే ఉంటుంది, దాన్ని మనకి ఏంటంటే ఫస్ట్ విలంబంలో వెళ్తుంది, దాన్ని పైకాలం వెళ్తుంది, దాన్ని తిస్రం చేస్తారు, దాన్ని తర్వాత చతురస్రం చేసి పైకాలం చేసి మొత్తం అంతా ఒక ప్యాటర్న్ ఉంది మనకి. దరువు పద్ధతులు కొన్ని ఉన్నాయి, ఆ పద్ధతులన్నీ కూడా మనం సోలోస్లో ఇవాళ యూజ్ చేయట్లేదు. సో ఆ అలాంటి కొన్ని దరువు పద్ధతులను తీసుకొని కొన్ని నడకలు ఉన్నాయి, ఆ నడకలన్నీ తీసుకొని మళ్ళా వాళ్ళ దరువులు నేను అలాగే చేశానన్నమాట. తర్వాత మూమెంట్కి వచ్చేటప్పటికి మాత్రం, జతలకు వచ్చేటప్పటికి కూడా డిఎస్వి శాస్త్రి గారని ఆయన మ్యూజిక్ చేశారు. వారికి చెప్తే కొన్ని జతలు టిప్పికల్ గా ఉండాలండి, మనం సప్తమాతృకలు చేస్తున్నప్పుడు అంటే అని తీసుకుంటే సప్తమాతృకలు ఒక్కొక్క ఒక్కొక్క మాతృక ఒక్కొక్క దేవుడి ఎనర్జీ అనమాట. ఇప్పుడు ఐంద్రి అనేది ఇంద్రుడి ఎనర్జీ, అలాగా మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ కూడా వారి వారి ఎనర్జీస్ ని స్త్రీ రూపాలుగా పంపించారు దేవితో పాటు ఇది చేయడానికి. సో అవన్నీ చూసినప్పుడు ఒక్కొక్క బీజ అక్షరం ఉంది, ఆ బీజ అక్షరం తీసుకొని దానికి తగ్గట్టు వాటి వాహనాలకి తగ్గ కొన్ని సౌండ్స్ తీసుకున్నాను అనమాట. అవి తీసుకుని వాటి నుంచి వాటి వాహన మూమెంట్స్ ఎలా ఉంటే అలా క్రియేట్ చేసుకుంటూ వచ్చి జతులు చేసి అలా మేము దేవి భాగవతం నుంచి కొన్ని చిన్న వర్సెస్ తీసుకుని అంతా చేసాం. ఇట్స్ ఎంటైర్లీ అన్ ఎక్స్పెరిమెంటల్ వర్క్, బట్ ఇట్ వెంట్ సో డీప్ ఇన్ టు మై ఆడియన్స్. ఇవాళ కొంచెం అంటే ట్రెడిషనల్ గా ఉన్న మనం ఏవి పోగొట్టుకోకర్లే, మనం పాపులర్ గా చేయాలి అంటే మన రూట్స్ ని మనం కాపాడుకొని దాన్ని చక్కగా మనం ప్రెజెంట్ చేయగలిగి ఉండాలి, పర్ఫెక్షన్ ఉండాలి, మ్యూజిక్ ఎవ్రీథింగ్ షుడ్ కమ్ టుగెదర్, చేస్తే తప్పకుండా సక్సెస్ వస్తుందని చెప్పేసి ఎగ్జాంపుల్.

0: ప్లీజ్ మై మహాకాళి అనమాట. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్.
1: మీరు చేసిన ఒక్క మహాకాళిని అంటే ఇది ఒక్క ఉదాహరణగా తీసుకుంటే కూడా ఎంత లోతైన పరిశోధన ఉంది అందులో. అంటే ఎంత విస్తృతంగా మీరు ఎన్ని రకాల అంశాలను ఎన్ని రకాల పార్శ్వాలను స్పృశించి మీరు హౌ యు అరైవ్డ్ ఎట్ స్క్రిప్ట్ ఒక కొరియోగ్రఫీ అనేది చాలా అద్భుతమైంది. అది అది కేవలం అంటే మన నృత్యానికి సంబంధించి కానీ మన భారతీయ సంప్రదాయంలో ఉన్న లోతే కాకుండా మీరు చేస్తున్న కృషిని కూడా వ్యక్తిగతంగా అది ప్రతిఫలిస్తోంది. ఇంకా మీదట ఏంటి ముందుకు సాగితే జీవితంలో ఇవి ఇంకా చేయాల్సిన మిగిలాయి అనిపించేవి ఏమున్నాయి మీకు?
0: ఇంకా చేయాల్సినవి మిగిలాయి కాదు, చేసినవి చాలా తక్కువ అనిపిస్తుంది, చేయాల్సింది చాలా ఉంది. వన్ థింగ్ అట్ ఏ టైం. మామూలుగా ఏంటంటే నేను చాలా పాజిటివ్ దృక్పథంతో వెళ్తూ ఉంటాను ముందరికి. బహుశా బికాస్ నేను ఎప్పుడు యంగ్స్టర్స్తో ఉంటాను కాబట్టి అది నాకు ఒక అడ్వాంటేజ్ అనుకుంటా. వెరీ పాజిటివ్, మా స్టూడెంట్స్ ఆర్ వెరీ పాజిటివ్ అండ్ ఆల్సో బెటర్గా ఏం చేయాలి అన్న ఒక దృక్పథంతో ముందుకు వెళ్తూ ఉంటా. కూచిపూడికి సంబంధించి చేయాల్సింది చాలా ఉంది. కేవలం ఒకళ్ళు చేస్తే ఇద్దరు చేస్తే అవ్వదు, ఇది చాలా మంది సమిష్టిగా కృషి చేయాల్సింది ఉంది. కూచిపూడి అనేది ఒక విధంగా అంటే ఒక దెబ్బ తినిపోయింది. పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళిపోవడం ఒకటి, తర్వాత అందిపుచ్చుకుని నిలబెట్టే వాళ్ళు చాలా మంది, కొంతమంది మనకి విదేశాల్లో వెళ్ళిపోయారు ఉండిపోయారు. దాన్ని ఇప్పుడు యంగ్స్టర్స్ చాలా సీరియస్గానే దాన్ని పర్స్యూ చేస్తున్నారు అనుకోండి, కానీ ఒక గ్యాప్ వచ్చింది మనకి. వీఆర్ నాట్ అట్ పార్ విత్ అదర్ డాన్స్ ఫామ్స్. మన ఎక్స్పెరిమెంటేషన్స్ లో కానీ మన ప్రెజెంటేషన్స్ లోని ఈస్థెటిక్స్ చాలా చేంజ్ అయ్యాయి. మన ఆడియన్స్ ఈస్థెటిక్స్ చాలా ప్యాక్డ్ గా ఉండాలి, చాలా క్రిస్ప్ గా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, దెన్ దే విల్ టేక్ ఇట్. అలాగా అది మాత్రం నాకు లాస్ట్ ఒక రెండు మూడు ఏళ్లలో బాగా అనుభవానికి వచ్చింది. చేయాల్సింది చాలా ఉందండి, ఒకళ్ళం కాదు, నేను ఒకదాన్ని కాదు, చాలా మంది ఉన్నారు మంచి బాగా చేయగలిగిన వాళ్ళు. అవకాశాలు రావాలి వాళ్ళకు కూడా. కాకపోతే పబ్లికేషన్స్ చాలా రావాల్సి ఉన్నాయి కూచిపూడి మీద. అది దట్స్ వేర్ మనకి అన్ని పబ్లికేషన్స్ లేవు.
1: డాక్యుమెంట్ చేస్తున్న కృషి అంతా డాక్యుమెంట్ అవ్వాలి,
0: డాక్యుమెంట్ అవ్వాలి, మనకి దాని మీద రైటింగ్స్ రావాలి. తర్వాత పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం ఒరవడి అనేది సృష్టించాల్సిన అవసరం ఉంది కూచిపూడిలో. ఎందుకంటే చాలా మంది వాళ్ళ వాళ్ళ పరిధిలో చేస్తున్నారు, కానీ చాలా లిమిటెడ్ గా ఉంది ఆ కృషి అంతా కూడా. థింక్ వి హ్యావ్ టు డూ ఇట్ టుగెదర్. చాలా మంది ఒక ప్రపంచంలో ఒక దాన్ని ఒక మిషన్ లాగా చేసుకుని వస్తే కానివ్వండి, మళ్ళా మనం అందరం కూడా చాలా అంటే కేవలం అకాడమిక్ గా కాదు, ఇటు పర్ఫార్మెన్స్ వైజ్ కూడా మన వాళ్ళని కొంతమంది నేషనల్ లెవెల్లో యంగ్ డాన్సర్స్ చాలా మంది ఉన్నారు. అయితే అవకాశాలు లేకుండా పోయింది. ఎందుకు అవకాశాలు లేవు అంటే వారి వారి రాష్ట్రాల్లో చాలా మంది ఇప్పుడు మనకి ఒడిస్సీ ఉంటే దేర్ ఆర్ 3 ఫెస్టివల్స్ దట్ హ్యాపెన్. మేజర్ నేషనల్ ఫెస్టివల్ జరుగుతాయి వేర్ యంగ్స్టర్స్ ఆర్ గెటింగ్ ఆపర్చునిటీస్. ఆపర్చునిటీ లేకపోతే ఇక్కడ చేస్తారు. మనకి ఏంటంటే మెయిన్ గా ఇక్కడికి వచ్చేటప్పటికి తెలుగు కంట్రీస్ వచ్చేటప్పటికి ఎలాంటి కొన్ని ఫెస్టివల్స్ జరిగినా కానివ్వండి ఆ స్థాయిలో జరగట్లేదు. చాలా మంది నేర్చుకుంటున్నారు కూచిపూడి, కానీ నాణ్యత ఏంటి, క్వాలిటీ ఎలా ఉంది, ఎలాంటి క్వాలిటీకి వస్తేనే మనం పర్ఫార్మెన్స్కి వెళ్ళాలి అన్న ఒక నియంత్రణ అనేది లేకుండా ఉంది. ఈ నియంత్రణ ఏంటంటే మామూలుగా పాపం ప్రతి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పిల్లలు నేర్చుకోవడం మొదలెట్టంగానే స్టేజ్ ఎక్కి కాస్ట్యూమ్ అంతా వేసుకుని ముద్దుగా డాన్స్ చేస్తే బాగా అనిపిస్తుంది, మంచిదే, కానీ అదే మనకి ఎండ్ టార్గెట్ అవ్వకూడదు.
1: మీరు ఇందాక అన్నారు పర్ఫార్మెన్స్ అంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అనేది ఒక రకంగా ఏంటంటే మీరు ఆ ఫ్రేజ్ కరెక్ట్ గా ఇప్పుడు సమకాలీన సమాజానికి వర్తిస్తుంది. ఒక రీల్స్ గబగబా 30 సెకండ్ల దగ్గర నుంచి 3 నిమిషాల లోపల అయిపోయే రీల్స్ అనే ఒక సంస్కృతి అలవాటు పడి అంటే అందరం దానికి ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళమే, దాని నుంచి తీరికగా సావకాశంగా లోతుగా వెళ్లే ఒక పర్ఫార్మెన్స్ కి మధ్య ఎక్కడ సమతూకం సాధించాలనేది మేబీ అక్కడ వైరుధ్యం వస్తుందేమో.
0: బహుశా మీరు చెప్పింది ఒక కారణం అయి ఉండొచ్చు తప్పకుండా. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే సినిమాకు ఉన్నంత ఆదరణ సంప్రదాయ కళారూపాలకి లేదు. అది మంచి అనుకోండి చెడు అనుకోండి ఏమన్నా కానీ మనకి ఏంటంటే ఇప్పుడు కూచిపూడి అనేది సంప్రదాయ కళారూపం, దీన్ని సాధన చేయాలి, కొన్ని ఏళ్ల తరబడి దీంట్లో సాధన చేస్తే కానివ్వండి ఒక క్వాలిటీ కానీ ఒక స్థాయికి మనం రాలేము. అయితే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉన్నాయనేది అది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వేదికలు లేవు. మనకి సినిమాకి ఒక ఫ్యామిలీ కనీసం 2,000 రూపాయలు చేతిలో పట్టుకుని వెళ్ళాలి, టికెట్ కొనుక్కొని వెళ్ళాలి. నువ్వు అదే 2,000 రూపాయలు ఒక డాన్స్ డ్రామా జరుగుతుంది చాలా బాగుంటుంది అంటే దాంట్లో సగం కాదు, పావు వంతు కూడా 500 టికెట్ కూడా పెట్టి వెళ్ళాం మనం. అది మనం అంటే మ్యూజిక్ క్లాస్కి

0: మ్యూజిక్ కి కానివ్వండి, క్లాసికల్ డాన్స్ కి కానివ్వండి సంబంధించి చాలా ఏళ్ల నుంచి ఇది జరుగుతూ ఉంది. కాకపోతే మేము చిన్నతనంలో ఉన్నప్పుడు మంచి మంచి ఫెస్టివల్స్ జరిగేవి ఇక్కడ. మాకు ఒక అంటే కరెక్ట్ టైంలో మనకి సరైన అవకాశాలు వస్తే ఎలా ఎదుగుతామో, సరైన అవకాశాలు సరైన టైంలో రాకపోతే అలాగే వదిలేస్తాం కూడా. అది చాలా మంది మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్లో అంటే దీనిలో జీవించలేకుండా పోతున్నారు. ఒక జీవికకి కేవలం డాన్సులు నేర్పి స్టూడెంట్స్ ఫీజులు మాత్రమే తీసుకొని బతకడం అని కాదు. ఈ పర్ఫార్మింగ్ ఆర్ట్ ఫామ్ కాబట్టి మనకి మంచి వేదికలు ఉన్నాయనుకోండి, 10 మంది పెద్దవాళ్ళు వచ్చి చూస్తారు, దీనిలో స్థాయి చూస్తారు, దీనిలో లోతు చూస్తారు అని అంటే మనం స్కేల్ అయ్యే హైట్స్ వేరు, మనం చేసే పద్ధతి వేరుగా ఉంటుంది. అలాంటి వేదికలే లేవు ఇప్పుడు. తమిళనాడు అటువైపు చూసుకోండి లేదా బెంగళూరు వెళ్ళండి, చిన్న చిన్న సభలే కానీ ప్రేక్షకులు వచ్చేవాళ్ళు ఒక స్థాయిలో వచ్చి దాన్ని అర్థం చేసుకునో లేకపోతే ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పే వాళ్ళు ఉంటారు. అలాంటి ఒక ఆడియన్స్ ప్రొఫైల్ కానివ్వండి, అలాంటి కొన్ని సభలు కానివ్వండి మనకి లేవు. అది ఒక పెద్ద డిసడ్వాంటేజ్. బహుశా ఇది దిస్ ఇస్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు మనకి గవర్నమెంట్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి, రేపెల్లుండి ఉంది, వచ్చేసేయండి చేసేయండి అంటే వెళ్తాం చేసేస్తాం వచ్చేస్తాం కానివ్వండి, నీ స్థాయి
1: ఈకో సిస్టమ్ అనేది
0: లేదు మనకి, అది లేకపోవడం డిసడ్వాంటేజ్. దాని వల్లే చాలా మంది యంగ్స్టర్స్ ఆర్ నాట్ కమింగ్, ఆర్ ఈ గ్యాప్ అనేది వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది.
1: అనురాధ గారు, ఇది నృత్యం అనేది ఒక సముద్రం అంత సబ్జెక్ట్, అందులోనే మీరు సాగర మధనం చేస్తున్న వారిలో మీరు కూడా ఉన్నారు. ఇలా మనం మాట్లాడుతూ ఉంటే ఎన్ని గంటలైనా నేను అనుకోవడం ఈ సంభాషణ తెగదు. మీరు మా స్టూడియోకి వచ్చి మాకు ఎన్నో విలువైన విషయాలు చెప్పారు. మా ఆకాశవాణి 90 సంవత్సరాల ఉనికి పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మా చిరస్మరణీయమైన ప్రయాణంలో మీరు కూడా భాగస్వామి కావడం మాకు ఎంతో సంతోషం. ధన్యవాదాలు.
0: నాకు కూడా చాలా సంతోషం అండి, ఇలాంటి అవకాశం ఆకాశవాణి ద్వారా రావడం అనేది నేను కూడా ఒక అదృష్టంగా భావిస్తాను. 10 మందితోటి నా ఆలోచనలు పంచుకోవడానికి ఇది ఒక వేదిక. ఇది విన్న వాళ్ళు కానివ్వండి, నేర్చుకుంటున్న వాళ్ళు కానివ్వండి, కొంతవరకు అయినా కానీ దీంట్లో మంచి కృషి చేసి కూచిపూడిని ఒక ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలి, మళ్ళా మన కూచిపూడి ఒక ప్రభంజనాన్ని సృష్టించాలని నేను కోరుకుంటున్నాను.

0: మీరింతవరకు మీట్ ద స్టార్ కార్యక్రమంలో ప్రముఖ నర్తకీమణి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ డిపార్ట్మెంట్ ఆఫ్ డాన్స్ హెడ్ ప్రొఫెసర్ జొన్నలగడ్డ అనురాధ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి తురగా ఉషారమణి.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక

0: ఎంఎం కీరవాణి కంపోజ్ చేసి రాసిన పాట బాహుబలి 2 ద కన్క్లూజన్ సినిమా కోసం. శ్రీనిధి వి శ్రీ సౌమ్య గానం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు,

0: మధురిమ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో హరిహరన్ చిన్మయ్యి పాడిన పాట వింటున్నారు. వేటూరు సుందరామూర్తి రచన అమృత సినిమా కోసం మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9:15. ఇప్పుడు ఉర్దూలో వార్తలు వింటారు.
1: ఆదాబ్, యే ఆకాశవాణి హై, ఖబరో కే సాత్ మే అబ్దుల్ వాహిద్. బ్రిక్స్ ముల్కో కే చీఫ్ జస్టిస్ సాహిబాన్ కా 3 రోజా ఫోరం ఆజ్ సే నయీ దిల్లీ మే షురూ హో గయా హై. ఇస్ ఫోరం మే ఇన్సాఫ్ కీ ఫరాహమీ ఔర్ మౌజూదా దౌర్ కే అహమ్ మసాయిల్ సే మతఅల్లిక్ మామలాత్ పర్ గౌర్ ఖోజ్ కియా జా రహా హై. ఇటలీ కి వజీర్ ఆజమ్ జార్జియా మెలోనీ నే వజీర్ ఆజమ్ నరేంద్ర మోదీ కా ముబారక్బాద్ కే లియే శుక్రియా అదా కియా. ఉన్హోనే కహా కి భారత్ ఔర్ ఇటలీ కే తాలుకాత్ పహలే సే కహీ జ్యాదా మజబూత్ హై. వజారత్ ఖార్జా నే కహా కి నేపాల్ మే ఆనే వాలే సైలాబ్ మే అబ్ తక్ 166 భారతీ శహరియో కో బచాయా గయా హై, తాహమ్ 275 భారతీ శహరీ అబ్ భీ లాపతా హై.

ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతి వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. దేశం ఏదైనా, కాలం ఏదైనా, ఏ జాతి అయినా, ఏ మతమైనా, అందరికీ దేవుడు మాత్రం తల్లే. కేవలం మనుషులకే కాదు, పశుపక్షాదులకు తల్లిప్రేమ తెలియంది కాదు. చెంగు చెంగున ఎగరే తువ్వాయి గోమాత దగ్గరకు

పరుగుపెట్టినప్పుడు పంటకంకులు తలలు ఊపి భూమాత దగ్గర ఆనందం పొందినప్పుడు ఇంటి పెరట్లో ఆరోగ్యప్రదాతగా తులసిమాత పూజలందుకున్నప్పుడు ఇలా తల్లి ప్రేమపై తొలితరం గేయం అభిమానం చిత్రంలో జిక్కీ బృందం పాడిన పాట. శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు రచన, ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం.

దేవకీ వసుదేవులకు జన్మించి యశోద ఇంట పెరిగిన నారాయణుడు, అలాగే మునిశాపంతో తనయుల్ని పొందే అవకాశం లేకపోయినా దుర్వాస మహాముని మంత్రోపదేశం వల్ల పాండవ జననం ఒకపక్క, అసూయతో గర్భతాడనం చేసుకున్న గాంధారికి వ్యాస సంరక్షణతో గౌరవ జననం మరొక పక్క, ఇలా నరనారాయణ జననం సుధల చిందించిన వైనాన్ని తన పాటలో అక్షరబద్ధం చేసిన రచయిత గీతం. బాలభారతం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట, ఆరుద్ర రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

0: బలరామ కృష్ణుల తన వద్దకు రప్పించే.
1: బాబా మరదల సరసాలు గతకాలం పాటల్లో తరచూ కనపడేవి. నవ్వితేనే ఉక్కిరిబిక్కిరైపోయే చక్కని చుక్క ఒకవైపు, టక్కరిబాబు మరొకవైపు, పుల్లవిరుపు మాటలతో అల్లరి పిల్లలా మాట్లాడితే పెద్దల గొడవలు మనకెందుకు అంటూ దూరం పెట్టక, ప్రాణం తీయక ఇద్దరం ఒకటై ఉందాం అంటున్న గీతానికి టక్కునిక్కుల సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుని గీతం. ఇద్దరు మిత్రులు చిత్రంలో పివి శ్రీనివాస్, స్వర్ణలత, కొసరాజు రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

వెంటపడి వేధించి భయపెట్టి బతిమిలాడి రకరకాలుగా దగ్గరవ్వాలని, ఎలాగైనా తాళి కడతానని, జన్మజన్మలైనా ఆగుతానని, బ్రహ్మరాతనైనా మారుస్తానని, కోపం ఎండలా ఉందని, చెలిమి పూదండలా ఉందంటూ హాస్య రసరమ్య గీతం ఈ పాట. దేవుడమ్మ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వసంత బృందం, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, సత్యం సంగీతం.

0: పుతుంది గిరా గిరా ఆగు జరా జరా నర్సమ్మ చూడు ఇలా ఇలా మిస్సమ్మ
1: ఎండా సోమరి నన్ను నిలిచిగిన మనసులే ఇలా తప్పండ్రే వన నైనా డచ్చి పడలే పడ.

0: అయ్యోడా ఏమ్మా, మీరు కూడా మొదలు పెడితివా కర్మ? కర్మ
1: నీ కర్మం కాదురా, నా కర్మ. నీ కోపమేమో ఎండ, నీ కులుకు పూల దండ, నీవు గల్లీలో ఉన్నా నా తదే గోలకుండా.

0: పేరు పేదవాణ్ణి గాని నీ పాదుషాన్ని రాణ్ణి నువ్వు బ్రతికి ఉండగాని మరో తాజ్ మహల్ కట్టిస్తా ఆగు జరా జరా నర్సమ్మా.
1: కనుల ముందు కదలాడే రూపం మనసులో మెదిలే రూపం ఒకటే అయితే అనురాగం వెల్లివిరుస్తుందని, నెలరాజు వెన్నెలలో తన రాజు సన్నిధిలో పులకించిన తలపుని ఒలకించిన వలపుని ఫలించిన కళలని ఒకే రాగంగా ఒకే తాళంగా ఒకే గీతంగా అందిస్తున్న రాగరంజిత గీతం. ఇంటికి దీపం ఇల్లాలే చిత్రంలో పి సుశీల పాడిన పాట, ఆచార్య ఆత్రేయ రచన, విశ్వనాథన్ రామ్మూర్తి సంగీతం.

ఒడిలో లాలించి మనసులో మమతను నింపి కంటికి రెప్పలా చూసుకుంటూ తనకు ఎవరూ లేరని ఆ బాధను మరిపించి తన వేదనకు స్వాంతననిచ్చి తనపై మధుర ప్రేమను చూపే అరుదైన దేవతకు కృతజ్ఞతాంజలిగా ఈ పాట మధుర గాయకుని స్వరంలో ప్రాయశ్చిత్తం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట అనిశెట్టి రచన విశ్వనాథన్ రామ్మూర్తి సంగీతం.

గులాబీల్లో చక్కదనం, జిలేబీల్లో తీయందనం, చలాకీ సొగసు, లేలేత వయసు ఇవన్నీ కలిపిన యవ్వనంలో, ఆనందబంధాలలో ఒలికించే వయ్యారాలలో, హుషారులో వలపు పండించుకోవటం అంత సులువేం కాదని, అందుకు ధైర్యం ఉండాలని, అప్పుడు ఎడబాటే ఉండదు అంటున్న మధురగాయని గీతం. అన్నపూర్ణ చిత్రంలో జిక్కీ పాడిన పాట. ఆరుద్ర రచన, సుసర్ల దక్షిణామూర్తి సంగీతం.

ఇక్కడొకటి అక్కడ ఒకటి ఉంటే రెండు చోట్ల వీపు మధ్యల మోత అని అంటూ ఎద్దులా ఉన్న తనకైనా ఎద్దునెక్కే తిరిగి శివుడికైనా ఈ బాధ వద్దురా బాబు అంటూ ఇక్కడ ఉంటే తప్పు అక్కడ ఉంటే ముప్పు రెండూ కలిపి ఒకేచోట ఉంటే ఉప్పు నిప్పు అని ముచ్చటా మురిపాలు లేకపోగా మూతి విరిపులు మొట్టికాయలు తప్పటం లేదంటూ ఎదురు చెబితే ఇంతేగా అంటూ స్వానుభ

ఆ రూపం కంటికి మంత్రం వేసిందని, ఆ అందం మనసుకు బంధం వేసిందని, మొత్తం మీద మనసుకు మత్తు వచ్చిందని, కులుకు చిందించే వలపుల్ని, హొయ్యలు ఒలికించే లయల్ని, రేగే తలపుల్ని, సాగే కలవరాన్ని ప్రేమగానంగా సాగిస్తూ భూమిని స్వర్గంగా మారుస్తూ పాడుకున్న ప్రణయ గీతం ఈ పాట. జగదేక వీరుని కథ చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట. పింగళి రచన పెండ్యాల సంగీతం.

ఎవరికీ తెలియని కొమ్మకి పూచి, ఎవరికీ తెలియనంతగా గుఖపట్టి ఏడ్చి, ఏడ్చినప్పుడు కన్నీళ్ల నీలాలు ఎవరు తుడిచారో తెలియదు కాని, ఇప్పుడు ఈ ఉయ్యల ఊపులో లాలలు పాడుతూ హాయిని ఇచ్చే అమ్మ తానైతే, ఆ ఊపులో బోసి నవ్వులతో చెప్పలేని ఊసులతో బంధాలను పెనవేసుకునే నవ్వు, రాబోయే కాలంలో ఆ పిల్లవాడు సుఖ సంతోషాలతో తొలతూగాలంటూ అనుబంధాల మధుర శుభరాత్రి లాలగీతం ఈ పాట. అంతా మనమంచికే చిత్రంలో భానుమతి, సదాశివ బ్రహ్మం రచన, పి భానుమతి సంగీతం.

లాలిత్యలాళనలో జోళాలలు ఉయ్యలలు ఉంటూనే ఉంటాయి, వింటూనే ఉంటాం. నిద్రపుచ్చే ప్రయత్నంలో భాగంగా లాలిలా ఉండే పాట శుభరాత్రి గీతం.

కలకనాలంటే నిద్ర పోవాల్సిందే. నిద్ర రావాలంటే కనుల పరదాల కిందకు వాలాల్సిందే. అసలే ఎదురుచూపులతో అలసిపోయిన కనుదోయి నిద్ర రాక గుబులుగా చూస్తూ ఆ రాకలో మదిలో విరుస్తున్న తోటలోని పూలన్నీ తుంచి దోసిలి విప్పి విరుల దారుల్లో పొరిస్తే తారాపతి తన చల్లని వెన్నెల ఆ పూలపై ప్రసరించినా కూడా స్వామి మాత్రం రాలేదు అని, నిద్ర ఎలా వస్తుంది అంటున్న పాట పూడలంగడి చిత్రంలో పి. సుశీల, దాసరిధి రచన, ఎస్. రాజేశ్వరరావు సంగీతం.

పెరట్లో పూల మొక్కలు ఊగటానికి చిన్న కారణం ఉందట. పూలపై తూగి ఊగుతుంది మన కంటికి కనిపించని ఓ చిరు అతిథి. వింజామరల హొయ్యలతో, మబ్బులతో, జాబిల్లుతో ఆడుతూ మోసుకువచ్చిన సుమసుగంధాన్ని మత్తుని అందరికీ సమంగా పంచుతూ హృదయాలను మీటి ప్రేమగీతాలు పాడి పరవశంతో పరులకు వశం అయ్యేలా చేస్తూ ఎక్కడినుంచో ఏముల నుంచో మెల్లగా చల్లగా జాలిగా గాలిగా వస్తున్న ఆ చిన్నారి అతిథిని సంబోధిస్తూ పాడిన పాట. ఈ పాట వింటుంటే నిద్రపోతారు కనుక లాలిపాట అని వేరే చెప్పక్కర్లేదేమో. అప్పుచేసి పప్పుకోడి చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, పి లీల, పింగళి రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

చీకటి ఎప్పుడూ శాశ్వతం కాదు. పడమటి కొండల మధ్యలోకి సూర్యుడు చేరుకోగానే తూర్పు కొండల మీద చందమామ తొంగిచూస్తాడు. బంధాలు శాశ్వతం కాదు. తాను పెంచి పోషించి తనతో పాటు తన ఆశల్ని ఆశయల్ని పంచుకొని పెంచుకొని పెద్ద చేసిన అమ్మానాన్నల్ని వదిలి కన్నీ అనే మల్లెతీగ ప్రేమ పందిరిక చుట్టుకున్నట్టు అటునుంచి ఇటు వచ్చేసిన తర్వాత అనంత ఆకాశపు నీలి నీడల్లో మబ్బు జాడల్లో

వలపుల మలుపులలో, బ్రతుకు బాటల్లో కలిసి సాగాలని తీయని కలలు కంటూ ఏవో లోకాలకు తీసుకుపోతున్న పాట. ఆలీబాబా 40 దొంగల చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పి సుశీల, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఘంటసాల వెంకటేశ్వరరావు స్వీయ సంగీత సారథ్యం.

తెరిచిన కనులు నిదురు పరదాళ్లలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని

ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1-3-1-3 లేదా 9-8-9-9-8-5-1-0-2 లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: రేపు ఉదయం 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో సర్ఫేస్ యాక్ట్ ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారితో పరిచయం వినవచ్చు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు దాటి 10 సెకండ్లు. ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.